ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 4వ రోజు, క్రీస్తుశకం 2026, జూన్ నెల 25వ తేదీ, గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 MHz పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరెక్కడున్నా సరే వినొచ్చు. సమయం 5:55 దాటి 38 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട സമയം 6 ഗണ്ടലു കാവസ്തുന്നത് മരికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని ఆ తర్వాత ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

ఇంతదాక ప్రార్థన కార్యక్రమంలో విన్నవి శ్రీ సాయిశ్వర జరి సాయిబాబా భక్తి గీతాలవి. ఇంతటితో ఈరోజటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుట ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో మీనాక్షి స్తోత్రము పంచరత్నంను వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ. సమయం 6:40. ఇయాల్టి కార్యక్రమాలు ఈరోజు ఇప్పటి నుంచి రాత్రి 11 వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలు చెప్తాను. పొద్దుట పూట ప్రసారంలో 7:15 నుంచి 8 వరకు ప్రసారమయ్యే అమ్మటాల సంగతుల కార్యక్రమంలో ఈరోజు విందాము పానంపల్లం. ఆరోగ్య శీర్షికన జిల్లా క్షయ నివారణ విభాగము ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాయోజిత కార్యక్రమం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం. ఆదిలాబాద్ గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ సట్ల కిరణ్ తో ముచ్చట విందాము. న్యాయం చట్టం శీర్షికన గృహ హింస నుంచి మహిళలకు సంరక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్ తో ముచ్చట విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి అలటమ్మటాల సంగతులు కార్యక్రమంలో. ట్యూన్ చేసుకుని వినటం మరవకుండ్రి. పొద్దున 8 సమాచార ప్రభాత్, 8:00 మార్నింగ్ న్యూస్, వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 48వ భాగాన్ని వినడం మరవకుండ్రి. రచన డాక్టర్ గోపరాజ నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు మీకెంతగానో నచ్చే, మీరు మెచ్చే, మిమ్మల్ని అలరించే పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుట పూట ప్రసారంలో 8:45 నుంచి 10 వరకు సింగిడి సినిమా పాటల్ని వినొచ్చు. మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మాత్రం ఫోన్ చేయటం మరవకుండ్రి. 10 నుంచి పొద్దున 3:00 వరకు వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మిమ్మల్ని అలరిస్తాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 3:00 నుంచి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. 5:00 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం స్వంత ప్రసారాలు మళ్లీ ప్రారంభమవుతాయి. రాత్రి 11 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 కతిందాం శీర్షికన అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి పరివర్తన కథను, మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి మంత్రం కంకణం కథల్ని చదివి వినిపిస్తారు టి శ్రవంతి ఎం వాణి. ఈ కథల్ని రాసింది ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, బెల్లంకొండ నాగేశ్వరరావు. లలిత సంగీత కార్యక్రమంలో డిఏ మిత్ర పాడిన లలిత గీతాలను వినొచ్చు 5:45. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన చాకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు మొదటి భాగాన్ని, తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలను వినడు మరవకుండ్రి. శ్రోతలు సాయంత్రం 6:30 నుంచి 10:45 వరకు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీషు భాషలలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. మ్యాచ్ ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సెట్ల ద్వారా వినొచ్చు. మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా యథాతథంగా కొనసాగుతాయి, శ్రోతలు గమనించగలరు. రాత్రి 7:00 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. దీంట్లో అందుబాటులో ఉన్న సోయా చిక్కుడు రకాలు, విత్తుకునేటప్పుడు జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట వింటారు. రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా కంది పంటల సాగు అనుభవాలను చెప్తారు భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు బండారి వినోద్ తన ముచ్చటలో. బాసరుచులు కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత కె లింగరాజు వచన రచన నుంచి ఓ ఖండికను, ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తుల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్ గారు.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాత్రి 10 గంటలకు హెచ్ఆర్ నాగరాజు శాస్త్రి దిల్రుబా వాదనం ప్రసారమవుతుంది. వీటితో పాటు సాయంత్రం పూట ప్రసారంలో మాట చెప్పుండ్రి పాట యూనిట్రీ కార్యక్రమంలో 5 గంటలకు సినిమా పాటల్ని, 8 గంటలకు షార్లో హుషారైన పాటల్ని వినుడు మరవద్దు. ఈ 2 కార్యక్రమాలకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. 9:40కి ఫిల్మీ గానేలో హిందీ పాటల్ని, 10:30 మధురిమలో పూర్తిగా మధురమైన పాత కొత్త పాటల్ని వినుడు మరవకుండి ఈ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినొచ్చు. శ్రోతల మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రతిరోజు అట్లాగనే రూపొందించి మరి వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ కేంద్రం నుంచి విందాము.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాట నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్టంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాట నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు

0: కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్యులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్యులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్యులైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేశాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్యులైజింగ్ కి కోయిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నిక్కరవాటా నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः नवदेहल्याः सेवातीर्थस्थले प्रगति इति सूचनासञ्चारप्रौद्योगिकी आधारितमञ्चस्य द्विपञ्चाशत्तमोपवेशनस्य अध्यक्षतां विहितवान्. अस्यां गोष्ठ्यां श्रीमोदी चतुर्षु राज्येषु विस्तृतान् मार्गविद्युतौद्योगिकी वीथी तथा मेट्रो रेलवे क्षेत्राणां चतुर्प्रमुखान् आधारभूत संरचना प्रकल्पान् समीक्षितवान्. एतेषां प्रकल्पानाम् आहत्य व्ययः प्रायः 30,000 कोटि रूप्यकाणि अस्ति. आर्थिक विकासं, क्षेत्रीय सम्पर्कम्, औद्योगिक विकासं तथा जनकल्याणं वर्धयितुं संधारिताः एते प्रकल्पाः, समयसीमा, विभिन्न संस्थानां समन्वयः तथा प्रलम्बित विषयानां शीघ्र निवारणाय विशेष ध्यानेन सह सन्ति समीक्षिताः. अद्य तावत् संविधान हत्या दिवसो वर्तते. दिवसोऽयं तस्याः घटनायाः स्मरणं कारयति यदा 75th जून मासस्य 25th दिनांके भारतीय संविधानस्य अवमानना कृता. अनेन सहैव अयं दिवसः आपत्काले अत्याचारैः प्रताडितेभ्यः प्रत्येकं जनेभ्यः श्रद्धांजलिम् अर्पयितुं दिवसो वर्तते. अस्मिन्नेव दिने तत्कालीनः राष्ट्रपतिः फखरुद्दीन अली अहमदः आन्तरिक अशान्तेः कारणं प्रदर्श्य देशे राष्ट्रियापत्कालस्य घोषणाम् अकरोत्. देहल्याम् अस्य मासस्य 30th दिनांकात् आरभ्यमाणस्य मतदातृसूचीनां विशेषगहन पुनरीक्षणस्य अन्तर्गतम् गृहं गृहं गत्वा गणना कार्यक्रममभिलक्ष्य देहल्याः मुख्य निर्वाचनाधिकारिण ह्यः नवदिल्ल्यां विभिन्न राजनैतिक दलानां प्रतिनिधिभिः सह एका सभा आहूता. मुख्य निर्वाचनाधिकारिणः एकेन विवरणेन स्पष्टीकृतं यत् अस्यां गोष्ठ्यां भारतीय जनता पार्टी इति दलम्, आम आदमी पार्टी इति दलं तथा भारतीय राष्ट्रीय कांग्रेस इत्यादि प्रमुखाणां राजनैतिक दलानां प्रतिनिधयः समुपस्थिताः आसन्. कार्यालयानुसारं मुख्य निर्वाचनाधिकारी प्रत्यपादयत् यत् कोऽपि योग्यः नागरिकः न वञ्चितः स्यात्, सहैव कोऽपि अयोग्यः जनः मतदातृसूच्यां न सम्मिलितो भवेत्. अनेन सहैव गणनाचरणे अनुपालनीयानां प्रमुखाणां गतिविधीनां विषयेऽपि राजनैतिकदलानि विस्तरेण सूचितानि. भारतीय ऋतुविज्ञानविभागेन अद्य देशस्य उत्तरपूर्वीयक्षेत्रेषु झारखण्ड, महाराष्ट्र, ओडिशा, उपहिमालय, पश्चिमबंग, तेलंगाना, तटीय कर्नाटक, कोंकणं समेत्य गोवा क्षेत्रस्य कतिपयेषु भागेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रख्यापितम्. विभागानुसारम् अद्य पश्चिम राजस्थान क्षेत्रे झंझावातस्य संभावनापि वर्तते. अत्रावधेयं यत् अद्य बिहार, पूर्व मध्यप्रदेश, पूर्व उत्तर प्रदेशस्य च नानास्थानेषु उष्णतरंगस्यानुमानमपि विभागेनानेन प्रकटीकृतम्. अपरत्र अद्य देहल्याम् आंशिकरूपेण मेघाच्छादनं न भविष्यति. सहैव अपराह्णे सायंकाले वा विद्युद्गर्जनेन वृष्टेः संभावनापि वर्तते. सम्प्रति क्रीडा वार्तासु आईसीसी महिला टी20 विश्वकप स्पर्धायाम् अद्य भारतस्य सम्मुखीकरणं बांग्लादेशेन सह भविष्यति। स्पर्धेयं मैनचेस्टर नगरस्य एमिरेट्स ओल्ड ट्रेफोर्ड क्रीडांगणे आयोज्यते। या भारतीय समयानुसारं सायंकाले 7 PM समारप्स्यते। हरमनप्रीत कौरस्य नेतृत्वे भारतीय महिला दलं विमेन इन ब्लू संप्रति स्वसमूहे द्वितीयं स्थानं भजते। इति वार्ताः।
2: आकाशवाणी मेदक जिल्ला समग्र निवेदिक विंटारु। నివేదిక నందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్.
3: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని, ప్రతి ఒక్కరూ అమ్మ పేరుపై మొక్క నాటి సంరక్షించాలని కోరారు. అదేవిధంగా అక్కన్నపేట అర్బన్ పార్క్లో రాష్ట అటవీశాఖ అధికారి రత్నాకర్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. మానవాళి మనుగడకు మొక్కలు జీవనాధారమని, చెట్లు లేకుంటే జీవనోపాధికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషలకు సంబంధించి జిల్లాలో మొత్తంగా 904 పాఠశాలలు ఉండగా 6,14,313 పుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటి వరకు 4,09,353 పుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందజేశామని అధికారులు వెల్లడించారు. యువత ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకువచ్చే బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా భావించి నాణ్యమైన విత్తనాలతోనే రైతులు అధిక దిగుబడి సాధిస్తారని ప్రభుత్వం విత్తనాల మేళా ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి తక్కువ నీటి ఖర్చుతో పంటలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ, రసాయనాల అతి వినియోగంతో భూసారం దెబ్బతింటుందని, శాస్త్రీయంగా వినియోగించాలని తెలియజేశారు. విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఎరువులు, మందుల దుకాణాల నిర్వాహకులు రైతులకు మేలైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, కల్తీ విత్తనాలు రైతులకు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తప్పులు లేని ఓటర్ జాబితా లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలోని అర్హులైన పౌరులు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్పు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని వర్గాల నుంచి సహకారం అందించాలని చెప్పారు. బూత్ స్థాయి నుంచి అధికారులు ప్రతి ఇంటిని కనీసం 3 సందర్శించి పత్రాలు అందజేస్తారని, వాటిని పూరించి తిరిగి అధికారులకు అందజేయాలని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లాను రాష్ట స్థాయిలో పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను వలయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని, అందులో భాగంగా మెదక్ జిల్లాను పర్యాటక అభివృద్ది ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మెదక్ జిల్లాను సందర్శించిన సందర్భంగా జిల్లా వారసత్వ సాంస్కృతిక అభివృద్దికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో 12వ యోగా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలంటూ పిలుపునిచ్చారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని, అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వియోజన విద్య జిల్లా విద్యాశాఖల సమన్వయంతో చేపట్టిన అమ్మకు అక్షరమాల ఫలితాలను ఇస్తుందని జిల్లా వయోజన విద్య ప్రాజెక్ట్ అధికారి మురళీమోహన్ అన్నారు. జిల్లాలో అక్షరాస్యత సాధనకు అడుగులు పడుతున్నాయని, ఈ క్రమంలో పల్లెల్లో వేలిముద్రలు వేయడం మానేసి కాగితాలపై సంతకాలు చేస్తున్నారని చెప్పారు. యాప్లో నమోదైన వారి సంఖ్య 37,210 ఉండగా అభ్యాసకులు 15,976 మంది ఉన్నారు. జిల్లాలో పరీక్షలకు హాజరైన వారు 14,382 కాగా 13,245 మంది ఉత్తీర్ణులయ్యారు.
2: మెదక్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమాపేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్టాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమాపేశంలో 4 రాష్టాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతను ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లకు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ది చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నవీన్ ఒక లేఖను కూడా పంపారు.

0: చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akashavani, Vartula Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ హెచ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటమి అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్పెరిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్పెరిలాకు మద్దతు పలికిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్పెరిలా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వసారి ప్రపంచ కప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ పై 3-0 తేడాతో విజయం సాధించింది.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన వినోదపు అంశాలు సంగీతపు అంశాలు ఇంకా అక్కరికొచ్చేటి ముచ్చట్ల నినిపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజటి అంబటాల సంగతుల కార్యక్రమంలో విందాము పానంపదలం శిక్షికన జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాయోజిత కార్యక్రమం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం. ఆదిలాబాద్ గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ సట్లకిరణ్తో ముచ్చట విందాము. న్యాయం చట్టం శీర్షికన గృహహింస చట్టం నుంచి గృహహింస నుంచి మహిళలకు సంరక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందాం. వీరితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఈ అలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసుకుని వింటనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి స్వాతి నక్షత్రం గురువారం. ఈరోజు తేలికపాటి వర్షం కురిసేటి అవకాశం ఉన్నది. మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీచేటి అవకాశం ఉంది. గాల్లో తేమ 90% ఉంది. రానున్న 24 గంటలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్టం 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 25 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి శీర్షికన మధురమైన సంగీతాన్ని ఓ 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాం.

0: ఊపిరి శీర్షిక మధురమైన సంగీతాన్ని ఆస్వాదించారు కదా. ఇప్పుడు విందాం వ్యవసాయదారుల కోసము వ్యవసాయ సలహాని.
1: అందరికీ నమస్కారం. నా పేరు కె రాజశేఖర్. నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ లో కీటక విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో సోయాబీన్ లో ప్రధానంగా ఈ యొక్క కాండపు ఈగ, అదేవిధంగా కాండపు తొలుచు పురుగు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి

0: సారీ అటాక్ అయినాక కాండం లోపల పోయి వాటి యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. సో అప్పుడు కాండం లోపల పోయినప్పుడు ఎటువంటి పిచికారి మందులు చేసినా కూడా కొంత కంట్రోల్ అనేటివి కావు. కాబట్టి ముందస్తుగా ఈ యొక్క విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధికి గాను చాలా రకాల మందులు ఉన్నాయి. ఒకటి ఇమిడాక్లోపిడ్ అనే మందు గౌచో రూపంలో దొరుకుతుంది. సో 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకోవాలి. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ కాకుండా థయోమిథాక్సమ్ క్రూజర్ అనే రూపంలో దొరుకుతుంది. అది 4 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు, తర్వాత ఈ కాండపు ఈగ, కాండపు తొలచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట విత్తన 15 రోజులకు కంపల్సరిగా రైతులు ఎకరానికి 8 కిలోల చొప్పున ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు వేసుకోవాలి. సో కార్బోఫిరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే ఈ యొక్క చీడ పీడలను నివారించుకోవచ్చు. అయితే రైతుల నుంచి వచ్చే అపోహ ఏంటంటే ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు వేసినప్పుడు భూమిలో ఉండే వానపాములు గాని లేదా ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం ఉంటుందని అంటా ఉంటారు. కానీ యాక్చువల్గా అయితే 4A to 10G అనేది 10% ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ద్వారా నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది 3% ఉంటుంది కాబట్టి 4A కంటే చాలా తక్కువగానే మనకు మిత్ర పురుగులకు గానీ వానపాములకు గానీ తక్కువ నష్టమే ఉంటుంది. కాబట్టి కార్బోఫిరాన్ 3G గుళికలను వాడుకోవచ్చు.
1: ఇది ఈరోజటి వ్యవసాయ సలహా. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో మరొక వ్యవసాయ సలహాను ఇనుడు మరవద్దు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది మన బాస మనయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజుకు ఒక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా ప్రత్యేక రోజు, పండుగ రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈ రోజుకున్నటువంటి విశేషాలని గమనిద్దాం. మాజీ ప్రధాని విపి సింగ్ గారి జయంతి రోజు, సంగీత దర్శకుడు మదన్ మోహన్ గారి జయంతి కూడా, కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్ గోపి గారి పుట్టినరోజు, నటి కరిష్మా కపూర్ పుట్టినరోజు ఈరోజు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ విపి సింగ్ గారు భారతదేశ 7వ ప్రధానమంత్రి మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు. 1989 డిసెంబర్ 2 నుంచి 1990 నవంబర్ 10 దాకా దేశానికి నాయకత్వం వహించారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం కోసం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేసిండ్రు. మొదట భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన విపి సింగ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలాగే కేంద్ర మంత్రిగా వాణిజ్య ఆర్థిక శాఖలను సమర్థవంతంగా పనిచేసిండ్రు. ఆయన తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం మండల్ కమిషన్ సిఫార్సులను ఆమోదించడం. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లను కల్పించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అవినీతిపై ఆయన చేసిన పోరాటం, బోఫోర్స్ కుంభకోణంపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన గొప్ప కవి మరియు చిత్రకారుడు కూడా. తన జయంతి సందర్భంగా, విపి సింగ్ గారి జయంతి సందర్భంగా తనని యాద్ చేసుకుంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదిలం. జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని ఇప్పుడు విందాము. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం, ఆదిలాబాద్ గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ సట్ల కిరణ్ తో ముచ్చట. ఇప్పుడు విందాం ముచ్చట పెడుతున్నారు కేలెనిన్.
4: 2 వారాల నుంచి దగ్గు, రాత్రిపూట చెమటలు, తరచూ జ్వరం రావటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. అది క్షయవ్యాధి లక్షణాలు కావచ్చు, అయినా భయపడనక్కర్లేదు. సమయానుసారంగా పూర్తిగా చికిత్స చేయించుకోండి. బలమైన ఆహారం తీసుకోండి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య

0: పరీక్షలు, చికిత్స ఉచితం. రండి కలిసికట్టుగా మనం టీబీ రహిత తెలంగాణకై కృషి చేద్దాం. ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 1800 11 66 66. జారీ చేసిన వారు జిల్లా క్షయ నివారణ విభాగం, ఆదిలాబాద్. గుండె ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈరోజు గుండెకు సంబంధించిన ఆరోగ్యము, అట్లాగే గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యల గురించి మనకు అవగాహన కల్పించేందుకు ఇవాళ స్టూడియోలో ఆదిలాబాద్కు చెందిన గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ సట్ల కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలని తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ కిరణ్ కుమార్ గారు.
1: నమస్తే సార్.
0: అయితే ముందుగల్లా మనం ప్రధానంగా గుండెపోటు అనేది వింటూ ఉంటాం, హార్ట్ అటాక్. అసలు గుండెపోటు అంటే ఏమి, దేన్ని మనం గుండెపోటుగా పేర్కొని వచ్చి చెప్తారా?
1: అంటే సార్, జనరల్ గా గుండెపోటు అని అంటే గుండెకి రక్తం సరఫరా తగ్గడాన్నే మనం గుండెపోటు అని అంటాం. గుండెకి 4 గదులు ఉంటాయి సార్, కుడివైపు 2, ఎడమవైపు 2 ఉంటాయి. అయితే గుండె మెయిన్ పని ఏంటంటే చెడు రక్తాన్ని అన్ని అవయవాల నుంచి తీసుకోవడం, అదే రక్తాన్ని మళ్ళీ ఊపిరితిత్తులకి పంప్ చేయడం. ఊపిరితిత్తులో మనం తీసుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ తోటి ఊపిరితిత్తులలో ఇంప్యూర్ బ్లడ్, అంటే ఏదైతే అన్ని అవయవాల నుంచి వచ్చిందో అది కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదిలి ఊపిరితిత్తులను ఆక్సిజన్ తోటి రక్తం ప్యూరిఫైడ్ గా మారి అదే రక్తం ఎడమ వైపు వచ్చి ఎడమ గదుల్లోంచి అన్ని అవయవాలకి సరఫరా చేయడం జరుగుతుంది. అది మెయిన్ గా గుండె పని. సో గుండె పని చేయాలంటే దానికి 3 రక్తనాళాల ద్వారా రక్తం సరఫరా అనేది జరుగుతుంది. సో వయసు పెరుగుతున్న కొద్దీ, లేదంటే మన చెడు వ్యసనాలు గాని, బీపీ గాని, షుగర్ గాని, సిగరెట్, మందు, ఫిజికల్ యాక్టివిటీ లేక వెయిట్ గెయిన్ అవ్వడం, వంశపారంపర్యంగా ఉండడము, అట్లా ఉండడం వల్ల ఆ రక్తనాళాల్లో కొవ్వు పేరుకపోయి ఎప్పుడైతే గుండెకి రక్తం సరఫరా తగ్గుతుందో దాన్ని మనం హార్ట్ అటాక్ అని అంటాం.
0: అయితే ఇప్పుడు ఈ గుండెపోటు సంభవించినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి ఎంత లోపల మనం చికిత్స అందించాల్సి ఉంటుంది?
1: అంటే జనరల్ గా సార్, ఎక్కువ మంది గుండె నొప్పికి ఎసిడిటీ అంటే కడుపులో మంట, ఛాతిలో మంట, దానికి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి నొప్పిని గుండె నొప్పిగా కొంతమంది భయపడుతూ కూడా ఉంటారు. సో కాబట్టి మనకు అది ఏది ఎసిడిటీ, ఏది గుండె నొప్పి, వేరే ఇతర నొప్పి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో గుండె నొప్పి అంటే మెయిన్లీ మనము గుండె నొప్పిని చేయితో చూయించలేం సార్. చేయితో చూయిస్తున్నాము కరెక్ట్ పలానా ప్లేస్ లో నాకు కరెక్ట్ గా నొప్పి పెడుతుంది, పిన్ పాయింటెడ్ గా నొప్పి ఉంది, కూర్చున్నట్టు అనిపిస్తుంది, కదిలితే నొప్పి, పడుకుంటే నొప్పి, అనేది గుండె నొప్పి కాదు, అది కండరాల నొప్పి. గుండె నొప్పి మెయిన్ గా సెంటర్ ఆఫ్ ద చెస్ట్ లో ఉంటది. నడుస్తూ ఉంటే ఛాతి బరువుగా ఉంటది, దమ్ము వస్తుంది, చెమటలు వస్తాయి. ఈ లక్షణాలు మనకు ఎసిడిటీలో ఉండవు. ఎసిడిటీలో మనకి భయంతో చెమటలు రావచ్చు, కానీ అంటే దమ్ము కూడా రావచ్చు ఎసిడిటీలో. కాకపోతే మనకేంటంటే తెలిసిపోతుంది, అంటే ఎసిడిటీలో ఏంటంటే మనకు తేపులు వస్తుంటాయి, మసాలా ఫుడ్ తినడానికి కోరిలేషన్ ఉంటది, ఇంతకుముందు నుంచి మనం చాలా రోజులు ఎసిడిటీ గోళీలు వేసుకొని ఉంటాము, తేపులు రావడం, బేకులు రావడం, లేదంటే కడుపంతా ఉబ్బరంగా అనిపించడము, అట్లా. అంటే ఎసిడిటీ ఉండి హార్ట్ అటాక్ అనుకున్నప్పుడు మనకేంటంటే ఎసిడిటీ గోళీలు వేసుకున్నా గానీ ఆ సింప్టమ్స్ మనకు తగ్గినట్టు అనిపించకపోతే బెటర్ నెక్స్ట్ గుండెది అనుకునే మనము టెస్ట్లు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మనము ఎసిడిటీ అని అనుకుంటే ఎసిడిటీ వల్ల వచ్చే నష్టం మనకు తక్కువే, కానీ ఎసిడిటీ అనుకుని మనం గుండె ప్రాబ్లం మిస్ అయితే మాత్రం అది చాలా డేంజరస్ గా ఉంటుంది, మన లైఫ్ లూజ్ పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే తీసుకుందాం, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నేను లావుగున్నాను, నాకు వంశపారంపర్యంగా మా అమ్మకి నాన్నకి కూడా ఉంది, సిగరెట్ తాగడం అలవాటు ఉంది, నేను ఏ వర్క్ చెయ్యను, కూర్చొని పనే చేస్తూ ఉంటాను, అయితే నాకు నొప్పి, దమ్ము, చెమటలు వచ్చినాయి అంటే నేను ఎసిడిటీ అనుకోవడం నన్ను నేను మోసం చేసుకున్నట్టే ఫస్ట్ థింగ్. ఎందుకు అని అంటే మనకున్న చాలా రిస్క్ ఫ్యాక్టర్స్, సగం రిస్క్ ఫ్యాక్టర్స్ నాకు ఆల్రెడీ ఉన్నప్పుడు మనం దాన్ని ఎసిడిటీ అని ఎందుకు అనుకోవాలి? అంటే ఒక రోగాన్ని దాచిపెట్టడం వేరు, గుండె ప్రాబ్లం ని దాచిపెడితే అది మనకే నష్టం తప్ప వచ్చే ఏ లాభము ఉండదు. కాబట్టి నొప్పి, దమ్ము, చెమటలు, బీపీ, షుగరు, 40 ఏళ్ల పైన వయసు పడిన వాళ్ళు, వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళకి, అంటే వంశపారంపర్యంగా అంటే అమ్మా నాన్నకే కాకుండా బ్రదర్స్ అండ్ సిస్టర్

0: ఎవరికైతే యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చిన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే అటువంటి వాళ్ళు కూడా రిస్క్ గ్రూప్లోకి వస్తారు సార్. సో వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి.
1: అయితే ఈ గుండె పోటు అనేది పలానా వయసు వాళ్ళకే వస్తుంది అని చెప్పడానికి లేదు, ఎవరికైనా రావచ్చు.
0: ఎందుకు లేదు అని అంటే సార్, ఒకప్పుడు అట్లా ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎందుకు అని అంటే లైఫ్ స్టైల్ మారింది. ముందు మనము ఈ హై క్యాలరీ ఫుడ్స్ తినకపోతుంటే ఇంట్లోకి వచ్చి అన్నం పప్పు తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా పిజ్జాలు బర్గర్స్ హై క్యాలరీ ఫుడ్ ఎక్కువైపోయింది, ప్లస్ కూర్చొని వర్క్ చేయడం ఎక్కువైంది, శారీరక శ్రమ తగ్గింది. దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన రిస్క్ ఫ్యాక్టర్స్ మన బాడీలోకి వచ్చేసి ఆ టైం ఎన్ని రోజులకు వచ్చిందో మనకు తెలియట్లేదు. అంటే మనం ఏంటంటే లక్షణం రానంత వరకు నేను బానే ఉన్నాను అనుకుంటున్నాం, అది తప్పు. యాక్చువల్లీ మనం ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ టెస్టింగ్ చేసుకోవాలి. రెగ్యులర్ టెస్టింగ్ అంటే పెద్ద పెద్ద టెస్ట్లు ఏమీ అవసరం లేదు సార్, బేసిక్ గా బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఛాతీ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఈసీజీ లేదంటే 2D ఎకో లాంటివి చేసుకోవాలి. అంటే మనం ఏంటంటే మన లక్షణాలని బట్టి మనం డాక్టర్కి చూపించుకుంటే డాక్టర్ గారే అడ్వైస్ చేస్తారు మనకి ఏం చేయాలి ఏం చేయాలని. కానీ అన్ని మనమే ఇంట్లో అనుకోకూడదు, ఇది అది అయి ఉండదులే, ఇది ఇది కాదులే, అదెందుకు అవుతుంది, నాకెందుకు వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం పనికిరాదు మనకి అట్లా సార్.
1: అంటే గుండె ఆరోగ్య విషయంలో అప్రమత్తత అనేది అవసరం.
0: జాగ్రత్త వేరు, భయం వేరు సార్. భయం అంటే లేని రోగం కూడా ఉన్నదనిపించడం భయం. జాగ్రత్త అనంటే మనము ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ వస్తే ఎసిడిటీ అనుకోకుండా బేసిక్ టెస్ట్లు చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. డాక్టర్ మనకు కాదులే అంటే కాదు, అవునంటే మనం ఫర్దర్ టెస్టింగ్కి వెళ్తాం. అంతేగాని డయాగ్నోసిస్ డిలే మాత్రం చేయకూడదు సార్. డయాగ్నోసిస్ డిలే చేస్తే ఏమవుతుంది అని అంటే హార్ట్కి రక్తం సరఫరా తగ్గి తగ్గి గుండె పంపింగ్ వీక్ అయిపోతే తర్వాత మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా ఉపయోగం ఉండదు సార్ జనరల్గా. అట్లా ఇంకొకటి ఏంటంటే చాలా మంది మనకేంటంటే ముందే తెలుస్తుందా అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళ డౌట్స్ ఏంటంటే పలానా టెస్ట్ చేయించుకుంటే ఎన్ని రోజుల వరకు వ్యాలిడ్ ఉంటుంది, నేను ఈ టెస్ట్ చేయించుకుంటా సార్ మరి ఎన్ని సంవత్సరాల వరకు. ఎన్ని సంవత్సరాల వరకు అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మనము ప్రెసెంట్ డే వరకు చెప్తాం కానీ ఫ్యూచర్ ఎవరని చెప్తాం,
1: చెప్పలేము.
0: ఫ్యూచర్ అనేది మన చేతుల్లో ఉన్నది. మనము చేయాల్సిన టెస్ట్లు చేయించుకోవడం, వ్యసనాలకి అన్నిటికీ దూరంగా ఉండడం, ఏదన్నా ప్రాబ్లం ఉంటే టెస్ట్ చేయించుకోవడం. నిన్ననే చేయించుకున్నాం మేము అనంటే నిన్ననే చేయించుకున్నారు కావచ్చు, బట్ ఈ రోజు మీకు సివియర్ సిమ్టమ్స్ ఆ క్లాసికల్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు లేదా ఎప్పుడు లేనట్టు అంటే రెగ్యులర్ గా మీకు నొప్పి పెడుతూనే ఉంటది కానీ ఆ రోజు కొంచెం డిఫరెంట్ గా ఉన్నది నొప్పి అన్నప్పుడు మీరు ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? ఛాన్స్ తీసుకుంటే మనకి ఏమైతుంది అంటే ఈసారి అది కావచ్చు, మనకు తెలియదు కదా సార్. సో అట్లా అందుకనే చూయించుకోవాలి అట్లా.
1: అయితే ఇప్పుడు ఈ గుండె పోటు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి, ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, అట్లాగే ఈ సమస్య నుంచి కాపాడుకోవడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో సూచిస్తా
0: సార్. అంటే జనరల్ గా గుండె నొప్పి అనేది పలానా వయసు వాళ్ళకి వస్తుందని ముందు అనుకున్నారు కానీ ఇప్పుడు అట్లా లేదు. మామూలుగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే సార్, బీపీ ఉండడం, షుగర్ ఉండడం, సిగరెట్ తాగడం, మందు తాగడం, మన హైట్ కు మించి వెయిట్ ఉండడం. మన హైట్ మామూలుగా ఏంటంటే నేను 170 సెంటీమీటర్స్ ఉన్నాను అనుకోండి సార్, నా ఐడియల్ వెయిట్ అనేది 70 కేజెస్ ఉండాలి. నేను 90 కేజెస్ ఉన్నాను అనుకోండి, అది రిస్క్ ఫ్యాక్టరే మనకు. ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటే మనం బీపీ షుగర్ కి లోన్ అవుతాం, ఆ బీపీ షుగర్ మళ్ళీ అన్ని బాడీలో అన్ని చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ అది హార్ట్ అటాక్ కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సార్, మన హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. మనం ఫ్యామిలీ హిస్టరీని ఎట్లా మార్చలేం సార్. ఇప్పుడు మా నాన్నకి హార్ట్ అటాక్ ఉంది కాబట్టి నాకు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలనుకోవడా, అది మూర్ఖత్వం అవుతుంది. మనం చెయ్యాల్సింది చెయ్యాలి, మనం ఫ్యామిలీ హిస్టరీని ఎట్లా మార్చలేము, మన చేతుల్లో ఉన్నదాన్ని మార్చాలి. మన చేతుల్లో ఉన్నది మార్చాలంటే వ్యసనాలు ఏమన్నా ఉంటే మానేయడం, హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ చేయడము, ప్లస్ ఫాలోడ్ బై ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఉండాలి. మనం ఎంత తింటున్నామో అంత ఖర్చు అయిపోయేటట్టు ఉండాలి అట్లా. కొంచెం రిచ్ పీపుల్ అయితే హై క్వాలిటీ ఫుడ్ తింటారు. సో హై క్వాలిటీ ఫుడ్ అంటే ఏంటంటే అది మనకు క్యాలరీస్ ఎక్కువ ఇస్తుంది. క్యాలరీస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే మన బాడీ జనరల్ గా మన క్యాలరీస్ ఇచ్చినప్పుడు అవసరానికి మించిన క్యాలరీస్ మన బాడీలో అక్యుమిలేట్ అయితే దాన్ని కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేసేస్తుంది మన బాడీ. సో అది మనకి డేంజరస్. సో హార్ట్ అటాక్ ఎట్లా అంటే, ఈ అవసరానికి మించిన కొలెస్ట్రాల్ మన బాడీలో పెరిగిపోయినప్పుడు, అదే కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో జమ అయిపోయినప్పుడు, గుండెకు రక్తం సరఫరాసే నాళాలని బ్లాక్ చేసినప్పుడు వచ్చేదే హార్ట్ అటాక్. సో దీనికి మనము ఉండే లక్షణాలు ఛాతి బరువుగా ఉండడం, నడిస్తే దమ్ము రావడం, నడుస్తుంటే ఛాతి టైట్ అనిపించడము, చెమటలు రావడము, శ్వాస తీసుకోవడం కష్టం అవడము, ఇవన్నీ ఎప్పుడు లేకుండా కొత్తగా అనిపించే సింప్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. చక్కెర రావడం కానీ, లేదంటే ఎడమ చేయి ఎడమ కాలు స్పర్శ లేకపోవడం కానీ, లేదంటే సడన్ గా కింద పడిపోవడం కానీ, అట్లా ముఖ్యంగా గుండె లక్షణాలు అనేవి మనకు అర్లీ మార్నింగ్ వస్తాయి సార్. మార్నింగ్ 2, 3, 4, 5 ఈ టైంలో వస్తాయి. ఎందుకు అదే టైంలో వస్తాయంటే, మన బాడీలో అర్లీ మార్నింగ్ హార్మోనల్ చేంజెస్ జరగడం వల్ల మనకు బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది. ఆ ఫ్లక్చువేట్ అయ్యేటప్పుడు ఆ రక్తనాళంలో ఉన్న కొవ్వు డిస్లాడ్జ్ అంటే, అక్కడ నుంచి ఊడిపోయి, ఇప్పుడు మనకు డ్రైనేజ్ సిస్టమ్ లో ఎట్లయితే రక్తనాళం ఏదైనా చెత్త బ్లాక్ అయితే బ్లాక్ అయిపోతే, అట్లా అది బ్లాక్ అయినప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మాకు ఏముంటది అంటే, ఎర్లీ మార్నింగ్ ఎవరైతే గుండెకు సంబంధించిన లక్షణాలతో వస్తారో దెన్ పేషెంట్ ఈస్ కరెక్ట్. అంటే ఇప్పుడు పొద్దున నేను ఉన్నాను సార్, నేను హాస్పిటల్కి వెళ్తా మార్నింగ్ 4 o'clock కి, సార్ నాకు చెస్ట్ పెయిన్ వస్తుందని, నేను ఈసీజీ తీస్తాను అంటే నాకు ఒక డాక్టర్ ఈసీజీ తీస్తాడు, తీసి ఈసీజీ నార్మల్ ఉంది మీరు వెళ్ళిపోండి అంటారు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ టైం పీరియడ్ లో పేషెంట్ కి లక్షణాలు ఉన్నాయంటే పేషెంట్ ఈస్ కరెక్ట్, అన్లెస్ అదర్వైజ్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఆ పేషెంట్ మనం ఇంటికి పంపించకూడదు. యాక్చువల్లీ ఎవరి 15 minutes, 20 minutes ఒకసారి ఈసీజీ తీసుకొని, అవసరం ఉంటే మళ్ళీ తర్వాత గుండె స్కాన్ చేసుకోవడం, తర్వాత ట్రాప్ ఇలాంటి టెస్ట్లు చేయించుకోవడం, అట్లా చేయించుకుంటే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. మన కన్ఫర్మేషన్ ఒకవేళ హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అయితే, మనము జనరల్ గా హార్ట్ అటాక్ అనేది రకరకాలుగా ఉంటుంది సార్. రకరకాలంటే రక్తనాళం ఏ పర్సంటేజ్ లో బ్లాక్ ఉన్నది, 100% బ్లాక్ ఉండే రక్తనాళాన్ని మనము హార్ట్ అటాక్, ఆ రక్తనాళంతో హార్ట్ అటాక్ వస్తే దాన్ని స్టెమీ అంటాం మనం, ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం. దానికి మనము 6 గంటల లోపు, అంటే మనకు నొప్పి స్టార్ట్ అయిన 6 hours లోపు మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే రక్తం పల్చబడి, ఏదైతే రక్తం గడ్డగట్టిందో అది పల్చగైపోవడానికి ఇంజెక్షన్ ఇస్తాం మనము, టినాక్టిప్లేజ్ అని, స్టెప్టోకైనేజ్ అని, అది ఇంజెక్షన్ ఇచ్చి వెజల్ ఓపెన్ చెయ్యాలి. ఎందుకు అట్లా చెయ్యాలి అని అంటే, మనకు మనముంట రిమోట్ ఏరియాస్ లో ఎక్కడంటే అక్కడ క్యాత్ ల్యాబ్ సెటప్స్ లేవు. క్యాత్ ల్యాబ్ అంటే ఏంటంటే, గుండెకు రక్తం సరఫరా నాళాలు ఏ మేరకు బ్లాక్ ఉన్నాయనేవి మనం గుండె రక్తనాళాలకి డై ఎక్కిచ్చి చూస్తాం అన్నట్టు. అది మనకు ఫెసిలిటీ లేదు. మనం ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏం చేయగలుగుతాం అంటే, ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ రక్తనాళాలను ఓపెన్ చేపించి హైదరాబాద్ లాంటి ప్లేసెస్ కి మనం యాంజియోగ్రామ్ కోసం పంపిస్తాం. ఒకవేళ దాంట్లో మనము డిలే చేసాము, పేషెంట్ రావడమే 6 hours దాటిపోయింది అనుకోండి, అప్పుడు మనకు జరగాల్సిన డ్యామేజ్ హార్ట్ కి జరిగిపోతుంది. సో అప్పుడు మనం అంత అగ్రెసివ్ గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మనకేంటంటే, ఆ గుండెకి రక్తనాళం ద్వారా రక్తం సరఫరా తగ్గి ఆ గుండె గది అనేది వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మనం ఒకవేళ సరిగా ఎక్కువ గానీ అటువంటివి ఏం చేయకుండా ఇంజెక్షన్ ఇస్తే, ఆ రక్తనాళం సరఫరా చేసి ఆ గది వీక్ అయిపోయిన ఏరియాలో మనకు గుండె వాపెక్కిపోయి, ఇప్పుడు టైర్ ఎట్లయితే పంక్చర్ అయితే చూడండి కదా వీక్ ఏరియాలో, అట్లా మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు రక్తం మరీ పల్చగైపోయి మొత్తం బ్లీడ్ అయిపోయి బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకు. అప్పుడు మనం ఏంటంటే పోస్ట్ ఎంఐ విఎస్డిస్ అంటాం, వెంట్రుక్లర్ సెప్టల్ డిఫెక్ట్స్, అంటే డిఫెక్ట్స్ అనడం కంటే వెంట్రుక్లర్ సెప్టల్ రప్చర్స్ అంటాం మనం, దే ఆర్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. ఒకవేళ అట్లా అయిందంటే మాత్రం 1 minute లోనే యూ విల్ లూజ్ ద పేషెంట్. సో కాబట్టి అప్పుడు మనం అంత అగ్రెసివ్గా, అప్పుడు ఏంటంటే ప్లేట్లెట్స్ అనేవి కణాలు ఎక్కువగా క్లాట్ అయిన ఏరియాలో జమ కాకుండా ఉండడానికి ఎక్కువ స్ప్రింగ్ క్లోపిటాబ్ ప్లస్ ఎట్రోవాస్టాటిన్ లాంటివి, అంటే ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ కింద టాబ్లెట్స్ ఇస్తాం మనం. ఇంజెక్షన్ మాత్రం పెయిన్ స్టార్ట్ అయిన 6 hours లోపిస్తే పేషెంట్ కి బెనిఫిట్, అంటే మనం చేసిన దానికి పేషెంట్ కి బెనిఫిట్. అట్లా దాని తర్వాత మనం యాంజియోగ్రామ్ కి పంపిస్తాం. యాంజియోగ్రామ్ లో వాళ్ళు రక్తనాళంలో డై ఎక్కిచ్చి ఆ 3 రక్తనాళాలు ఏ మేరకు బ్లాక్ ఉన్నాయో చూసేసి, ఒకవేళ బ్లాకేజ్ అనేది 70% పైన ఉంటే మనం స్టెంట్ వేస్తాం. 1 రక్తనాళంలో ఉంటే స్టెంట్ వేస్తాం, 2 రక్తనాళాలలో ఉన్న స్టెంట్ వేస్తాం, 3 రక్తనాళాలలో ఉంటే బైపాస్ చేస్తాం, సిఏబిజి. కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ అంటాం మనం. అంటే ఏంటంటే మన రక్తనాళాలే తీసి

0: ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ అయిందో దాన్ని బైపాస్ చేస్తాం మనం. బైపాస్ చేయడం వల్ల మనకు మళ్ళా రక్తనాళాల్లో త్రూ గుండెకి రక్తం సరఫరా మంచి జరిగిపోయి సెట్ అయిపోతుంది అట్లా. సో అది సార్.
1: అయితే ఇప్పుడు ఈ గుండె ఆరోగ్యానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు గుండె ఆరోగ్య పరిస్థితిని, స్థితిగతుల్ని తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలా, అట్లాగే ఈ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఏ రకమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మెరుగుపరచుకోవడానికి అంటే సార్, మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉండి మనం వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ ని కంట్రోల్ చేసుకోవడం, ఫాలోడ్ బై ఈ హై క్యాలరీ డైట్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవడం, ప్లస్ మన రోజువారీ పని ఏ మేరకు ఉందో దానికి తగ్గట్టుగానే మనం ఫుడ్ తీసుకోవడము, అవసరానికి మించి తినకపోవడం, ఎంత అవసరమో అంతే తినాలి, ప్లస్ హై క్యాలరీ ఫుడ్ అంటే ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనకి డేంజరస్ సార్. స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, అవి మనకేంటంటే కడుపులోకి వెళ్ళిపోగానే డైజెషన్ ఫాస్ట్ గా అయిపోయి షుగర్ ఫాస్ట్ గా రిలీజ్ అయిపోతాయి బ్లడ్ లోకి, అది దే ఆర్ వెరీ డేంజరస్. అవి ఏంటంటే సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీలో ఎక్కువ రిలీజ్ చేస్తాయి అవి, దాని వల్ల అవి దే ఆర్ వెరీ డేంజరస్. కాబట్టి మనం ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవాలి, క్యారెట్ గానీ, దోసకాయ గానీ, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్నాయి, వాటి వల్ల ఏంటంటే అవి అరగడానికే టైం తీసుకుంటాయి ఎక్కువగా, కాబట్టి వాటి వల్ల మనకు బ్లడ్ లోకి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం గానీ లేదా అవి కొవ్వుగా కన్వర్ట్ అవ్వడం గానీ తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అట్లా చేయడం, ప్లస్ మన డైలీ యాక్టివిటీని, మినిమం ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేయడం, మన ఏజ్ కి తగ్గట్టుగా చేయడము, తర్వాత బీపీ షుగర్ లాంటివి మనము ఆల్రెడీ ఉంటేనేమో రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం, లేకపోయినా ఒక 6 మంత్స్ కి ఒకసారి చూసుకోవడం, బీపీ గానీ, షుగర్ గానీ, లేదంటేనేమో కొలెస్ట్రాల్ గాని, ఇవన్నీ చూసుకోవడం అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లేదన్నా ఏదైనా మోతాదులో తేడా ఉంటే డాక్టర్ కి చూయించుకోవడం. చూయించుకొని ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గుండె ప్రాబ్లం వస్తే మనకు తెలియదు, ఏంటంటే అది మేడి పండులాగా, సో లోపల డ్యామేజ్ చేస్తూ ఉంటది కానీ అది మనకు బయటకి రిఫ్లెక్ట్ కాదు. సో ఆ విషయంలో అంటే ఇన్ని రోజుల వరకు మనం నొప్పి నొప్పి అని మాట్లాడుకుంటున్నాం తప్ప షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి రాకపోవచ్చు, సడన్ గా దమ్ము రావడం, చెమటలు రావడం, శ్వాస తీసుకోవడం కష్టం అవడం, ఇవి ఉంటే షుగర్ వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో టెస్ట్లు వరకు వస్తే ఛాతి నొప్పి పెట్టినా, దమ్ము వచ్చినా, నడిస్తే చెమటలు వచ్చినా, ఛాతి బరువుగా ఉన్నా, ఎడమ చెయ్యి లోపల వైపు గుండె దగ్గర నుంచి లాగినా, నడుస్తుంటే ఛాతి టైట్ అయినా, మనము గుండెకు సంబంధించింది అని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎసిడిటీ అయ్యి, ఎసిడిటీ గోళీలు వాడినా గానీ ఎసిడిటీ తగ్గకపోవడం, అంత మంటలాగా అనిపించడం, ఛాతంతా బరువుగా అనిపించడం, అంటే అప్పుడు మనం చేసాల్సిన టెస్ట్ ఈసీజీ. బేసిక్స్ ఈసీజీ అయితే ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంది. ఈసీజీ, ఈసీజీ నార్మల్ ఉంటే మనం 2D ఎకో చేస్తాం, 2D ఎకో నార్మల్ ఉంటే మనకేంటిదని అంటే ఇంకొకటి TMT అని చేస్తాం మనం. అంటే జనరల్ గా పేషెంట్ కి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, సన్నగానే ఉన్నాడు, బీపీ లేదు, షుగర్ లేదు, సిగరెట్ లేదు, మందు లేదు, వంశపారంపర్యంగా ఆయనకి ఏం హిస్టరీ లేదు, బట్ ఆయన నొప్పి నొప్పి అని అంటున్నట్టయితే మనం ఈసీజీ గానీ 2D ఎకో గానీ నార్మల్ ఉంటే అప్పుడు మనం TMT కి వెళ్తాం. TMT అంటే ఏంటంటే సార్, ట్రెడ్మిల్ టెస్ట్. అంటే ఈసీజీనే మనము పరిగెత్తిచ్చి తీయడాన్నే మనము TMT అని అంటాం అట్లా. TMT ఇందులో ఏదన్నా పాజిటివ్ ఉంటే నెక్స్ట్ టెస్ట్ మనం యాంజియోగ్రామే అట్లా. లాస్ట్ మనం పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే సార్, గుండెకు సంబంధించి గుండె హార్ట్ అటాకే కాకుండా చాలా వ్యాధులు ఉంటాయి సార్ గుండెకు సంబంధించిన. సో మనం ఏంటంటే గుండె నొప్పి అని మాత్రమే అపోహ పడకూడదు, ఓన్లీ గుండె నొప్పి ఉంటుంది, గుండెకి రంధ్రాలు ఉండొచ్చు, గుండె పంపింగ్ వీక్ ఉండొచ్చు, లేదంటే కవాటాల ప్రాబ్లం. కవాటాల ప్రాబ్లం అంటే గుండెకి 4 గదులు ఉంటాయి అన్నాను కదా, ప్రతి గదికి మన ఇంట్లో డోర్ ఎట్లా ఉంటుందో గుండె గదులకు కూడా డోర్లు ఉంటాయి, ఆ డోర్లు ఓపెనింగ్ క్లోజింగ్ ప్రాబ్లం ఉన్నా గానీ, లేదంటేనేమో లయ ప్రాబ్లం అంటే గుండె స్పీడ్ కొట్టుకోవడం లేదా మెల్లి కొట్టుకోవడం, రిధమ్ చేంజ్ డిఫరెన్సెస్ అంటాం మనం అట్లా. సో అట్లా చాలా చాలా ఉంటాయి. అంటే మనం ఏంటంటే ఓన్లీ నొప్పే ఒక ప్రాబ్లం అనుకుంటాం కానీ ఇటువంటివి కూడా ఉంటాయి. సో
1: ఇంకా
0: అనేక రకాల సమస్యలు ఉంటాయి. సో మనము బేసిక్ గా గుర్తు పెట్టుకోవాల్సిందంటే నొప్పి గాని, దమ్ము, చెమటలు, గుండె స్పీడ్ కొట్టుకున్నట్టు అనిపించడం, నడిస్తే దమ్ము రావడం, ఇవన్నీ ఉంటే గుండెకి సంబంధించి ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటది, కాబట్టి టెస్ట్లు చేయించుకోవాలి.
1: చాలా సంతోషం డాక్టర్ కిరణ్ కుమార్ గారు. గుండె ఆరోగ్యానికి సంబంధించి, గుండె పనితీరును మొదలుకొని గుండె పోటుకు సంబంధించిన లక్షణాలు, ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలి

0: చేసుకోవాలి, ఏ రకంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనే దాని గురించి చక్కగా వివరించిండ్రు. మరి శ్రోతలు, ఈ అనవసరపు భయాల్ని వీడి అప్రమత్తత అవగాహనతతో మెదులుకొని సరైన సమయంలో సరైన వైద్య పరీక్షలు చేసుకుంటూ సరైన చికిత్సలు పొందుతూ ఈ గుండె సమస్యల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ రకంగా చూసుకుంటారని, అందుకు అవసరమైన ఆహార అలవాట్లు అయితేనేమి, జీవన విధానంలో అవసరమైన మార్పులని చేసుకుని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటారని ఆశిస్తూ, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలు ఎంతో దోహదం చేస్తాయని భావిస్తూ ఈ చక్కని విషయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: పానంపదలం శీర్షికన జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నాము. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ సట్లకిరణ్తో ముచ్చట విన్నాం. ముచ్చట పెట్టినరు కేలేని.
0: రెండు వారాల నుంచి దగ్గు, రాత్రిపూట చెమటలు, తరచు జ్వరం రావటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. అది క్షయవ్యాధి లక్షణాలు కావచ్చు, అయినా భయపడనక్కర్లేదు. సమయానుసారంగా పూర్తిగా చికిత్స చేయించుకోండి. బలమైన ఆహారం తీసుకోండి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్స ఉచితం. రండి, కలిసికట్టుగా మనం టీబీ రహిత తెలంగాణకై కృషి చేద్దాం. ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 1800116666. జారీ చేసిన వారు జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్.
2: శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్లీ మళ్లీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్లి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: తెలంగాణ యాసా బాసలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. తన అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మండలికాని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. ప్రతి బేస్తారం నాడు న్యాయం చట్టం శీర్షికన సామాన్య పౌరులకు సైతం అర్థమయ్యే రీతిలో ఆదిలాబాద్కు చెందినటువంటి వివిధ రకాల న్యాయవాదులు వచ్చి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి తీరుతెన్నులను గురించి చాలా చక్కగా స్పష్టంగా వివరిస్తున్నారు. మరి ఈరోజటి న్యాయం చట్టం శీర్షికన గృహహింస నుంచి మహిళలకు సంరక్షణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్ గారు తన ముచ్చటలు వివరిస్తారు. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం. తనతో ముచ్చట పెడుతున్నది సి ప్రియాంక.
4: కట్నం కోసం వివాహితపై వేధింపులు, 20 ఏళ్ల యువతిని వేధిస్తున్న బంధువులు, ఇలా నిత్యం ఏదో ఒక మూల నుండి మహిళలపై వేధింపులకి సంబంధించిన వార్తలు వింటూనే ఉంటాం. భర్త వేధింపులు, అత్తమామల ఎత్తిపొడుపు మాటలు, నాలుగు గోడల మధ్య ఏదో రూపంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న మహిళలకి ఇలాంటి దాడుల నుండి ఆడబిడ్డలకి అండగా నిలబడే చట్టాలు ఏంటి, న్యాయపరమైన అంశాలు, మార్గదర్శకాలు ఏమిటి అనే అంశాలను చెప్పడానికి ప్రముఖ న్యాయవాది సుధీర్ బొల్లారం గారు ఉన్నారు. నమస్తే సార్.
5: నమస్కారం అమ్మా.
4: గృహహింస అనునిత్యం మనం వింటున్న మాటే. హింస నుండి రక్షించుకోవడానికి గృహహింస చట్టం ఉందా? ఆ చట్ట పరిధిలోకి వచ్చే శారీరక, లైంగిక మరియు ఇతర అంశాలు ఏమిటి?
5: ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి వెళ్ళి, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే వారి యొక్క పరిణామం, అంటే చేసే పనులు, అంటే అమ్మాయిపై ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, తిట్టడం కానీ, కొట్టడం కానీ, కట్నం కొరకు కానీ, ఇవన్నీ కూడా గృహహింస కిందకే వస్తాయి. హరాస్మెంట్ చేయడం కానీ, మనకు చట్టం ఉంది, మన గృహహింస 498A ప్రకారం ఈ అమ్మాయికి ఆ కుటుంబంలో హాని ఉన్నట్టున్నా లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏమి ఉన్నా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వచ్చు, దీనిపై ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది.
4: గృహహింస చట్టం అమలై దాదాపు 12 ఏళ్ళు అవుతుంది కదా, కేసుల సంఖ్య మరియు కేసుల తీవ్రత నేటి వరకు పెరిగిందా తగ్గిందా?
5: జనాభా పెరుగుతూ పోతుంది, కేసులు కూడా పెరిగిపోతున్నాయమ్మా. దీంట్లో
4: సంఖ్య
5: పెరుగుతుంది, దీంతో పాటు కొన్ని ఫాల్స్ కేసు కూడా ఫైల్ అవుతున్నాయి. ఉదాహరణ

0: వాళ్ళ మధ్య ఈ యొక్క డబ్బు విషయంలో కాకుండా వేరే విషయంలో గొడవ వచ్చినా అది 498 కింద ఎఫ్ఐఆర్ అవుతున్నాయి. అంటే ఫాల్స్ కేసులు ఫైల్ అవుతున్నాయి, కొన్ని జరిగిన వాస్తవ సంఘటనలు కూడా దీంట్లో ఉన్నాయి.
1: నాలుగు గోడల మధ్య జరిగే హింసను నిరూపించలేని నిస్సహాయ స్థితిలో మహిళ ఏ విధమైన న్యాయ సహాయం కోరవచ్చు సార్?
0: 100% నాలుగు గోడల మధ్య జరిగిన అక్కడ ఏమి జరుగుతున్న వాస్తవం అన్నది ఆ పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఇంటి వారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అది పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అండర్ ఇన్వెస్టిగేషన్ చేసేసి దాన్ని నిరూపిస్తారు, అది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: తన నిస్సహాయంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులను బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి తన కంప్లైంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది,
0: తీసుకుంటారు.
1: గృహ హింస వల్ల మరణం సంభవిస్తే లేదా తీవ్రమైన దాడికి గురై చావు బతుకుల మధ్య మహిళ ఉంటే బాధ్యుల్ని చట్టపరంగా ఏ విధంగా శిక్షించవచ్చు?
0: గృహ హింసలో మరణం సంభవిస్తే అదే విధంగా 498 కావచ్చు, 306 కావచ్చు. దీంట్లో ఆమె బ్రతికున్న క్షణాలు ఉంటే జడ్జి కావచ్చు, లేకపోతే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కావచ్చు. అక్కడికి పోయిన తర్వాత ఆమె ఎవిడెన్స్ తీసుకుంటారు బ్రతికి ఉంటే, లేదు అక్కడ చనిపోయి ఉంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఆమె ఏ విధంగా చనిపోయింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 100% అది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ చనిపోవడానికి గల కారణమైనటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారమ్మా.
1: ఉద్రేకపూరితంగా మాటల ద్వారా మరియు ఆర్థికంగా హింసించడం తీవ్రమైన గృహ హింసగానే పరిగణించవచ్చా సార్?
0: పరిగణించవచ్చమ్మా.
1: మాటల ద్వారా వేధిస్తే,
0: మాటలే కాదు చూపుల ద్వారా ఆమెతో మాట్లాడకున్నా ఆమెను ఏకాకి చేసినా అది గృహ హింసగానే పరిగణించవచ్చు.
1: అంటే తనను ఒంటరిని చేసినా కూడా ఇంట్లో వెలివేసినట్టుగా ఇంట్లో వాళ్ళు ప్రవర్తిస్తే అది కూడా గృహ హింస కిందకే వస్తుంది. అంటే మానసికంగా తన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం
0: అది కూడా గృహ హింస.
1: చూపులు చేష్టల ద్వారా, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా
0: గృహ హింస కిందకి.
1: అంటే తనని శారీరకంగా హింసించడం ఒకటే కాకుండా ఇవన్నీ కూడా గృహ హింస కిందకే వస్తాయి. గృహహింస చట్టం అమలులో ఉన్న లొసుగులు, లోటుపాట్లు, అమలుపరిచే శిక్షలు, శిక్షకాల పరిమితి వివరిస్తారా?
0: దీంట్లో రకాలున్నాయమ్మా. ఏదైతే మనకు గృహ హింస పరంగా ఆమె డెత్ జరిగితే అప్పుడు వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేది కూడా ఉంది. అదే విధంగా గృహ హింసలో వారికి 498 లోను 324 వాళ్ళని కొట్టడం కానీ, అదేవిధంగా 506 వారిని తిట్టడం కానీ చేస్తూ పోతే 7 ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చమ్మా. 7 ఇయర్స్ వరకు కూడా వారిని జైల్లో పెట్టే అధికారం కూడా కోర్టుకు ఉంది.
1: ఈ చట్టం అమలులో లొసుగులు లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా?
0: లొసుగులు వచ్చేసరికి ఇందులో మనకి గృహ హింస అడగకున్నా వేరే వాటికి వచ్చేసరికి అక్కడ నన్ను కట్నం అడియండు అని చెప్పేసి సర్వసాధారణంగా జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. అటువంటి దాంట్లో కూడా నన్ను హింసించాడు అని చెప్పేసి ఇలాంటి కేసులు పెట్టడం జరుగుతుంది. అటువంటప్పుడు అమ్మాయి వచ్చి అక్కడ కేసు పెట్టేసరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన కొన్ని కోణాల నుంచి పోలీసు వాళ్ళు చెప్పినా వాళ్ళు వినట్లేదు, లేదు ఇది జరిగింది జరిగింది, ఎఫ్ఐఆర్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి కారణాలే కాకుండా అమ్మాయికి అన్యాయం జరిగితే, గృహ హింస చట్టం ప్రకారం జరిగితే 100% కాంప్లైంట్ ఇచ్చి న్యాయాన్ని పొందవచ్చు, కానీ దీన్ని మిస్యూజ్ చేయవద్దని అనుకుంటున్నాను.
1: వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొంతమంది మహిళలు ఇది ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని అంటారు. సో అది ఒక లోటుపాటుగా ఉంది. మగవారిలో మానసిక అపరిపక్వత, ఒత్తిడులు, అత్యాశ అనేది గృహ హింసకు దారితీస్తున్నాయి. భార్యాభర్తలైతే పరస్పరం అర్థం చేసుకోవాలి, ఇతరులు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మనిషిలో తీవ్ర ఒత్తిడులు, మానసిక స్థితి సక్రమంగా లేకపోవడం హింసకు కారణంగా నిలుస్తున్నాయి. ఆలోచన ఆచరణలో పెట్టే ముందు మంచా చెడా, లాభమా నష్టమా అనేది గుర్తించాలి. వాస్తవికతకు నైతికతకు దగ్గరగా ఉంటేనే ముందుకు వెళ్లాలి. ఈ రెండు గుణాలు లోపించినప్పుడు గృహ హింసకు దారితీయవచ్చు. పైశాచికంగా వ్యవహరించే వ్యక్తులను కటకటాల పాలు చేసి వారి నుండి తగిన మూల్యం చెల్లింపజేసే గృహ హింస చట్టం ఫిర్యాదుల పరిష్కారానికి ఎవరెవరు కృషి చేయాల్సి ఉంటుంది సార్?
0: ఒక మహిళకు గృహ హింస జరిగింది అని అంటే ఆమెకు తెలియకపోతే ఈ సమాజంలో మన ప్రభుత్వం కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసింది ఆమెకు హెల్ప్గా. స్టేట్ లెవెల్ అయితే సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది, డిఆర్డే నుంచి మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది. ఇవి ఏం చేస్తారు అని అంటే ఆమెకు జరిగిన ఏవైతే అన్యాయం ఉందో ఆ అన్యాయం దిశగా ఆమెకు ఎందుకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కౌన్సిలింగ్ ఏర్పాటు కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్డీఏ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, సఖీ కేంద్రం కావచ్చు, అదేవిధంగా మన లోకల్గా తీసుకుంటే మన లోక అదాలత్ న్యాయస్థానం కావచ్చు. అంటే ఇటువంటి దాంట్లో వీరికి న్యాయం చేసే విధంగా వీరు ఫ్రీ సర్వీస్ని కోరవచ్చు. ఉదాహరణకు ఆమెకు అన్యాయం జరిగింది అని అంటే ఆ మహిళా సంఘాలే వచ్చి ఆమెకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆయన తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఫస్ట్

0: ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ పోలీస్ వాళ్ళు ఆమెకు హరాస్మెంట్ జరిగిందా లేదా అన్న అన్నది ఒక నిర్ధారణ చేయడం జరుగుతుంది. నిర్ధారణ అంటే ఒక ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్ట్ కోర్టుకు దాఖలు చేస్తారు. అలా దాఖలు చేసి కోర్టులో అక్కడ ఈమెకు అన్యాయం జరిగింది అని నిర్ధారించి అక్కడ ఉన్న వాడిని ఎవిడెన్స్గా ప్రొవైడ్ చేస్తూ ప్రవేశపెడుతూ వాళ్లకు పనిష్మెంట్ వచ్చే విధంగా కోర్టులో సాక్షులను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందమ్మా. అక్కడ కోర్టు ఈ సాక్షులను పరిశీలించిన మీద ఈమెకు అన్యాయం జరిగి ఉంటే మాత్రం 100% ఆయనకు పనిష్మెంట్ పడుతూ ఉంది.
1: ఎంతమంది సహకారం అనేది ఉండవలసి ఉంటది, అంటే ఏ వ్యక్తుల సహకారం, అంటే పోలీసు వ్యవస్థ సహకారంతో పాటు మీరు అన్నట్టు ఐసిడిఎస్ గానీ ఇట్లాంటి సంస్థల సహకారం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
0: తీసుకోవచ్చమ్మా. దీంట్లో మనకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుందమ్మా. ఆ ఎఫ్ఐఆర్ లో చార్జ్షీట్ ఏదైతే ఉందో చార్జ్షీట్ ప్రొవైడ్ చేసినప్పుడు అక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎవిడెన్స్ గా ప్రొవైడ్ చేస్తారు, అంటే ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి వీరు ఐ వీట్నెస్లు ఉన్నారా, సర్కంటెన్స్ విట్నెస్ ఉన్నారా అన్న తీసుకొని వారిని ఆ ఒక ఫైనల్ ఒక చార్జ్షీట్ దాఖలు చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి అది కొడుకు ప్రొడ్యూస్ చేస్తారు. అంటే దీంట్లో పోలీసు వాళ్లే కాదు, ఈ యొక్క మహిళా సంఘాల యొక్క పాత్ర, బాధిత మహిళకు సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం కొన్ని మహిళా సంఘాలను కూడా ఏర్పాటు చేసి బాధిత మహిళకు సహకారాన్ని అందిస్తుంది. ఖచ్చితంగా ఆమె బాధిత నిర్ధారించబడితే ఆమెకు కొంత నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నారు, ఆసరా నిలబడుతున్నారు.
1: మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలమ్మా.
2: న్యాయం చట్టం శీర్షికన గృహ హింస నుంచి మహిళలకు సంరక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విన్నాము. ముచ్చట పెట్టినరు సి ప్రియాంక. శ్రోతలు మళ్ళా వేస్తారం నాడు న్యాయం చట్టం శీర్షికన మరొక అంశంతో మీ ముందరుంటది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మీకు నచ్చిన సమయాలకు ఆయా కార్యక్రమాలకు ఫోన్ ట్యూన్ చేసుకుని మరీ వినడం మరవకుండ్రి. మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు ఇంతటితో ఈరోజటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవటానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో ముచ్చట వింటారు. కవిత శీర్షికన కరిపే రాజ్ కుమార్ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవద్దు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాత్ ను, ఆ తర్వాత 8:30 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 FM ను. తిరిగి మనం 8:30కు ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.

0: సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: భారత స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పొచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాల్ని అర్పించినటువంటి మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమిత వనరులతో బ్రిటీష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టు దాకా బ్రిటిషోళ్లకి ఎదురొడ్డి ప్రాణాలను విడిచిండ్రు. ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 మంది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా, ధైర్యంగా బ్రిటిషోళ్ల ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 నుంచి 1924 కాలం అల్లూరి కాలమని చెప్పొచ్చు. బ్రిటిషోళ్లకి చెమటలు పట్టిన రోజులు అవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. అందరి చేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు గారు కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్టు, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో తన పాత్ర గొప్పదని చెప్పొచ్చు. ఇక గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణాధికారిగా విధులు నిర్వహించినటువంటి సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసలను అందుకుంది. ఈ సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందని చెప్పొచ్చు. మరి ఆ చారిత్రక నవల ధారావాహిక పఠనం 48వ భాగాన్ని ఇప్పుడు విందాము సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో.
2: అప్పుడే వచ్చాడా కుర్రాడు వాళ్ళ దగ్గరికి. 16 ఏళ్ళుంటాయి అతడికి. ఇక్కడెవరు? నీ తాలూకానా? మనం మాట్లాడుకోవచ్చా? అడిగాడు నరసబాబు. మా బంధువే, చిటికెల భాస్కరుడు గారి పెద్ద కూతురు సత్యనారాయణమ్మ భర్త, చింతల పెదనారాయణమూర్తి. నా పేరే. ఆ పిల్లని కన్నతల్లి అంటామంతా. పెళ్ళయి 6 మాసాలైంది చెప్పాడు నారాయణమూర్తి. కొత్త పెళ్లి కొడుకుని కోరాపూడ్ జైల్లో వేసేశారా? ఎంత దుర్మార్గం అన్నాడు నరసబాబు. నడిపించి మరీ తీసుకొచ్చారు పోలీసులు అన్నాడు సన్యాసితుర. ఏం చేశావబ్బాయ్ అన్నాడు నరసబాబు జాలిగా చూస్తూ. నేను చెబుతాను వినండి. ఇడి పెళ్ళయ్యాక రామరాజుగారికి కొత్త చెప్పులు, పట్టుపంచలు పెట్టాడని మా ఊళ్ళో గిట్టనోడు ఎవడో ఫిర్యాదు చేశాడు. అంతే, తీసుకొచ్చి పడేశారు అన్నాడు నారాయణమూర్తి.
3: 7 అడుగులు నడిచాక ఇంకెంత దూరమైనా నడుస్తారులే, ఇంతకీ తమర్ని అంటూ అర్ధోక్తిగా వదిలేశాడు సన్యాసిదొర. ఈ సంగతి మీదాక వచ్చిందో లేదో, శ్రీరామరాజు నాకు రాసిన లేఖ బయటపడింది, అందుకు అరెస్టు చేశారు. ఇంక మా నరసబాబుది చాలా పెద్ద కథ అన్నాడు సూర్యనారాయణరాజు. టూకీగా ఏమైనా అన్నాడు నారాయణమూర్తి ఉత్కంఠను తట్టుకోలేక. సాయంత్రం మాట్లాడుకుందాం. ఆయుధాలు కొనుగోలండి, అవి కూడా మన శ్రీరామరాజు గారి కోసమే అన్నాడు సూర్యనారాయణరాజు బాగా గొంతు తగ్గించి. అబ్బో అంటూ నోరు వెళ్లబెట్టారు నారాయణమూర్తి సన్యాసి ద్వారా. సాయంత్రం మొక్కలకు నీళ్లు పోస్తూ మాట్లాడుకున్నారు ఆ నలుగురు. తలపెట్టిన పని అవలేదు. సరే, ఇలాంటి పని పూర్తయ్యేదాకా అనుమానమే, కాని శ్రీరామరాజుకు ఈ సంగతి చేరాలి, అంతే నేను కోరుకునేది అంటూ మొదలుపెట్టాడు సూర్యనారాయణరాజు. మేమంతా తునిలో చదువుకునేవాళ్ళం. రాజా దాట్ల కృష్ణవర్మగారు స్థాపించిన క్షత్రియ యూత్ లీగ్ తాలింఖానాలోనూ, ది రాయల్ పూసపాటి వయలెన్స్ పార్టీ అండ్ దుర్గాదాస్ పేరుతో ఏర్పాటు చేసిన సేవా సమాజంలోనూ మేమంతా కలుసుకునేవాళ్ళం. ఉంజేరి గొడవ తర్వాత నాకు రామరాజు లేఖ రాశాడు. నన్నొచ్చి ఉద్యమంలో పనిచేయమని అందులో రాశాట. అది తొలగిపోయింది. ఆ సంగతి ఎలా ఉంచుతాం? నరసబాబు బృందానికి ఆయుధాలు తెచ్చే పని చెప్పాడు శ్రీరామరాజు. ఇలాంటివి బయటపడి తెలియవు. ఈ నరసబాబు, వర్మ అనే అతడు, బుద్ధు అని మరొకడు, వీళ్ళు ముగ్గురు రంగూను వెళ్ళారు. ఇదెప్పుడు జరిగింది? అడిగాడు నారాయణమూర్తి విస్తుపోతూ. మీరు ఇంకా ఆశ్చర్యపోవచ్చు ఇది వింటే. చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి జరగడానికి ముందే అన్నాడు సూర్యనారాయణరాజు. అలాగా అన్నారు నారాయణస్వామి సన్యాసి దొర. రంగూన్ నుంచి ఆ ఆయుధాలు నర్సీపట్నం వరకు వచ్చేశాయి కూడా. అక్కడే గల్లంతయ్యాయి అన్నాడు నరసబాబు. నువ్వే చెప్పవయ్యా నరసబాబు, ఎలా మొదలైంది, ఎలా నడిచింది ఆ కథ? నేను కూడా మళ్ళీ వింటాను అన్నాడు సూర్యనారాయణరాజు. ఉత్తరం రాశాడు రామరాజు. ఒక రాత్రి మాడుగుల కోటలో కలిశాం. విజయనగరం రాజవంశీయులు కొందరిచ్చారని ఆ డబ్బు మా చేతిలో పెట్టాడు రామరాజు. 3,000 రూపాయలు. ఏం చెయ్యాలని అడిగితే రంగూను వెళ్ళి ఆయుధాలు తేవాలని చెప్పాడు. పీకలు తెగిపోయే వ్యవహారం. ఎవరు వెళ్లాలన్న చర్చ వచ్చింది. 3 చాలనుకుని నేను, వర్మ, బుద్ధు అంటే పూసపాటి చిట్టిరాజు వర్మ వెళ్లాలని తీర్మానించాం. బారువలో ఓడెక్కాలని చిట్టిరాజు వర్మ సలహా ఇచ్చాడు. అక్కడ 6 ఏళ్ల క్రితం సరుకులతో బర్మా వెళ్తున్న ఓడ మునిగిపోయింది కదా అని గుర్తు చేశాను. అందుకే ఆ రేవు నుంచి వెళ్తే క్షేమం అన్నాడు బుద్ధు. ఆ పాత దీపస్తంభం తప్ప వేరే నిఘ ఏమీ లేదు అన్నట్టు ఆ మునిగిపోయిన ఓడ సిబ్బంది స్మారకార్థం చిన్న స్థూపం కూడా ఉందిలేండి. మిత్రులంతా సోంపేట దాకా వచ్చి వీడ్కోలిచ్చారు. మొత్తానికి మా పెద్దవాళ్ల పేర్లు చెప్పి ఓడెక్కాం. 5 రోజులు పట్టింది రంగూను వెళ్లడానికి. ఆర్డర్లీ వచ్చి ఉత్తరాలందిస్తున్నాడు. అందుకే 2 నిమిషాలు ఆగిపోయాడు నరసబాబు. రంగూన్లో కలకత్తా గల్లీ అని ఉంది. అక్కడే మద్రాసు వారి హోటల్ కూడా ఉంది. అందులో దిగాం. ఆ రోజంతా చర్చించుకోవడంతోనే సరిపోయింది. మర్నాడు కొందరు తెలుగు వాళ్లను కలుసుకున్నాం. అంతా ఆశ్చర్యపోవడమే. రాజులేమిటి, రంగూను రావడం ఏమిటని. మొత్తానికి తుంపాల రెడ్డని ఒక మేస్త్రిని పట్టుకున్నాం. విశాఖపట్నం వాడే. రంగూన్లో బాగా సంపాదించాడు. అతడికి విషయం కొద్దిగా చెప్పి వివరాలు తీసుకున్నాం. తుపాకులు, రివాల్వర్లు విరివిగా అమ్ముతున్నారు. ముందు ఒక టేకు పెట్టి కొనుక్కొచ్చాం. అడుగున పిస్టళ్లు 6, వాటి బుల్లెట్లు పెట్టి పైన మళ్ళీ ఒక చెక్క వేశాం. దానిమీద పంచదార సీసాలు పెట్టాం. ఒక్కొక్క పెట్టె 16 రూపాయలు. ఆ పెట్టె ఎందుకు హోటల్లో ఉంచుకోలేదో మరి. మా అదృష్టం ఆ క్షణానికి బాగుంది అంతే. తుంపాలరెడ్డి మకాంలోకి పెట్టె చేర్చి హోటల్కి వచ్చి పడుకున్నాం. తుని నుంచి వచ్చాం, అదేం గొప్ప కాదు. అక్కడ రివాల్వర్లు కొనేశాం. అది కొంచెం కష్టం. కానీ ఇప్పుడు విశాఖపట్నమో తునో చేర్చడం కత్తిమీద సామే. ఆ ఆలోచనలతోనే ఎప్పుడో నిద్రపోయాం. పొద్దున్నే 6 గంటలకు తలుపుల మీద టపటపా చప్పుడు. ఎవరు అని అడిగాడు సన్యాసి దొర. సిఐడీలండి బాబు. మా సంగతి ఎలా తెలిసిందో మరి. తలుపు తీయగానే వచ్చి పడిపోయారు. కానీ పూసపాటి రేగరాజున్నాడే, అదే ఆ బుద్ధు, అడు మహాచమత్కారి, మంచి సమయస్ఫూర్తి ఉన్నాడు. నాకు, వర్మకి కాళ్ళు చచ్చిబడిపోతున్నాయి. ఎందుకొచ్చారు అన్నాడు వాళ్ళ సూపరింటెండెంట్. హోటల్ పెట్టాలని అని టక్కున చెప్పాడు బుద్ధు. అసలు మాట అనుకోలేదు. మీరెవరన్నాడు మళ్ళీ ఆడు. మేము విజయనగరం రాజాగారి సంస్థానంలో వాళ్ళం అన్నాడు ధీమాగా బుద్ధుయే. అలాగా అన్నాడు సూపరింటెండెంట్. మా ట్రంకులని వెతికేశాడు. డబ్బెంతుందన్నాడు. 1800 ఉన్నాయి. అవి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మేము విజయనగరం ఎంక్వైరీ చేసి చెప్తాం అన్నాడు. ఎక్కడికి పోవద్దని ఆర్డర్ ఇచ్చాడు. చేశాడా ఏంటి? అన్నాడు సన్యాసి దొర. చేశారు

రోజుల తర్వాత వచ్చారు వాళ్లే. ఎంక్వైరీ చేశారట. విజయనగరం వాళ్ళు ఏం చెప్పారో ఏమో, మేము మిమ్మల్ని నమ్మాం అని చెప్పి డబ్బులు తిరిగిచ్చేశాడు. అప్పుడొచ్చింది బుద్ధుకి ఆలోచన, పాదరసం లాంటి ఆలోచన. అయ్యా, మీరు మాకు సాయం చేయాలి అన్నాడు. ఏంటన్నారు వాళ్ళు, మమ్మల్ని రేపు ఆదివారం ఓడెక్కిచ్చేయండి, విశాఖపట్నం వెళ్ళిపోతాం అన్నాడు. ఆ రోజు పొద్దున్నే 7 గంటలకల్లా పూలుకొచ్చేయండి, ఎక్కిస్తామన్నారు వాళ్ళు. అయ్యా, ఇంకొక విన్నపం అన్నాడు బుద్ధు. మేము 3 టేకు పెట్టెలు కొనుక్కోవచ్చా అన్నాడు. వాళ్ళు అక్కడే ఉన్నారు, కెప్టెన్ పక్కన గది ఇప్పించారు. వాళ్ల ఎదురుగానే మేము విడిచిన బట్టలు ఆ టేకు పెట్టెల్లో వేసి పంచదార డబ్బాలు చూపించాం. మళ్ళీ 5 రోజుల ప్రయాణం. ఆ ఓడకి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వాడిని ఇప్పటికీ మర్చిపోలేదు నేను. తుమ్మమొద్దులా నల్లగా ఉన్నాడు. వాడే మా పెట్టెలు స్వయంగా లాంచీల్లో దింపించాడు విశాఖపట్నంలో. ఉదయం 9 గంటల వేళకు చేరాం. అక్కడి నుంచి ఎలా బట్టుకెళ్లారు అన్నాడు నారాయణస్వామి. ముందు ఒక రాజుల హోటల్లో దిగాం, పెట్టెలు అక్కడే పెట్టించి ఎవరితోన వాళ్ళు వెళ్ళిపోయాం. 3 రోజుల తర్వాత నేనే మళ్ళీ హోటల్కి వెళ్ళాను. పిస్టోళ్లు తీసుకుని నర్సీపట్నం వెళ్ళాను. అక్కడ వేంపాడు రాజుల హోటల్ ఉంది కదా, అందులో దిగాను. మర్నాడు పొద్దుటే ఎవరూ లేవకుండా వేములపూడి దాట్ల సుబ్బారాజు గారిని కలిసి విషయం చెప్పి సరుకు ఆయనకు అప్పగించాను. ఇది జరిగిన 2 నెలలకే చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. రామరాజు గారికి ఈ పిస్తోళ్లు చేరలేదా అయితే అన్నాడు నారాయణమూర్తి. లేదని అనుకోవాలి, లేఖ అందిన తర్వాత సూర్యనారాయణరాజుని అరెస్టు చేశారా? తర్వాత వారానికే మా రంగూను బృందాన్ని కూడా అరెస్టు చేశారు అని ముగించాడు నరసబాబు. అక్కడ రామరాజు గారేమో ఆయుధాలు వస్తాయని అందరికీ చెప్తున్నారు, ఆ ధైర్యంతోనే పోరాడుతున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్నాడు నారాయణమూర్తి ఆవేదనతో. చీకట్లు దట్టమవుతుంటే చలి మరింత ఎక్కువైంది.

0: మొన్న రామవరం దగ్గర గాయపడ్డాడు ఒక పోలీసు. అతని బెడ్ ఎక్కడా? ఎదురుగా వస్తున్న డాక్టర్ని అడిగాడు స్టూబర్ట్. ఆ రెండో వార్డులో 10వ నంబర్ చెప్పాడు డాక్టర్. నిన్న మొన్నటిదాకా అది లోకల్ ఫండ్ హాస్పిటల్, ఇప్పుడు బేస్ హాస్పిటల్, 50 పడకల క్లియరింగ్ ఆసుపత్రి కూడా. దామనపల్లి ఘటన తర్వాత ఆగామేఘాల మీద సిద్ధమైంది. స్టూవర్ట్కి పక్కనే నడుస్తున్న శాండర్స్ ఇంకా అవమాన భారం నుంచి కోలుకోలేదనిపిస్తోంది. రామవరంలో శ్రీరామరాజు దళం మీద దాడి చేయబోయి భంగపడ్డాడు. పైగా ఈ 10వ నెంబర్ బెడ్ పోలీసు అప్పుడు గాయపడిన వాళ్లలో ఒకడు. తూటా వచ్చి పిక్కలో దూరిపోయింది. అతన్ని చూడ్డానికే శాండర్స్ వస్తే మరెవన్నో చూడ్డానికి వచ్చి కలిశాడు స్టూవర్ట్.
1: అది కాదు శాండర్స్, ప్రస్తుతం మలబార్ దళాలు వచ్చేదాకా చొరవ తీసుకోవద్దని మనకి చెప్పారు కదా, అయినా ఎందుకు అనవసరమైన హైరానా?
0: సూటిగాని అడిగాడు స్టూబర్ట్.
1: అటతీగల రంపచోడవరం పోలీస్ స్టేషన్లని ముందుగా చెప్పి మరీ కొట్టారు కొండవాళ్లు. ఈసారైనా నిరోధిద్దామని వెళ్లాను అన్నాడు శాండర్స్.
0: ఏజెన్సీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అతను. అతడి హైరానా అతడిది. 2 పోలీస్ స్టేషన్లను ముందుగానే చెప్పి కొడితే నువ్వెక్కడున్నావని సంజాయిషి అడుగుతుంది ప్రభుత్వం.

నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్టణం 48వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిండ్రు సుమనస్పతి రెడ్డి. మళ్ళా వచ్చే విస్తారం నాడు మరొక భాగంతో మీ ముందరుంటది నవలతో కార్యక్రమం. శ్రోతలు గమనించగలరు, ప్రతి మంగళ బుధవారాలలో ఈ నవలతో కార్యక్రమం రాత్రి 9:30 తిరిగి బుధ గురువారాలలో పొద్దున 8:30 పునఃప్రసారం అవుతుంది. వీరుడు మరవకుండ్రీ.

ఆకాశవాణి ఆదిలపాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు, ఇది సినిమా పాటల కార్యక్రమం. పాటలు షురైన దగ్గర నుంచి నేటి డిజిటల్ యుగం అంటే నిన్న మొన్న విడుదలైన పాటల వరకు పాటల ప్రయాణం ఎంతో ఆసక్తికరం. సోలో సాంగ్, డ్యూయట్ సాంగ్స్, ప్రేమ పాటలు, లాలిపాటలు, యుగల గీతాలు, పిల్లలవి, దేశభక్తివి, జానపద జావలీలు, ఒక్కటేమిటి ఎన్నెన్నో పాటలు. ముఖ్యంగా సినిమాల్లోని పాటలు మనందరినీ అలరిస్తూనే ఉన్నాయి. మరి అలాంటి పాటలలో మీకిష్టమైన పాటల్ని వినాలనుకుంటే 100.2 ఎఫ్ఎంకి ట్యూన్ అయిపోయినరి కాదంటారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ని చేతిలోకి తీసుకుని 2300881 2955 081 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి. 0873 2 అనే ఎస్టీడీ కోడ్ని కలపాల్సి ఉంటుంది. వెంటనే మీ రేడియో నేస్తం జ్యోతితో ముచ్చట పెట్టి మీకు కావలసిన పాటల్ని కోరుకొని వెంటనే వినేసేయండి.

ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, మీరు నేరుగా 2300918 2959 81 ఈ రెండు నెంబర్లలో ఏదొక దానికి ఫోన్ కలపచ్చు. మీకు ఫోన్ చేయడం వీలు కాకపోతే మీకు నచ్చిన పాటల్ని ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు మాకు. మీరు ఉత్తరాల్ని పంపించాల్సినటువంటి మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, 504001, కేఆర్కే ఆదిలాబాద్, కేఆర్కే కాలనీ నుంచి, ఆదిలాబాద్ నుంచి శాంతి పంపించింది, మా ఇంటి బంగారం చిత్రం నుంచి పాటను వినిపించండి అని అంటూ కోరుకుంటున్నది. తనతో పాటు సుధీర్, సురేష్, రాకేష్ వీళ్ళందరూ కూడా టైటిల్ సాంగ్ వినిపించమని కోరుతున్నారు. తప్పకుండా వినిపిస్తాను. మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మాత్రం నేరుగా ఫోన్ చేయండి. 2300081 2959 81 ఈ రెండు నెంబర్లలో ఎదుగుదానికి ఫోన్ కలపచ్చు. మీకు నచ్చిన పాటను వినిపించవచ్చు.

0: கஜா பபலா
1: சைபால்,
0: நடுவுல காமரா
1: சைபால்,
0: புரத புள்ளா
1: சைபால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: మన బాస మనీయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. ఈ పాటల కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. పాటలు ప్రారంభమైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలల్లో మీకు ఏ పాటనైనా వినిపించేస్తుంది మీరు కోరుకున్న వెంటనే మీ రేడియోని ఇస్తాం జ్యోతి. మరి దానికోసం మీరు 2300981 2950 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి. నడక వరకు కాస్త నయమే, అడుగు బయట పెడతాం. మరి వ్యాయామం చేయాలంటే జిమ్మికి పోవాల, అది అందరికీ కుదరదు. మరి అది కుదరలేదంటే ఇంట్లోనే కసరత్తులు మొదలు పెడతాం మనం ఆడవాళ్ళం. అట్లా కాకుండా వీలుంటే ఆరు బయట చేయడానికి ప్రయత్నించండి. ఊహించనంత ఆరోగ్యం మన సొంతం. చుట్టూ పచ్చదనం ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తుంది. ఆ వాతావరణం ఆనందంతో పాటు ప్రశాంతతని పంచుతుంది. పైగా ఏ పార్కులోనూ అయితే చుట్టూ నలుగురు చెమటోడుస్తుంటే రోజూ చేయాలన్న ప్రేరణ కూడా మనకు కలుగుతుంది. అంతేనా, ఉదయాన్నే అంటే పొద్దుగాలనే సూర్యుడి నిలువెచ్చని కిరణాలు శరీరానికి తగులుతాయి. దాంతో విటమిన్ డి కూడా అందుతుంది. ఎముక ఆరోగ్యానికి తోడు రోగ నిరోధకత కూడా పెరుగుతుంది. ఇంకా కాస్త ఎత్తైన ప్రదేశాలు, సరిగా లేని దారులు వంటివి ఎంచుకొని చూడండి. కాస్త ఇబ్బంది పడతామన్న మాట వాస్తవమే కానీ ఈ క్రమంలో కండరాలు దృఢంగా మారుతాయి, బ్యాలెన్సింగ్ వస్తుంది, ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి, పచ్చని మొక్కలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిశీలిస్తూ వెళ్తాం కదా, ఏకాగ్రత కుదురుతుంది, మెమొరీ కూడా పెరుగుతుంది, మానసిక అలసట కూడా తగ్గుతుంది. కాబట్టి నడక, జాగింగ్, సైక్లింగ్, యోగా ఏదైనా అమ్మో అందరూ అంటుంటారు అన్న, అందరూ ఉంటారు బయట చూస్తారు అన్న భయం విడిచిపెట్టి బయట చేయటానికి ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ప్రయత్నిస్తారు కదా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి కోదాడ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు, తనతో మాట్లాడేద్దాము. హలో, నమస్తే అండి. శుభోదయం.
2: శుభోదయం మేడం.
1: చెప్పండి సార్, ఎలా ఉన్నారు, ఏం చేస్తుంటారు?
2: నేను టైలరింగ్ మేడం. నా పేరు విష్ణుపూర్పాచారి, మరి కోదాడ.
1: ఓకే సార్, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
2: ఎన్టీ రామారాజు అడవి రాముడి సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న పాట మేడం.
1: అవును సార, ఎన్ని సార్లు విన్నా మళ్ళా మళ్ళా వినాలి అనిపించే పాట అది కదా. ఎన్టీఆర్ గారిని దేవుళ్ళ రూపంలో చూసినాము, తర్వాత ఇలా మనల్ని ముందుకు నడిపే ఒక దేవదూతగా చూసినాము కదా, సైనిక ఆర్మీ ఆఫీసర్ లాగా చూసినాము, పుణ్యమూమిని ఆదేశం అని చెప్పే దేశభక్తుడిగా చూసినాము కదా. ఎన్ని రకాలుగా చూసినా కూడా మనసు నిండుతూ ఉంటేనే ఉంటది. ఇంకా
2: రైతుగా
1: రైతుగా అది మెయిన్. అది పక్కన మన తమ్ముడు అన్నలాగానే అనిపించేటోడు అని చెప్పేటోళ్ళు మా నాన్న, మా తాతయ్య వాళ్ళు. మన మన సహోదరుని లాగానే అనిపిస్తాడు చూడ్డానికి, సినిమా హీరో అనిపించడు అని అంటుండే కదా.
2: కార్మికుడిగా
1: అన్ని రకాలు, ఏ దాంట్లో వెళ్ళినా కూడా. అంతేందుకు ఇప్పుడు సావిత్రి గారితో ఓ పాట ఉంటది చూడండి, కుంటతనుగా ఉంటాడు. గుండమ్మ కథ సినిమాలా ఆ పాట నాకు వెంటనే గుర్తు రావట్లేదు, కానీ ఆ పాటలో కూడా అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఎంత బాగా జీవించారు ఆయన
2: కదా.
1: కాలు వంకరగా ఉంటది కదా అట్లా, అలా కూడా జీవించేసిర్రు అతను. ముద్దబంతి పూలు పెట్టి ఆ పాటలో అదే అదే అదే. అంటే ఏ పాత్రలో వేసినా ఆయన నిండిపోతారు, ఆ పాత్రకు ఒదిగిపోతారు అలా. మరి మీరు మళ్ళీ ఇంకోసారి ఆ మంచి పాటని మాకు యాద్ చేస్తున్నారు, చాలా ధన్యవాదాలు సార్. మీ అభిమాన నటుడా ఎన్టీఆర్ గారు? ఓకే, ఆయన సినిమాలు చాలా సార్లు చూసిన సినిమాల్లో ఏదైనా చెప్పగలుగుతారా, అంటే ఈ సినిమా బాగా నచ్చి బాగా సార్లు చూసినాని? జనని జన్మభూమి ఆ సినిమాల పాట కదా అది. అవునవును అవునవును అవును అవును
2: అవును.
1: ఏది చూసినా సమాజానికి ఒక ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా ఉండేది కదా. సరే ఓకేనండి, మంచి పాటను గుర్తు చేస్తున్నారు, చాలా ధన్యవాదాలు. మీతో పాటు మేము కూడా అలా ఆనందిస్తాము వింటూను. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అవును సార్, పాటలే కాదు వివిధ రకాల కార్యక్రమాలు కూడా వస్తున్నాయి. అవును, ఆరోగ్యపరమైనవి కావచ్చు, రైతులకు ఉపయోగపడేటివి కావచ్చు. సార్ ఇంకో ఏంటంటే, మేం చెప్పి ఇప్పుడు ఆర్జేలు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మీకు, అంటే అందరికి తెలిసేటట్టుగా అవగాహన తెలిసిన విషయాలు

0: మళ్ళీ మళ్ళీ పదే పదే అవగాహన కలిగించేటట్టుగా చెప్తా ఉంటాం కొత్త విషయాలు. అందుకే శ్రోతలను అంటుంటాను, మీరు కూడా కాల్ చేయండి, మీకు తెలిసిన విషయాల్ని మాతో పంచుకోండి. మీరు మేము మాట్లాడుతుంటే అందరు వింటూ అందరికి ఆనందం కలుగుతా, తెలియని విషయాలు తెలుస్తాయి కదా. అట్లా
1: అంతేగా మేడం, మనకు కూడా కొద్దిగా తెలుసు, మనకు కూడా డెవలప్మెంట్ అవుతాంగా.
0: అదే అదే అదే అదే అదే
1: మనం ఇతర మన శ్రోతలు కూడా చెప్తున్నారు అనుకో, ఇది మనకు కూడా కొద్దిగా
0: అరే ఈ పలానా వ్యక్తి ఎంత బాగా చెప్పిండు, ఇది బాగుంది, ఇది మనకు తెలిసిన విషయమే కానీ మనం ఆలోచించలేదే ఇలా అని అనుకుంటుంటారు వింటే.
1: అంతే
0: ఓకేనండి, సరే పాట విందాము, పాట వచ్చేస్తుంది.

0: అందుకే
1: కృషి ఉంటే
2: తెలంగాణ ఆశాభాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. మరి ఈ పాటల కార్యక్రమంలో మనతో

0: ఇదికి మందులు ఇచ్చడం అలవాటు అయింది మరి.
1: కొద్దిగా మా నాన్న ఇస్తుండే కదా మేడం, చనిపోయింది చిన్నప్పుడే కానీ ఇట్లా.
0: మీ నాన్న ఏదై పని చేసేవాళ్ళనమాట?
1: చేస్తుండే, మరి వ్యవసాయం చేస్తున్నారు.
0: అదే అదే, మీరు కూడా అట్లనే ఆ పని చేస్తున్నారు, వ్యవసాయం కూడా చేస్తున్నారు. నాన్నదే పునికి పుచ్చుకున్నారు అనమాట, నాన్న బాటలో మీరు నడుస్తున్నారు.
1: అంటే నాన్న నమ్మకం ఉంచుకున్నాం.
0: ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఆదిలాబాద్ చుట్టుపక్కల వాళ్ళు వస్తారా మీ దగ్గరికి అడగడానికి, మందులు తీసుకోవడానికి?
1: వస్తారు మేడం.
0: అంటే వానవాట్ అంటే ఇది ఇటు సైడ్ ఉంటది, అంకొలి తంతులు సైడ్?
1: అంకొలి తంతులు లోకరి పక్కనే ఉంటది మేడం.
0: ఓకే, మరి చుట్టుపక్కల గ్రామాలందరూ వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకుని మీ దగ్గరికి వస్తుంటారా?
1: వస్తున్నారు మేడం, మంచిగా అవుతున్నారు. ఉన్నది మేడం ఇప్పటికి.
0: అవునా? ఓకే, వెరీ గుడ్. సంతానం కూడా అన్నారు కదా మీరు.
1: అవును మేడం.
0: ఎవరైనా మరి మీకు ఫోన్ చేయాలనుకుంటే మీ నంబర్ చెప్తారా మాకు? చెప్పండి. ఇదే నంబర్ కానీ మాకు నంబర్ తెలియదు కదా మీది, ఒకసారి మీరు చెప్తే మీ నోట్ నుంచి వింటాము. ఏ నంబర్ చెప్పండి?
1: 7382
0: 7382 ఓకే.
1: 9890707
0: ధర్మూ గారు వాన్వట్లో ఉంటారు. ధర్మాన్ని మీ వాన్వట్కి వచ్చి ధర్మ గారు ఉన్నారా అని అంటే మీ దగ్గర తీసుకొస్తారా వాళ్ళన్న?
1: ప్రతి ఒక్కడు నా ఇంటికి తీసుకొచ్చి చెప్తారు మేడం.
0: ఓకే ఓకే, సరే. మస్తు ఫేమస్ అన్నమాట, మీ మందులు మంచి పని చేస్తున్నాయి కాబట్టి నమ్మకం కుదిరింది అన్నట్టు మీ మీద, అంతే కదా?
1: మరి భార్యాభర్తలు విడిపోయినా కానీ ఒకటి చేస్తాం మేడం.
0: ఓకే ఓకే, చాలా మంచి. అంటే సమాజ సేవ మంచి చేస్తున్నారు, ప్రత్యేక అభినందనలు మీకు. ఓకే సరే. సినిమాలు చూస్తుంటారా మరి, రెండు పనులు చేసుకుంటూ మీకు టైం ఉంటుందా సినిమాలు చూడటానికి? ఎప్పుడన్నా విశ్రాంతి కోరుకుంటున్నప్పుడు వెండి సినిమాలు చూస్తారు. మరి ప్రతి ఒక్కరు సినిమాలు చూస్తారు అంటే కొత్తగా ఏది రిలీజ్ అయినా అట్లా చూస్తారా? ఎవరైనా అభిమాన నటులు ఉన్నారా మీకు?
1: అభిమాన నటులు ఎన్టీఆర్ మేడం.
0: ఓకే, ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారా జూనియర్ ఎన్టీఆర్ గారా?
1: జూనియర్.
0: ఇప్పుడు ఇందాక ఒక శ్రోత ఏం చేసిండ్రంటే తన అభిమాన నటుడు సీనియర్ ఎన్టీఆర్ పాటని కోరిండ్రు, అంటే ఇప్పుడు మీరు ఆయన మనవడి పాట కోరబోతున్నారు అన్నమాట. ఏ పాట వినిపించాలి చెప్పండి అతన్ని. తప్పకుండా వినిపిస్తా. అయితే మీరు ఎట్లా మీ జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమాన నటుడు అంటున్నారు కదా, మరి ఆయన సినిమాని ఎన్నిసార్లు ఎక్కువ సార్లు చూసిన సినిమాలలో ఆయనది ఏంటి సినిమా పేరు?
1: నటన నచ్చింది మేడం, యాక్టింగ్.
0: యాక్టింగ్ బాగా నచ్చుతుంది అయినది. ఒక సినిమా బాగా నచ్చి బాగా సార్లు చూసిండ్రు ఏదన్నా సినిమా తంది? అన్నిటికీ ఫీదానేనా? ఓకే, సినిమా పేరు మాత్రం చెప్తలేరు ఎన్నిసార్లు చూసిండ్రు అనేది. సరే పాట వినేద్దాము, మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
1: ఓకే మేడం.

0: from home. High salary. Just okka click lo. Are wa.
1: Chikukundi.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి 4 జిల్లాల కుమ్రం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ఈరోజు ప్రముఖ సంగీత దర్శకుడు మదన్ మోహన్ గారి పుట్టినరోజు. ఈరోజు ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమలో గజల్ కింగ్గా ప్రసిద్ధి చెందినటువంటి మదన్ మోహన్ గారు 1924-75 సంవత్సరపు కాలపు భారతీయ సినిమా సంగీత స్వర్ణయుగపు అత్యుత్తమ స్వరకర్తలలో ఒకరు. ఆయన శాశ్వతమైన గజల్స్, అద్భుతమైన మెలోడీలు, లతా మంగేష్కర్ గారితో చేసినటువంటి మధురమైన పాటలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అందరికీ. తను గుర్తుండిపోతారు అందరికీ. ఎలాంటి శాస్త్రీయ సంగీత శిక్షణ లేకపోయినా తనకున్నటువంటి సహజమైన ప్రతిభతో అద్భుతమైన స్వరాలని సమకూర్చిండ్రు తను. హిందీ సినిమాల్లో గజల్స్ పాడించడంలో ఆయనది అందవేసిన చెయ్యి. లతా మంగేష్కర్ ఆయనను గజలొంకా షేజాదా, గజల్స్ యువరాజు అని అనిపించేవాళ్ళు. తన 25 ఏళ్ల కెరియర్లో దాదాపు 100 సినిమాలకు, సుమారు 700 పాటలకు పైగా సంగీతాన్ని అందించారు. తను చేసిన

అటువంటి ముఖ్యమైన కొన్ని చిత్రాలు అన్పడ్, హకీకత్, ఓ కోంతి, మీరా సాయా, దస్తక్. అయితే దస్తక్ 1970 వచ్చినటువంటి ఈ సినిమా గాను ఆయనకు జాతీయ అవార్డు లభించింది. అలాగే అనేక ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు తను తన జయంతి ఈరోజు. అయితే ఆయన కుమారుడు వీరుజారా చిత్రం కోసం ఆయన మదన్ మోహన్ గారు వాడకుండా వదిలేసినటువంటి ఆయన పాత ట్యూన్లను ఉపయోగించి యశ్ చోప్రా గారు వీరుజారా సినిమాను రూపొందించి అఖండ విజయం సాధించడంతో మదన్ మోహన్ సంగీతం మరొకసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిందని చెప్పొచ్చు. తన జయంతి సందర్భంగా తను స్వరపరిచిన లతా మంగేష్కర్ గారు పాడినటువంటి ఓ కొంతి చిత్రంలోని ఒక పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి లాండసాంగి నుంచి అడలి యాదవ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. తనతో మాట్లాడేద్దాము. హలో, నమస్తే అండి.
2: నమస్కారం మేడం.
1: బాగున్నారా సార్? ఏం చేస్తుంటారు మీరు? అగ్రికల్చర్. ఓకే, వర్షాలు పడ్డది కదా మీ దగ్గర? అయితే విత్తనాలు పెట్టిరా మీరు? చాలా మంది వర్షాలు పడక ముందే ఎందుకు పెట్టిండ్రు? నీటి వసతి లేనప్పుడు పాపం బాధపడాల్సి వస్తుంది కదా, బాధపడుతున్నారు కదా. అలా ఎందుకు చేస్తారు రైతులు కొన్నిసార్లు?
2: ఈ మంత్ లో పెడితే మంచి ఉంటుంది.
1: కరెక్టే, కానీ వర్షాలు లేవు కదా, పాపం పరేషాన్ అయింది కదా వాళ్ళకి.
2: వాటర్
1: అదే వాటర్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళని మనరానికి లేదు. వాటర్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. వాటర్ లేని వాళ్ళు పెట్టుకుంటే పాపం విత్తనం వేస్ట్ అయిపోయింది కదా, ఎన్నో బ్యాగులు పెట్టుంటారు. ఇక మళ్ళా పెట్టాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ వర్షం పడ్డది మంచిదే గానీ కదా, వాన పడ్డది కదా, మంచిగానే పడ్డది. ఇవాళ కూడా ఉన్నది అంటున్నారు. మరి వాతావరణం ఎట్లుంది మీ దగ్గర? చల్లగానే ఉందా? ఎండ కొడుతున్నదా? ఓకే, వర్షం పడేట అవకాశం ఉన్నది అన్నట్టు వాతావరణ నిపుణులు సూచన చెప్పిండ్రు. చూడాలి మరి పడుతుందా లేదా అనేది. అయితే అదే అదే అదే అదే ఏ పాట వింటారు చెప్పండి, వినిపిస్తాను. ఏ పాట అంటే ఇప్పుడు వెంకటేష్ గారిది ఏదైనా వేయమంటారా, అంటే సపరేట్ గా ఏదైనా సినిమా స్పెషల్ కోరుకుంటారా? ఏ పాట వేసినా వింటారా? తప్పకుండా వినిపిస్తాను. మరి వినేసేయండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. సరేనా, ఇలాగే ఫోన్ చేస్తుండండి సార్, మీకు కావాల్సిన పాటలు వినిపిస్తా ఉంటాం. ఓకే, రైట్, పాట వస్తుంది, వినేసేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి నంద్యాల నుంచి రామయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ శుభోదయం మీకు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?
2: చాలా చాలా బాగున్నాను మేడం, మేడంతో మాట్లాడుకుంటూ ఇంకా బాగున్నాను.
1: అవునా అండి, ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇలాంటి ఎనర్జెటిక్ కావాల్సింది. అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనము దాంట్లో ఆరోగ్యంగానే ఉండాలి కదా.
2: అవును మేడం, చాలా బాగా
1: చెప్తాను. సరే, ఏం చేస్తుంటారు మీరు రామయ్య గారు?
2: మాది కటింగ్ షాప్ మేడం, తిరుమల హెయిర్ స్టైల్ నంద్యాలలో.
1: ఓకే ఓకే.
2: కటింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి యాప్ ఎక్కించుకుంటూ నేను పాటలు వెళ్ళుకుంటూ అందరికి వినిపిస్తూ చాలా ఆనందంగా ఉన్నాను.
1: ఆడుతూ పాడుతూ పని చేసుకుంటున్నారు అన్నమాట మీరు?
2: అవును, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ చాలా బాగుంటుంది. సరే,
1: ఇప్పుడు హెయిర్ కటింగ్ లో కూడా చాలా రకాలు వచ్చినాయి కదా, అయితే మీరు ఎట్లా అప్డేట్ అవుతూ ఉంటారు?
2: అప్డేట్ ఏం లేదు మేడం, వాళ్ళు సెల్ చేసుకుంటారు, పెద్ద సెల్ చేసుకుంటారు కొందరు.
1: వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు చూపియంగానే మీరు దాని ప్రకారం కట్ చేస్తారు.
2: దాని ప్రకారం చేయాలి.
1: అంతే అంతే. అంటే ఎన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నారు మీరు? 30 సంవత్సరాలు అంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అన్నమాట కదా. ఓకే, ఇది వృత్తి, మీ కుల వృత్తి అన్నమాట?
2: అవును, మా కుల వృత్తి, మామూలుగా క్యాస్ట్ కుల వృత్తి. అలా కాకపోతే మా నాన్న మిలిటరీ జాబ్ చేస్తున్నాడు.
1: ఓకే, అంటే అందరూ అదే వృత్తిని చేయాలని ఏం రూల్ లేదు కదండి, ఎవరు ఏదన్నా చేసుకోవచ్చు ఇష్టం ఇంకా కదా.
2: అవునవును మేడం.
1: సో మీరు 30 సంవత్సరాల బట్టి చేస్తున్నారు కాబట్టి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అని అన్నాను అట్లా.
2: అవునవును మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, అయితే ఏ పాట వినిపించమంటారు ఈరోజు సింగిడిలో చెప్పండి?
2: మొన్న మా పిల్లలు కూడా అయిపోయింది మేడం, ఒకసారి విషయం చేయండి, మొన్న అయిపోయింది.
1: మీ మీ శ్రీమతి పేరేంటండి?
2: రామయ్య భాగ్యాలు, బాలకృష్ణ సరస్వతి, ఇద్దరు పేర్లు, మా అన్నయ్య, మా వదిన, నేను.
1: మీ అంటే ఒకటే మండపంలో మీ పెళ్లిళ్ళు జరిగినాయా?
2: ఒక మండపం వేరు, పెళ్లిళ్ళు ఒకే రోజు.
1: ఆహా, ఒకటే రోజు మీ. ఆహా, సరే. ఇరు జంటలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం తరపున. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఇలాగే మీ అభిమానాన్ని మా 100.2 ఎఫ్ఎం తో చాటుతూ ఉండాలని కోరుకుంటున్నది 100.2
2: ఎఫ్ఎం.
1: ఓకే, మీ పెళ్ళై 30 సంవత్సరాలు, మీరు పని చేయబట్టి 30 సంవత్సరాలు. అరే రే రే, వెరీ గుడ్. సరే, ఈ 30 ఇయర్ ఇండస్ట్రీ డైలాగ్ గుర్తొచ్చిందా మీకు? ఓకే, వెరీ గుడ్.
2: సినిమా డైలాగ్ ఉంది కదా.

0: అవును అవును అవును
1: అది గుర్తొచ్చిందన్నమాట.
0: అదే అది సినిమాలో తనకి పాత్ర ఇవ్వకపోతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని అంటాడు అనమాట తను. సరే ఏ పాట వింటారు ఈ రోజు చెప్పండి.
1: మరిచాను అంతే అంతే
0: తప్పకుండా. ఊర్వశి శారద గారిని మరొకసారి యాద్ చేసిండ్రు మాకు తన జయంతి సందర్భంగా. మీరు ఆ పాటను కోరుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. మరపురాని అతి మధురమైన పాటని మళ్ళీ మనం మీ ద్వారా వినబోతున్నాము, విని ఆనందించండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసాబాసులకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో మీ రేడియో నిస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు. ఈరోజు ప్రముఖ సినీ నటి, హిందీ సినీ నటి కరిష్మా కపూర్ పుట్టినరోజు. 17 వయసులో నటనా రంగంలోకి అడుగుపెట్టినటువంటి కరిష్మా కపూర్ 90వ దశకంలో అగ్రశ్రేణి నటీమణులలో ఒకరిగా వెలుగొందినరు. బాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కపూర్ కుటుంబానికి చెందినటువంటి కరిష్మా దిగ్గజ నటుడు రాజ్ కపూర్ మన్వరాలు. 1991లో ప్రేమ్ ఖైదీ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టినరు తను. తర్వాత అనాది, కూలీ నంబర్ 1, రాజా హిందుస్థానీ, దిల్తో పాగల్ హై, హమ్ సాథ్ సాథ్ హై, పిజా, జుబేదా వంటి సినిమాలలో నటించినరు. ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారమును, 4 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్న ఈ నటిని వోగ్ పత్రిక ఒక స్టైల్ ఐకాన్గా పేర్కొన్నది. ఆ రోజులలో వెండి తెరపై నటించడమే కాకుండా ఈమె టీవీలో కూడా కనిపించారు. టీవీ కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పనిచేశారు. ఆమె చివరిగా జీరో ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. తన పుట్టినరోజు సందర్భంగా తను నటించినటువంటి దిల్తో పాగల్ హై చిత్రంలో నుంచి ఈ పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన భాష మనయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు శ్రోతలు. రోజులో ఒక్కసారైనా వాకింగ్ చేయాలా, నిద్రపోయేటి ముందు పుస్తకం చదవాలి, ప్రశాంతంగా వంట చేయాలి, కోపం తెచ్చుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి, ఇలా మనందరిలో ప్రతి ఒక్కరూ ఇలా చెప్పుకుంటూ పోవాలి. కానీ ఎన్నెన్ని అలవాట్లు మన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ఆలోచిస్తాము కదా. మరి వీటిల్లో మొదలు పెట్టకుండా వదిలేసేటివి కొన్ని అయితే ఒకటి రెండు రోజులు చేసి వదిలేసేవి మరికొన్ని ఉంటాయి. మీరే కాదు, నేను కూడా, నాది కూడా అదే పరిస్థితి. నాదే కాదు, మీదే కాదు, దాదాపు సగానికి పైగా మహిళలు, అమ్మాయిల పరిస్థితి ఇదే. దీనికి పరిష్కారంగానే అటామిక్ అలవాట్ల పద్ధతిని ఫాలో అవుతే మంచిది అని అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. అంటే కొంతమందిని అడిగి చూసిన తర్వాత వాళ్ళ మాటల్లో ఈ అటామిక్ అలవాట్ల గురించి నాకు అర్థమైంది, మీతో పంచుకుంటున్నాను. అంటే పరమాణువులు ఎంత చిన్నగా ఉంటాయో మనం ప్రయత్నించే అలవాట్లు కూడా అంతే చిన్నగా ఉండాలనేదే ఈ అటామిక్ అలవాట్ల ఉద్దేశం అన్నమాట. ఉదాహరణకి వాకింగ్ చేయాలన్నది మన లక్ష్యమైతే 10-15 నిమిషాల పాటు కనీసం వారం రోజులైనా చేయాలి. ఇక అదొక అలవాటుగా మారి నడక మన జీవితంలో భాగంగా మారిపోతుంది. అంటే చిన్నగా మొదలైన అలవాటు క్రమేణ అది రోజువారి అలవాటుగా అయిపోతుంది అన్నమాట. అట్లని పుస్తకం చదవాలని అనుకుంటే కనీసం ఒకటి లేదా రెండు పేజీలని చదవడం లక్ష్యంగా పెట్టుకుందాం. అట్లనే ప్రతిదీ చిన్నగా మొదలు పెడితే క్రమేణా పెద్ద పెద్ద మార్పులు, మంచి అలవాట్లు మన జీవితంలో భాగమవుతాయి. మరి ఈ అటామిక్ అలవాట్ల పద్ధతిని ప్రయత్నించి చూడండి, మరి మీకు మంచి అనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటలను వింటున్నారు. ఈరోజు తాడిపర్తి శారద, ఊర్వశి శారదగా పేరుగొన్నటువంటి తన పుట్టినరోజు. తెలుగు మలయాళ సినిమా నటి శారద, నిమజ్జనం, ఇంద్రధనసు, ఊర్వశి, జస్టిస్ చౌదరి, అనసూయ గారి అల్లుడు, యోగి, మురళీకృష్ణ, జేడీల పలు చిత్రాల్లో నటించింది. 1997 జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది. దీంతోపాటు ఎన్నో పురస్కారాలను అందుకున్నటువంటి శారద పుట్టినరోజు సందర్భంగా తను నటించిన శారద సినిమాలోని ఈ పాటను విందాము.

0: கலகா கதிலே ஆனந்தம், கலகா கதிலே ஆனந்தம், காவலன்னதி நா ஹிருதயம்.
1: మీరు విన్న ఈ పాటతోటి ఇయాలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటలని ఈ రోజు అయితే మాట చెప్పుండ్రి పాట ఇనున్రిలో ఉషారులో మధురిమలో హాయైన పాటల్ని వినొచ్చు. రేపు పొద్దుగల్లా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటలు వినొచ్చు 8:45 నుంచి 10 గంటల వరకు. శ్రోతలు ఈ రోజు సాయంత్రం 6:30కు ఐసీసీ మహిళల ట్వంటీ ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఉంటుంది. మ్యాచ్ కొనసాగేంత వరకు ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సెట్ల ద్వారా వస్తుంది, గమనించగలరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతీయ తెలుగు ఆకాశవాణి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ రోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్టాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు 4 రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకొచ్చి ఓటర్ వివరాలు సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందిస్తారు. పాత ఓటర్ జాబితాతో పాటుగా 2002 ఓటర్ జాబితా ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సమక్షంలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు భీమా రక్షణ కల్పించడంలో భాగంగా రాష్ట ఆర్థిక శాఖ బ్యాంకుల మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఎరువుల ఉత్పత్తి సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని, రాష్టానికి సరిపడా యూరియా కేటాయించాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులు పూర్తిగా తెలంగాణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్లో ఈ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పుల్వామా, పహల్గాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారిక భూకంప మ్యాపింగ్ డేటా ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో నమోదైంది. రాష్టంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

బకాయిలు కోట్ల రూపాయలు ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశం లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగ్గట్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 25వ తేదీన సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085853, 0402955092 గమనిక విన్నారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:05. ఇప్పుడు మీరు వినబోతున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి చిత్రాల్లోని మంచి మంచి పాటలు వినబోతున్నారు. అయితే ఏం చేయాలో తెలుసు కదా. మీకు నచ్చిన పాటని మీరు కోరాలి అనుకుంటే 0402324085252 నెంబర్కి ఒక చిన్న వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ముందుగా జై లవకుశ చిత్రం నుంచి నేహా బేసిన్ అండ్ డిఎస్పి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటని ఎవరికోసం వినిపిస్తున్నాము అంటే, చౌటుప్పల్లో ఉంటున్న కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల జిందం ఉదయ్ కిరణ్, అంగూర్ ఉదయరేఖ.

అంగూర్ భాను, రియాన్ష్, హన్మహిత్ కుటుంబ సభ్యులు. ఎనీ సాంగ్ ప్లీజ్ అంటున్నారు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలుగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్, వీరి కోసం ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజనిలో ఆపాత మధుర గీతాలు విన్నారు. మరిప్పుడు కొన్ని లేటెస్ట్ సాంగ్స్ విందామా? అయితే వినాలి అంటే ఏం చేయాలి? 0402324085 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. 2015 నుంచి 2020 వరకు, అంటే ఆ మధ్యకాలంలో రిలీజ్ అయిన మూవీస్ నుండి ఏదైనా ఒక మంచి సాంగ్ వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి పాట పేరు, చిత్రం పేరు, అలాగే మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాత పాటని ఎవరు కోరుతున్నారు అంటే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి, బాహుబలి చిత్రం నుంచి అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలుగందుల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు. నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చంద్, ఫారూక్, ఫూల్వాలే, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసీన్, మూసా కరీం, షేక్ సలీం, వీరి కోసం బాహుబలి మూవీ నుంచి కార్తీక్ దామిని పాడిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యానికి, MM కీరవాణి సంగీతం.

0: పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయిష. గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదిల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి. వీరి కోసం నేను శైలజ చిత్రం నుంచి సాగర్ పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీకెంతో ఇష్టమైన మీ అభిమాన ఛానల్లో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ వినాలి అంటే ఏం చేయాలి? 0402-324-0852 నెంబర్కి మీకు ఇష్టమైన పాట వివరాలు తెలియజేస్తూ అలాగే మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. తర్వాత పాటని కోరుతున్న వారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి.

అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే ఎం వెంకటేష్ నందిపేట నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి మేడం అంటున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ టు ఆల్ అని అంటున్నారు ఆంథోనీ ఫ్రమ్ బేగంపేట్, ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటున్నారు. వీరి కోసం వచ్చేస్తుంది ఊపిరి చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి గోపీసుందర్ సంగీతం అందించారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో ఎంతో ఉపయోగకరమైన విషయాలు డాక్టర్లు మీకు అందిస్తున్నారు. మరి ఈరోజు అంశం ఏమిటి అంటే సంతానలేమి సమస్యలు కారణాలు. ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు ఈరోజు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, మరొక నెంబర్ 0402955 0923. తప్పక ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. ఇలాంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించే విషయాలు తెలుసుకోవాలి అంటే

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అయితే ఏ ఇయర్ వింటున్నారు అంటే 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చిన సినిమాల నుంచి మంచి మంచి పాటలు వింటున్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన మంచి పాటలు మీరు కూడా ఏమైనా వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. హాయ్ మేడం, మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామం. నా పేరు శ్రీశైలం. మాకు సరైనడు సినిమాలో తెలుసా తెలుసా అనే పాటని ప్లే చేయండి అంటున్నారు అనిత, కళ్యాణి, శ్రీశైలం, రాజు, సుధా, సమన్విత, లవన్ కుమార్, మల్లయ్య, సుఖమ్మ. అలాగే ఇదే పాటని ప్లే చేస్తున్నాం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి కోరుతున్న శ్రోతల కోసం. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోసం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్నా కోసం కూడా ఈ సాంగ్ ప్లే చేయడం జరుగుతుంది. సరైనోడు చిత్రం నుంచి జుబీన్, సమీరా పాడిన పాట శ్రీమణి, సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటని కోరుతున్న వారు జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు. వీరు హనుమకొండ జిల్లా నుంచి కోరుతున్నారు ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి వద్ద నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి. అలాగే పటాన్చెరు నుంచి నవ్య, స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. వీరికోసం వచ్చేస్తుంది గీతా గోవిందం సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 25 సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085353, మరొక నెంబర్ 0402295052923. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2015 నుండి 2020 మధ్య కాలంలో విడుదలైన సినిమాల నుండి పాటలు వింటున్నాం. తర్వాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ రోజీ గారు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినిపించండి అంటున్నారు. యాదాద్రి వలిగొండ మండలం గొర్నేలపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్. అలాగే నిజామాబాద్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఆర్జే రోజీ గారికి నమస్కారం, ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, మేడం మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అంటున్నారు. నిజామాబాద్ నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, అపూర్వ, అలేఖ్య, రాజేశ్వర్, రాజేష్, వీరి కోసం మహర్షి చిత్రం నుంచి శంకర్ మహదేవన్ పాడిన పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
2: 2324056.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8 మెగా

0: Mano Generangeni.
1: ఎవర్గ్రీన్ హిట్స్లో వింటున్నారు మీరు లేటెస్ట్ హిట్స్. మరి తర్వాత పాటని కోరుతున్నది ఎవరు అంటే నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ముకుందరావు, వెంకటలక్ష్మి, జ్యోతి, స్వరూప్, అమ్ము, శ్రీనివాస్, పద్మ, ధర్మరాజు, సూరి, అచ్చన్న, లేఖశ్రీ, బాలశ్రీ. వీరు శ్రీకాకుళం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అలాగే ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి గురు చిత్రం నుంచి అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం. బోడిపల్లి నుండి కృష్ణగీత కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటుంది. ఎవర్గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి ప్లీజ్ అంటున్నారు పీర్సాతిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్. వీరి కోసం గురు చిత్రం నుంచి డి పాడిన పాట రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈరోజు సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-23-0483 0402-23-0853 0402-23-0853 గమనిక విన్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్ పాట మనసావాచ సినిమా గోదావరి కోరుతున్న శ్రోతలు మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుండి వనం దుష్యంతల విశ్వనాథ, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఓకే మేడం, మేము మీకోసం ఈ పాటని ప్లే చేస్తాము. అలాగే హేమలత విశ్వనాథ్ చౌటుపల్లి నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమంటున్నారు. అలాగే హనుమకొండ జిల్లా నుంచి పరమేశ్వర్, సంధ్య, హర్షిణి కుమార్, వరుణ్, వర్మిక, వర్ణమాల, వర్షిణి, నాగ్ చరణ్ మాకోసం ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే జయలక్ష్మి కార్తపద్ నుంచి కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. కాబట్టి వీరి కోసం గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. ఆరేళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమవుతుండగా 26 మంది భారతీయ వ్యాపారుల మొదటి బృందం రేపు ఉత్తరాఖండ్లో పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిఫో లేక్ కనుమ ద్వారా చైనా భూభాగమైన టిబెట్లోకి ప్రవేశించనుంది. 17 మంది వ్యాపారులు, 9 మంది సహాయకులతో సహా మొత్తం 26 వాణిజ్య పాసులు జారీ చేసినట్టుగా వాణిజ్య అధికారి దార్చుల సబ్ డివిజనల్ మెజిస్టేట్ ఆశిష్ జోషి తెలిపారు. రాష్టంలో అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించాల్సిందేని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. ప్రజావైద్యంలో అడవులు, కొండలు, దూర ప్రాంతాలు అడ్డంకులు కాకూడదన్నారు. తెలంగాణలో లంబాడా, ఎరుకుల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా ఆ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ విభాగాల పనులు ప్రైవేటీకరిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జెన్కో స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగేలా రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే కార్యక్రమం ఈ నెల 30 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి నిన్న రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు వారి ఆధార్ కార్డుల ఆధారంగా ఉచితంగా ఎయిర్ కండిషన్లు అందిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త

0: విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి. తెలుగువారి గుండెల్లో అనుభూతులు జయగంట మ్రోగించిన కవి రత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులొకరు. కవిగా దాశరథిలో 2 కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన, పడుచదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించిన వారాయన. ఒకవైపున విప్లవ కవిత్వం, మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం. మరి ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో ఆయన రాసిన పాటల పూతోటలో విహరిద్దాం. నేను మీ ఆర్జీ ప్రసన్న.

పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873141 నెంబర్లకు కాల్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

దాశరథి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆయన రాసిన వీణపాటలు. అప్పట్లో వీణపాట రాయాలంటే దాశరథి వారే అన్నట్టుగా ఆయన ముందు వాలిపోయేవారట. ఆయన రాసిన ప్రతి వీణపాట హిట్టే, మనసు కొమ్మను హత్తుకుపోయినే తేనపట్టే.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. నేను మీ ఆర్జే ప్రసన్న. దాశరథి మెలోడీ గీతాలను రాయడంలోనూ తనకి తిరుగులేదనిపించుకున్నారు. అలాగే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంటూ సినీ ప్రపంచంలో ఆయన చేసిన సందడి ఇంతవరకు తగ్గలేదు.

గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయిత దాశరథి గురించి. కన్నెవయసు సినిమా కోసం ఆయన రాసిన ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట ఇప్పటికీ శ్రోతల హృదయాలను కొల్లగొడుతూనే ఉంది. ప్రేమ ఆరాధన భావాలను కలగలిపి కమనీయంగా ఆవిష్కరించిన ఈ పాటను ఇంతవరకు మరో పాట దాటలేకపోయింది. ఎన్నో వేల పాటలు పాడిన బాలుగారికి తనకి చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అని చెప్పడాన్ని బట్టి ఈ పాట ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

గుర్తుకొస్తున్నాయిలో మనం గీత రచయిత దాసరిది గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమ, విరహం, ఒంటరితనంతో వేదన చెందే మనసుకు ఓదార్పునిచ్చే పాటలతో పాటు పరవళ్లు తొక్కి హుషారైన పాటలు కూడా రాశారు. అలాగే ఇక తేలికైన పదాలతోనే భక్తి పాటలను కూడా రాయడం ఆయనలోని మరో ప్రత్యేకత.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అక్షరాలు గర్వించే పదునైన మాటలతో పద్యాలు రాయడమే కాకుండా శ్రోతలను తన పాటలతో ఊహల ఉద్యానవనంలో విహరించేలా చేశారు దాశరథి.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 12:05. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ గురువారం అంటే ఈ రోజు సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240852, 2324085 మరో నెంబర్ 2955092 3. ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీ సందేహాలను అడగవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఒక్కొక్కసారి మనం కొన్ని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండిపోతాం, ఏం మాట్లాడలేకపోతాం కదా. అలానే ప్రతి సిచ్యుయేషన్ లోనూ సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండటం వల్ల పర్సనల్ గా ప్రొఫెషనల్ గా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఏం చేయాలి దానికి, మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ ప్రసన్న.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మనం సైలెంట్ గా ఉండి మన ఇష్టాయిష్టాలని చెప్పకపోతే వేరే వాళ్ళు మనకు బదులుగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసేస్తారు. మనం ఏం కోరుకుంటున్నామో వారికి తెలియకపోవడం వల్ల మన అభిప్రాయానికి ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఫీలింగ్స్ ని ఇతరులతో పంచుకోరు. దీంతో వాళ్ళ మనసులో ఏముందో ఇతరులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో నమ్మకమైన వ్యక్తులతో అవసరమైన విషయాలను పంచుకోవడం సంబంధాలను బలపరుస్తుందిట.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మనం కష్టపడి పనిచేసిన గుర్తింపు మరొకరికి దక్కుతుంటే మన విజయాలను ఎప్పుడు చెప్పకపోవడమే కారణం కావచ్చు. మనం గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అవసరమైన సమయంలో మన కృషిని తెలియజేయడం కూడా ముఖ్యమే. అవసరమైనప్పుడు మాట్లాడడం, మన భావాలను వ్యక్తపరచడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా జీవితంలో ఎంతో ముఖ్యం. సమయానికి మాట్లాడడం మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మరింత పెంచుతుంది. సో అన్ని వేళలా సైలెంట్గా ఉండటం మంచిది కాదు. మీరేమంటారు?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణచివేతని విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ద వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రక మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా, నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని 2014

0: విభాగంలో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమాపేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమాపేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన ఫిల్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈ రోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో 3 సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలు జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశముందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై

0: ఐదు పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్ కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకుడు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0403324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రోతలకి ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమంలో సంతాన లేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240853, 2324085, 2324085, మరో నెంబర్ 2955059923. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ హిట్ సాంగ్స్ విందాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు విన్నారు లేటెస్ట్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా నుంచి శరత్ సంతోష్ శిరీష పాడిన పాట. రామజోగేశ్ శాస్త్రి రచన, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఉదిత్ నారాయణ శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రచన, భీమ్స్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఓటర్ వివరాలను సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందజేస్తారు. పాత ఓటరు జాబితాతో పాటు 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని తప్పులను, లోపాలను సరిచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ సర్వేలో భాగంగా అధికారులు అడిగిన వివరాలను స్పష్టంగా అందజేయడం, నిర్దేశిత పత్రాలను సమర్పించడం ద్వారా మీ ఓటు గల్లంతు కాకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు సూచించారు. కర్ణాటకలో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. మూడు రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమైన ఒప్పందం కుదరనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వోద్యోగులకు బీమా సదుపాయం కల్పించే విషయంలో పాల్గొనే బ్యాంకులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు రాష్ట మంత్రుల సమక్షంలో ఈ ఎంఓయూ కార్యక్రమం జరగనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్ట పనులను మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏపీఓ లెనిన్ వత్సల్ టెప్పోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారని, దానిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
1: 16 కోట్లు మన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. ఏ డిజైన్ సూటేబుల్ అవుతుంది, ఏది స్ట్రాంగ్ ఉంటదని సర్వే చేయడము, టెస్టింగ్ చేయడము, సాయలు, దీంతో కొంత లేట్ అయింది తప్ప ఎక్కడ కూడా నిధులు ఇవ్వడం కాడ లేట్ కాలే.
0: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహించనున్న నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా రాష్టంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమాలపై వార్షిక నివేదిక అందించారు. అనంతరం గవర్నర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల

0: శాఖల ఉన్నతాధికారులు సమాపేశంలో పాల్గొన్నారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు అర్హులైన ప్రతి ఒక్కరికి సహకారం అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్తానా గ్రామంలో అవగాహన సమాపేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణలో పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశములు ఆయా గ్రామాల్లో పక్కగా పెట్టినటువంటి వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి బీఎల్ఓలకు ఇవ్వాలి, ఎంఆర్ఓలకు కలెక్టర్కి ఇచ్చి వారి పేర్లు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
2: రక్షరహిత తెలంగాణగా, రక్షరహిత దేశంగా, రక్షరహిత జిల్లాగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీనిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసి తప్పకుండా ఆ క్రమంలో ముందుకెళ్తారని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అరికట్టాలని సందర్భంగా పిలుపునిస్తూ,
0: ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుము వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో నీరు అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి పంటలైనటువంటి మినుము, పెసర ఇట్లాంటి పంటల మీద శ్రద్ద చూపిస్తూ అతి తక్కువగా వరి పంట వైపు వెళ్లాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ సూచిస్తున్నాము.
0: అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టామని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను పర్యవేక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. జనకాపూర్లో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హరిత పర్యవేక్షించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ సంస్థ 12 పరిపాలనపై విచారణకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 12 సెస్ పాలక వర్గాలు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపడతారు. హైదరాబాద్ జిల్లాలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కదిరివన్ పలని నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడీషియల్ మ్యాజిస్టేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్ టేకర్లు, సిఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న కలెక్టర్ విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై 3 రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్

రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్టంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 సమయం 1:20. వెల్కమ్ టు షో టైమ్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు షో టైం. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? క్వశ్చన్ మరోసారి, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? ఆన్సర్ చేయండి 0402324085 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

0: షో టైంలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్ ఇచ్చారు. మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు అని నేను అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి రాజశ్రీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు హన్మకొండ నుంచి బిక్షపతి, ఇంకా శివమణి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి పద్మావతి, చింతల్ నుంచి శ్రవంతి, గజ్వేల్ నుంచి సుయర్ల వెంకటేష్, కడప దశగిరి, పెడన నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, ఇంకా ఎలగందల మార్కండయ్య, నర్సంపేట నుంచి బాలకృష్ణ, నంద్యాల నుంచి పోలయ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, హొన్నజీపేట నుంచి సుస్మిత, వనశిలిపురం నుంచి దోన్నాల బాలరాజు, ఇంకా నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, కామారెడ్డి నుంచి సంతోష్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీ అందరికీ.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.8. ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240852, 2324085. మరో నెంబర్ 2955092323.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు షో టైం. షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మలయాళంలో తీక్కనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? క్వశ్చన్ మరోసారి, మలయాళంలో తీక్కనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? ఆన్సర్ చేయండి 0402324085.

షో టైంలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మలయాళంలో తీక్కనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి అని చెప్పి అడిగాను కదా. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమరదీపం. ఆన్సర్ చేసిన వాళ్ళు నాగర్ కర్నూల్ నుంచి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్ చారి, మల్లాపూర్ నుంచి పద్మజ, నిమ్మ నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి మురహరి, ఇంకా పెడన నుంచి అప్పలరాజు, మనస్లీపురం నుంచి దోనాలరాజు, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా బూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, పెడన నుంచి అప్పలరాజు, వీళ్ళందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను.

0: పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: షో టైంలో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరోసారి, ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? ఆన్సర్ చేయండి 0402324085.

షో టైమ్ లో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో అని అడిగాను కదా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి పంది అన్నమాట. ఆన్సర్ చేసిన వాళ్ళు ఉమ్మడి నుంచి దివాకర్, ఖైతాబాద్ నుంచి కేవీ రావు, సంతోష కామారెడ్డి నుంచి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, పాపిరెడ్డి కాలనీ నుంచి విజయ్ కుమార్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఉప్పల్ నుంచి శ్రీకాంత్, బోయినపల్లి నుంచి హరీష్ కుమార్, ఇంకా బలరాం, అలాగే ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, ఆర్మూర్ నుంచి కళావతి, ఇంకా పెడనా నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బుధన్, పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అందరికీ థ్యాంక్ యూ అండి. షో టైంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

0: కాన్సెప్ట్ మారింది.
1: ఓకే
0: ఎవ్రీ డాక్టరు ఇద్దరిని పరీక్ష చేస్తున్నారు, అండ్ ఈ ట్రీట్మెంట్స్కి ప్రత్యేకంగా మేము ఇద్దరిని కలిసి రమ్మంటాము. సో దట్ ఇద్దరితో మాట్లాడితేనే ఈ ట్రీట్మెంట్స్ అనేవి క్లియర్గా అర్థమై వాళ్ళు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ స్త్రీ వస్తే మనకు అంత ఉపయోగంగా ఉండదు,
1: సక్సెస్ కూడా ఉండదు.
0: కపుల్గా వస్తే మనం వాళ్ళకి కరెక్ట్గా అన్ని చూసి ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పి చేయించవచ్చు, లేదా చిన్న చిన్న మార్పులతో అయిపోతుందంటే అది చెప్పి పంపిస్తుంటాం.
1: అయితే మ్యామ్, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంటే మనకు స్త్రీలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆడపిల్లల యొక్క గ్రోత్ అనేది మనకి ఇలాంటి వాటికి ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? అంటే మన మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుండి కూడా
0: అంటే కొంచెం కొంతమంది అమ్మాయిల్లో మెచ్యూరిటీ డిలే అవ్వడము, ఒక్కొక్కసారి అసలు మెచ్యూర్ అవ్వకపోవడం, అలా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి.
1: ఓకే,
0: సో మెచ్యూరిటీనే రాలేదు అని అంటే రీజన్ ఏంటి అని వెతకాల్సి వస్తుంది. వెతికి అకార్డింగ్లీ వాళ్ళకి అన్ని అంటే యూట్రస్, ఓవరీస్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా, హార్మోన్స్ ప్రాపర్గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని అకార్డింగ్లీ వాళ్ళకి పీరియడ్స్ రావడానికి ఎట్లా చేయాలి, ఇదేమన్నా జన్యుపర లోపమా లేకపోతే ఓన్లీ హార్మోనల్ ఇష్యూనా, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి పీరియడ్స్ వచ్చాక గ్రోత్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఎవరికైతే పీరియడ్స్ అసలు రావో కొంతమందికి గ్రోత్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి,
1: అంటే కొంతమందికి ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
0: అది ఆలస్యం అనేది ప్రతి ఒక్కరికి అది జబ్బు కింద కాదు, కొంతమంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా కొంచెం లేట్గా పీరియడ్స్ వస్తుంటాయి. సో
1: జెనెటిక్ పరంగా,
0: జెనెటిక్ పరంగా అది ఓకే. తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంచెం తొందరగా అవుతుంటారు, ఆ ఏరియాని బట్టి కూడా మనం ఓకే అనుకోవచ్చు. కానీ మరీ కొంత ఏజ్ ఉంటుంది, 14 దాటాక, 15 దాటాక కూడా అవ్వకుండా, తర్వాత డెవలప్మెంట్లో కూడా తేడాలు. సో కొన్ని అమ్మాయిలు 12-13 నుంచి కొన్ని మార్పులు వస్తాయి బాడీలో, అవి కూడా రాకుండా పీరియడ్స్ కూడా రాకుండా ఉంటే అప్పుడు మనం చాలా డీటెయిల్గా పరీక్షలు చేయాల్సి వస్తుంది,
1: అంటే డాక్టర్ని
0: సంప్రదించాలి తప్పనిసరి.
1: మరి ఇదే మగపిల్లల విషయంలో అయితే
0: వాళ్ళల్లో పెద్దగా మనకి వాళ్ళకి గ్రోత్ పరంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏజ్కి ఏ మార్పులు రావాలో అవి కరెక్ట్గా వస్తుంటే సమస్య లేదు, కానీ కరెక్ట్గా రాకపోతే దెన్ వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుంది.
1: వాటి విషయంలో కూడా జాగ్రత్త
0: తీసుకోవాల్సి వస్తుంది.
1: సాధారణంగా ఈ ఒక సంతానానికి అనుకూలమైనటువంటి వయస్సు, అంటే ఇప్పుడు మ్యారేజెస్ మీరు చూస్తే ప్రజెంట్ డేస్లో చాలా ఆలస్యం అవుతున్నాయి, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేదా సెటిల్మెంట్, ఉద్యోగాలు, వీటన్నిటి కారణాలు అయినప్పటికీ మరి అటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆలస్యం అవుతూ ఉన్నాయి.
0: కరెక్ట్.
1: అయితే సరైనటువంటి జీవనాన్ని సాగించడానికి కరెక్ట్ వయసు లేదా శారీరక పరమైనటువంటి డెవలప్మెంట్ ఉన్నటువంటి వయసు ఏదైతే కరెక్ట్గా బాగుంటుందంటారు?
0: సో ఐడియల్గా అబౌట్ 20-25 నుంచి 35 మధ్యలో అండి. 35 దాటినాక మనకు సమస్యలు ఎక్కువ. మరీ టీనేజ్ అంటే 20s, ఎర్లీ 20s కూడా అంత మంచిది కాదు. సో ఐడియల్ ఏజ్ అంటే అరౌండ్ 25 అని అనుకుంటాము. ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నా కూడా ఓవ్యులేషన్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరీ ఎల్డర్లీ ఏజ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎగ్ రిజర్వ్ ఇవన్నీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి, సో ఎగ్ నంబర్ తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో 35 దాకా ఎవరిని వెయిట్ చేయమనము, బిలో 35 కన్సీవ్ అయితే బెటర్ అని చెప్తాము ప్రెగ్నెన్సీ వస్తే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్లానింగ్, సో లైఫ్లో సెటిల్మెంట్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం ఈ మధ్య ఏం చెప్తున్నాము అంటే ఎగ్స్ అనేవి తీసి మీరు ప్రిజర్వ్ చేసుకోండి అని చెప్తున్నాం. సో అదొక పద్ధతి వచ్చింది కాబట్టి సోషల్ ఫ్రీజింగ్ అంటాం దాన్ని. సో మీ ఎగ్స్ ని మీరు భద్రపరుచుకొని మీరు ఎప్పుడైతే సంతానం కావాలనుకుంటారో అప్పుడు ఆ ఎగ్స్ తీసి వాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్స్ ఉంటే అవే వాడుకోవచ్చు, లేవు తగ్గిపోయినాయి అంటే ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ని తీసుకుని వాడుకోవచ్చు. సో ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్,
1: మెడికల్ పరంగా
0: వచ్చింది. సో అది వాడుకోవచ్చు మనం.
1: అయితే మ్యామ్, ఇప్పుడు 25 సంవత్సరాలు అటు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా అంటే ఒక కరెక్ట్ ఏజ్,
0: కరెక్ట్ ఏజ్
1: అన్నిటికీ సంబంధించి, అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇందాక మనం కొంచెం మధ్యలో ఫోన్ కాల్ రావడం వల్ల ఆపేశాం. ఆ కారణాలు ఏవై ఉంటాయి అంటారు?
0: సో ఒకటి హార్మోన్స్, ఇంకొకటి ఒక్కొక్కసారి కొంతమందికి అనేక సమస్యలు

0: ఉంటాయి.
1: యా,
0: కొన్ని సమస్యలు ఉంటాయి. గర్భ సంచిలో గడ్డలు అంటారు, ఎండోమెట్రియోసిస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు, ఇట్లాంటి అనేక సమస్యలు కూడా ఉంటాయి. సో అవన్నీ మనము టెస్టులు చేసుకొని దానికి ఏంటి ట్రీట్మెంట్స్ చూసుకుంటే ప్లానింగ్ ఈజీ అవుతుంది.
1: శ్రోత లైన్లో ఉన్నారు, మనం మాట్లాడదాం.
0: హలో,
2: హలో మేడం.
0: నమస్తే అండి. హలో
1: డాక్టర్ గారు మాట్లాడుతున్నారు.
0: డాక్టర్ గారిని మాట్లాడుతున్నాను అండి.
2: నమస్తే డాక్టర్
0: గారు. చెప్పండి
2: డాక్టర్ గారు. నపుంసకత్వానికి చికిత్స ఉంటుందా మేడం?
0: అంటే నానా, మీరు కరెక్ట్గా అంటే మీరు ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా?
2: టెస్ట్ చేయించుకోలేదు, అనగా విన్నాను.
0: ఓకే,
2: ఉండదు అని విన్నాను, నిజమేనా కాదా?
0: సో అంటే యూజువల్గా మేల్స్లో మనకి మగవారిలో ఉండే సమస్యలు ఏంటి అని అంటే స్పర్మ్ కౌంట్, అదే కణాల లెక్క ఎంత ఉంది అనేది చూస్తాము. అయితే కొంతమందికి అది నార్మల్గానే ఉండొచ్చు, 16 మిలియన్లు ఉండాలి మనకి పర్ ఎంఎల్లో. సో అలా ఉంటే నార్మలే ఉన్నట్టు. మళ్ళీ అందులో కూడా కదలిక అనేది కూడా చెక్ చేస్తాము. తర్వాత ఆ కణాల షేప్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేస్తాం. సో కౌంట్ బాగానే ఉన్న వాళ్ళకి సమస్య ఏమీ లేనట్టే. కొంతమందికి కణాల సంఖ్య తక్కువ ఉంటుంది. సో వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఏంటి అనేది చూసుకొని ఏదైనా కారణాలు ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్కొక్కసారి నార్మల్కి రావచ్చు. అంటే హార్మోన్సా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏంటి దేనివల్ల అది తగ్గింది, లేకపోతే అసలు థైరాయిడమే తక్కువ అవుతుందో, ఇవన్నీ చూసుకోవాలి. కొంతమందికి అసలు స్పర్మ్ అనేది కనిపించదు, కౌంటే ఉండదు. సో వాళ్ళల్లో 2 రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే లోపల తయారవుతుంది టెస్టిస్లో, కానీ అది బయటకు రావడానికి దారి లేక లోపలే ఉండిపోవడం, దానివల్ల కూడా మనకు కణాల కౌంట్ తక్కువ అసలు కనిపించదు, లేదా ఒక్కొక్కసారి అసలే తయారవ్వదు. సో అలాంటి కారణం ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అన్నమాట. సో ఇవన్నీ ఏంటి కారణాలు అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి.
2: హలో మేడం.
0: చెప్పండి.
2: గర్భసంచి మార్పిడి చేయవచ్చా మేడం?
0: ఏమ్మా?
2: గర్భసంచి మార్పిడి చేయవచ్చా, చేయడానికి వీలవుతుందా?
0: అంటే చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా అంత మనం అడ్వాన్స్గా వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే అవి ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి, చేస్తున్నారు. కానీ ఇంకా అంటే మనము మామూలు ట్రీట్మెంట్స్ అంత ఫాస్ట్గా ఎక్కువ చెయ్యట్లేదు. కొన్ని కొన్ని దగ్గర లిమిటెడ్గానే అవుతున్నాయి, అండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చు, కానీ చాలా తక్కువ చేస్తున్నారు నాన్న, అందరూ చేయట్లేదు. ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అయింది, ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అది. ఓకే అమ్మా.
1: అంటే మగవారిలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి.
0: అవునండి,
1: అందుకే మీరు అన్నారు దంపతులు ఇరువురు కలిసి మరి ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి డాక్టర్ని సంప్రదించాలి.
0: కరెక్ట్ అండి.
1: శ్రోత లైన్ లో ఉన్నారు మేడం, మాట్లాడ.
0: హలో అండి. హలో
3: మేడం, నమస్కారం.
0: నమస్తే అండి.
3: మేడం, ఇప్పుడు ఆడవాళ్లకు సాధారణంగా గర్భసంచి చిన్నగా ఉంటది అంటారు, నిజమేనా అనే క్వశ్చన్. పిల్లలు కావడం లేదు.
0: ఓకే, సో ఒక అపోహ అందరికి ఏంటంటే గర్భసంచి చిన్నగా ఉంది అనేది ఒక అపోహ.
3: మేడం ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. అయితే అవుతుంది కానీ ఇట్లా కుట్లేస్తారంటారు కదా, మళ్ళీ పడిపోతుంది పిండం.
0: ఓకే, సో గర్భసంచి చిన్నగా
3: మేడం, మేము మూడవారం కదా ఏం చెప్పలేకపోతున్నాం, కొద్ది క్లారిటీగా వివరణ ఇవ్వండి.
0: అది చెప్తానమ్మా. సో గర్భసంచి చిన్నగా ఉండడం అనేది హార్మోన్స్ లేనప్పుడు ఉంటుంది. సో మనం హార్మోన్స్ ఇస్తే కనుక యూట్రస్ అనేది మజిల్ అదంతా బిల్డ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ క్యారీ చేసే కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో కూడా గర్భసంచి చిన్నగా అయినప్పుడు మనం హార్మోన్స్ ఇస్తే అది మళ్ళీ నార్మల్ సైజ్కి వస్తుంది. సో ఇదంతా హార్మోన్ మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని బై బర్త్ వచ్చే అంటే పుట్టుక పరంగా వచ్చే వాటిని కొన్ని ఉంటాయి, బట్ అది చాలా తక్కువ శాతంలో ఉంటాయి అలా చిన్న గర్భసంచులు అనేవి. దానికైతే ఏం చేయలేం, కానీ కొంచెం అటు ఇటుగా ఉన్న గర్భసంచికి కొంచెం చిన్నగా ఉన్నా మనం మందులు ఇస్తే అది పెరుగుతుంది. ఇంకో సమస్య మీరు అడిగింది కుట్టు వేయడం గురించి. ఇది కుట్టు అనేది మనం గనక కింద నుంచి వేసినప్పుడు మళ్ళీ అది ఆగకుండా మీకు మళ్ళీ గర్భస్రావం అవుతూ ఉంటే గనక వేరే

0: పద్ధతి ఉంది. అది మనం లాప్రోస్కోపిక్ ద్వారా అబ్డామినల్గా కూడా వేస్తాం, కింద నుంచి కాకుండా పైనుంచి. కింద నుంచి వేసినప్పుడు ఆగనప్పుడు పైనుంచి వేసే అవకాశం, దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అంటాము. సో ఆ పద్ధతికి కూడా వెళ్ళచ్చు. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు ఏ పద్ధతి సమంగా సరిపోతుంది, మీకు ఏమేమి ట్రీట్ అంతకుముందు ఏమేమి గర్భస్రావం అయిందో, ఏ స్టేజ్లో అయిందో, ఎలా అయింది, స్టిచ్ చేశారా లేదా, వీటిని బట్టి వాళ్ళు నిర్ధారిస్తారు కింద నుంచి చేయాలా పైనుంచి చేయాలా. ఎగ్జామినేషన్ చేసి స్కాన్ చూసుకొని చెప్తారండి.
1: అంటే ఎన్ని సార్లు అయింది అనేది కూడా
0: ఉంటుందండి. కింద వేసినాక కూడా అయిందంటే మళ్ళీ ఏంటి, వెయ్యకుండానే అయిందా, ఈసారి వేస్తే ఆగుతుందా, ఇవన్నీ మనం చూడాలి.
1: కారణాలన్నీ మీరు
0: చూసి నిర్ధారిస్తారు ఏ పద్ధతిలో వేయాలని.
1: శ్రోతలు మరి వింటున్నారు కదా, సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. మనకి ఈ విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ వరలక్ష్మి గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్టు, అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఫోన్ చేసి మీ సమస్యలు తెలియచేయవచ్చు, లేదా ఏదన్నా విషయాలు తెలుసుకోవాలన్నా, లేదా మీకు సందేహాలున్నా, లేదా మీకు అనుమానాలు లేదా అపోహలు కూడా కొన్ని ఉన్నాయి, మరి ఈ విషయాల్లో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085353, అలాగే 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి చేసినా మీరు డాక్టర్ వరలక్ష్మి గారితో మీరు మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
2: ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్, కాల్ 0404567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
1: హలో డాక్టర్ కార్యక్రమానికి మరలా తిరిగి స్వాగతం. మరి మాట్లాడుకుంటున్నాం సంతానం లేమి సమస్యలు కారణాల గురించి. మేడం, ఇంతకుముందే ఒక శ్రోత అడిగారు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం లేదా కుట్లు వేయడం గురించి మీరు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం అనేది అంటే అది జన్యుపరంగా అలా జరుగుతుందా, లేకుంటే దానికి కూడా ఏమైనా కారణాలు ఉంటాయా?
0: సో యూట్రస్ అది గర్భసంచి అనేది మనకి పిండం దశలో నుంచి అది గ్రో అవ్వడం మొదలవుతుంది. సో దాంట్లో గ్రో అయ్యేటప్పుడు రెండు భాగాలుగా మస్ట్ మొదలయ్యి రెండు కలిసి ఒకటవుతుంది. సో కొంతమందికి ఈ కలయిక ఈ గ్రోత్ లో కొన్ని తేడాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి రెండుగా ఉండే పార్ట్స్ ఒకటవ్వకుండా ఆగిపోవడము, సో రెండు విడివిడిగా అయినప్పుడు చిన్నవిగా ఉండడము, ఒక్కొక్కసారి సగం కలిసి సగం కలవకపోవడము, ఒక్కొక్కసారి మధ్యలో గోడలాగా ఉండిపోవడం, కలిసేటప్పుడు ఆ గోడ కూడా పోవాలి, అది మిగిలిపోవడం. దీన్ని కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ది యూట్రస్ అంటాము. అట్లా చాలా రకాలు ఉన్నాయి. మనకు అన్ని రకాలు ఇబ్బందికరం కాదు, కొన్ని రకాలు ఇబ్బందికరం. సో అలాంటి వాళ్ళలో ఒక్కొక్కసారి ఒకటి పెరిగి ఇంకొకటి పెరగనప్పుడు ఆ పెరిగింది కొంచెం రెండు పార్ట్స్ కలిస్తే పెద్దగా అవుతుంది, ఒకటే పార్ట్ ఉండడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుంది, అది బై బర్త్ వస్తుంది. కొంతమందికి పీరియడ్స్ రాకపోతే హార్మోన్స్ బాడీలో లేనప్పుడు మామూలుగా ఉన్న యూట్రస్ కూడా చిన్నగా అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీరియడ్స్ అయిపోయి మినోపాజ్ లోకి వెళ్ళినప్పుడు, సో అది హార్మోన్స్ లేక ష్రింక్ అవుతుంది. సో మనం ఒక్కసారి కనుక బయట హార్మోన్స్ ఇచ్చేస్తే మళ్ళీ అది పెరుగుతుంది. సో అందుకని 40+ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి కూడా మనము యూట్రస్ కి హార్మోన్స్ ఇచ్చి దాన్ని రెడీ చేసినాకే ఎంబ్రియో అనేది అందులో పెడుతుంటాం. సో ఐవీఎఫ్స్ లో సో ఇలా ఉంటాయి. సో హార్మోన్స్ తో కొన్ని నార్మల్ సైజ్ కి వచ్చే ఉంటే, కొన్ని కంజనైటల్ గా అంటే బై బర్త్ కొన్ని డిఫెక్ట్స్ వస్తే కొన్ని మార్చలేము, కొన్ని వరకు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మనం ఆ యూట్రస్ ను యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే ఆ స్త్రీకి అది
0: ఉపయోగపడుతుంది.
1: అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో ఈ యుటిరస్ డెవలప్మెంట్ లేదా సైజ్ అనేది పిండం నుంచే
0: ప్రారంభమవుతుంది.
1: మీరు అన్నట్లుగా రెండు భాగాలుగా మొదట ప్రారంభమై ఆ రెండు భాగాలు ఒకటిగా తయారవుతాయి. ఆ తయారవడంలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్లే గర్భసంచి చిన్నదా పెద్దదా అనేది నిర్ధారిస్తాం జరుగుతుంది. ఓకే మ్యామ్, శ్రోతల లైన్లో ఉన్నారు, మాట్లాడు.
0: హలో,

0: హలో,
1: చెప్పండి.
0: మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: మేడం, యాక్చువల్లీ మాది మ్యారేజ్ 3 ఇయర్స్ అవుతుంది.
1: ఓకే.
0: ఒక 10 మంత్స్ దాకా మిస్సెస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే 3 మంత్స్ లో స్కిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ 10 మంత్స్ తర్వాత మళ్ళీ మేము ఇంకా మేము కలరు. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ మొన్న మిస్సెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మంత్ కూడా నార్మల్ గా పీరియడ్స్ అయితే ఉంటాయి, బట్ మొన్న స్కిప్ అయింది. స్కిప్ అయితే ఫస్ట్ వీక్ లో మేము దాన్ని టెస్ట్ చేస్తే అది పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది. అంటే మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయ్యాక అది బ్లడ్ టెస్ట్ చేసింది, ప్రెగ్నెన్సీ అయితే లేదు. కానీ 3 డేస్ మాత్రం ప్రెసెంట్ ఆమెకి 2 డేస్ వస్తేనే ఫస్ట్ ఇంకా రాలేదు. బట్ ఏమైనా ప్లానింగ్ ఏమి దీన్ని ఏమైనా ఆపడానికి ఏమైనా ఉంటుందా, ఇలా చెక్ చేసుకోవడానికి?
1: సో మీరు ఏమడుగుతున్నారంటే పీరియడ్స్ టైంకి రాకుండా డిలే అయితే మీకు అది ప్రెగ్నెన్సీయా కాదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఓకే. సో ఏంటి అని అంటే యూజువల్గా పీరియడ్స్ టైం టు టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది అని, అందరికీ 30 డేస్ అని ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది 30 డేస్, 40 డేస్, మాక్సిమం 45 డేస్ లోపల వచ్చేయాలి పీరియడ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెగ్యులర్గా 30 డేస్ వచ్చే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి డిలేస్ అవుతుంటాయి. ఎప్పుడన్నా ఒకటి 2 సార్లు డిలే అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్గా డిలే అవుతుంటే మేబీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు టైంకి వచ్చేవి ఈ 45 రోజుల తర్వాత కూడా రాకపోతే ఏంటి రీజన్ అని. యూజువల్గా ఒక్కొక్కసారి కొంచెం ఏమన్నా ఒళ్ళు చేసినా, అంటే ఒబేసిటీలోకి వెళ్ళినా, నార్మల్గా అంతకుముందు తక్కువ వెయిట్ ఉండి తర్వాత ఈ మధ్య రీసెంట్గా అయినా వెయిట్ పెరిగినా కూడా ఈ పీరియడ్స్ కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మీరు ఆల్రెడీ ఒక మిస్క్యారేజ్ అయింది అంటున్నారు కాబట్టి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా హార్మోనల్ తేడాలు ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి మనకిప్పుడు అది మిస్క్యారేజ్ అవ్వడము, మళ్ళీ ఇప్పుడు డిలే అవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
0: అంటే మేడం ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయమంటారా అని?
1: చేయొచ్చు. నేను ఒక్కోసారి మీరు అంటున్నారు కదా పీరియడ్ కూడా లేట్ అవుతుందని, సో చూడొచ్చు. ఎలాగో మీరు ఏమి టాబ్లెట్ పీరియడ్ కి రావడానికి తీసుకోరు కాబట్టి వెయిట్ చేయడంలో నష్టం లేదు. కానీ 45 రోజులు కూడా దాటాక కూడా రాకపోతే ఒకసారి డాక్టర్ని కలవడం బెటర్. 45 రోజులకి పీరియడ్ రాలేదు, మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ గానీ రాలేదు అని అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం బెటర్. మరైతే ఒక్కసారి కలవడం మంచిది. అది మార్నింగ్ ఫస్ట్ పాస్ చేసిన యూరిన్ తోనే టెస్ట్ చేస్తే మనకి ఎక్కువ అవకాశం ఉంది, తెలిసే అవకాశం. సో అలా కూడా చేస్తున్నారా?
0: మార్నింగ్ ఒకసారి టెస్ట్ చేయడం జరిగైతే 1 వీక్ తర్వాత చేశారు. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత టెస్ట్ చేశారు, బట్ ఏం లేదని చెప్పారు. బట్ ఇప్పుడు కూడా ఇంకా అలానే ఉంటే ఈ రోజుకి 45 డేస్ అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేయమంటారా అని?
1: అవునా, చెక్ చేసి ప్రెగ్నెన్సీ ఉందంటే దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అని అంటే పీరియడ్ ఇంకా రావడానికి ఏం టాబ్లెట్స్ వాడాలి ఏంటి అని డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఫస్ట్ టైం మేడం మా మిస్సెస్ కి ఇలా జరగడం, ఇప్పుడు కూడా లేదు. ఎవ్రీ మంత్ కరెక్ట్ టైం గా మేము జరగడం ఫస్ట్. సో
1: ఓకే, ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అయినాక 2-3 మంత్స్ ఇట్లా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సైకిల్స్. సో అది కూడా రీజన్ అవ్వచ్చు. సో మీరు ఏదేమైనా 45 రోజులు దాటింది అంటున్నారు కాబట్టి డాక్టర్ని సంప్రదించడం బెటర్.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే ఓకే. హలో హలో, చెప్పండి.
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
2: మేడము ఇప్పుడు మగవాళ్ళ సమస్య గురించి అడుగుదామని ఫోన్ చేశాను.
1: చెప్పండి.
2: అంటే ఇప్పుడు టెస్టికల్స్ లో ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 4 అనేది వేరికోసిల్స్ దాని గురించి ఏమన్నా ఉంటే
1: చెప్పండి.
2: గ్రేడ్ 2, గ్రేడ్ 4 వేరికోసిల్స్ అట్లా వస్తే ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా అనాలిసిస్ చేసుకోమని చెప్పారు.
1: ఓకే.
2: దాని వల్ల ఏమైనా స్పెర్మ్ కౌంట్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా?
1: సో
2: ఎఫెక్ట్ ఉంటుందా
1: నేను చెప్తాను. సో ఈ వారికోస్ వెయిన్స్ అని అంటారు, అది టెస్టిస్ చుట్టూ ఉన్న రక్త కణాలు ఉబ్బుతాయి అన్నమాట. సో ఆ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా మనకి టెస్టిస్ కింద.
3: సార్ మీరు కొంచెం రేడియో సౌండ్ తగ్గించండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు.
1: సో మనకి యూజువల్గా టెస్టిస్ కి టెంపరేచర్ మన బాడీ కంటే 1 డిగ్రీ తక్కువ ఉండాలి. సో అలానే మనకి సృష్టి అనేది నిర్మాణం చేసింది. కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఆ వెయిన్స్ అంటే మనకు తెలుసు కదా బ్లడ్ ఉంటుంది, బ్లడ్ అనేది టెంపరేచర్ కొంచెం రేజ్ చేస్తుంది. సో రేజ్ చేయడం వల్ల

0: టెస్టిస్ కి టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల అక్కడ కణాలు తయారయ్యే దగ్గర కొన్ని మార్పులు వస్తుంటాయి. సో ఒక్కొక్కసారి కౌంట్స్ తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, లేదా సేమ్ ఉండొచ్చు. కానీ కణాల్లో కూడా కొంచెం క్వాలిటీ కూడా మారచ్చు. ఈ వారికోస్ వెయిన్స్ చాలా కాలంగా ఉండి ఎక్కువ ఉంటే కూడా మనం అలా అశ్రద్ధ చేస్తే ఒక్కొక్కసారి ఆ టెస్టిస్ కూడా చిన్నగా ఫంక్షన్ తగ్గి కొంచెం ష్రింక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అందరికీ ఆపరేషన్ అని నేను చెప్పను. సో డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళు స్కాన్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, స్పర్మ్ కౌంట్ చూస్తారు, అండ్ కొన్ని స్పర్మ్ క్వాలిటీ టెస్టులు చేస్తారు, హార్మోన్స్ చేస్తారు. ఇవన్నీ చూసినాకే మనము ఏంటి, ఇది ఓన్లీ మెడిసిన్స్ ట్రీట్మెంట్ సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ నిజంగా చేయాలా అనేది ఆలోచిస్తారు. ఉంటాయి ఉంటాయి, అవసరం అనేది ఉందా లేదా ఫస్ట్ నిర్ధారించాలి. 80% ఆఫ్ ద పేషెంట్స్ కి యూజువల్ గా సర్జరీ ఏమి చెయ్యము, కొంతమందికి మటుకే చేస్తారు. అది దేనికి అనేది మీరు డాక్టర్ని సంప్రదించి చేయించుకోవడం బెటర్. హడావిడి పడి చేయించుకోవడం కరెక్ట్ కాదు.
1: అదే సెమెన్ అనాలసిస్ లో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంటే బాగుంటుంది?
0: 16 మిలియన్ అబో ఉండాలండి.
1: కదలక,
0: కదలిక మోర్ దెన్ 15-20% ఉంటే సరిపోతుంది.
1: అదే సెమెన్ అనాలసిస్ చేసుకోండి, ఆ తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి తెలుస్తుందని చెప్పారు.
0: కరెక్ట్ అండి.
1: గ్రేడ్ 2 వేరుకోసలు, గ్రేడ్ 4 ఒక దానికి వచ్చింది. అది ఎండాకాలం, మొన్న ఈ మధ్య మే నెలలో వెరీ హీట్ సీజన్ అది. అప్పుడు చేయించుకుంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకుంటే అలా ఏర్పడింది. ఇప్పుడు ఇప్పుడు తగ్గుతుంది కదా మేడం, వేడి అంత పెద్దగా ఏముంటది కదా ఇప్పుడు వర్షాకాలం.
0: కాదు, వారికోసిల్ వెయిన్స్ తగ్గడం అలా ఉండదండి. ఉన్న దాని ఎఫెక్ట్ మీకు మీ స్పర్మ్ మీద, మీ టెస్టెస్ మీద పడుతుందా లేదా తెలుసుకుని దాని ప్రకారంగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి.
1: ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ వేరుకోసలు రావటం వల్ల?
0: అదే చెప్పాను కదా, కొంచెం దాని ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి వేడి అనేది ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు వస్తాయి అక్కడ కణాల తయారీలో, కణాల క్వాలిటీలో. సో అది మనం టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకుని అవసరమైతే మనం చూసుకోవాలి సర్జరీ అవసరం.
1: ఆహార పదార్థాలు ఏవి తీసుకుంటే బాగుంటాయి?
0: ఆహార పదార్థాలకి వారికోస్ కి సంబంధం లేదు, కానీ ఎక్కువ శాతం నుంచోవడం అనేది కూడా ఒక ప్రొఫెషన్లో కొంతమందికి ఎక్కువ శాతం నుంచునే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొంచెం ఇది ఎక్కువ, ఒక్కొక్క బాడీ తత్వం బట్టి కూడా ఉంటుంది. సో ఒకవేళ మీది ఆక్యుపేషన్లో ఎక్కువ నుంచోవాల్సి వస్తుంది అని అంటే కొంచెం మధ్య మధ్యలో ఒక 1 hour ఒకసారి అలా కూర్చోవడము, రెస్ట్ తీసుకోవడం అలా చేయొచ్చు. ఒక్కొక్కసారి అది బై డిఫాల్ట్ మనకి రీజన్స్ ఏమీ లేకుండా కూడా వస్తూ ఉంటాయి.
1: అండర్ వియర్స్ ఫిట్ గా ఉండేవి వేసుకుంటే కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
0: కొంచెం వరకు హెల్ప్ అవుతుంది.
2: అంటే వెరికోస్ వెయిన్స్ అనేవి ఒక సమస్యగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది.
0: కరెక్ట్. హలో.
3: హలో,
0: యా చెప్పండి.
3: మేడం నమస్కారం. మేడం
0: నమస్తే అండి.
3: నా పేరు రాము మేడం, ఆదిలాబాద్ నుంచి.
0: చెప్పండి.
3: ఇప్పుడు నాకు 40 ఇయర్స్ మేడం.
0: చెప్పండి.
3: మా ఆవిడ 38.
0: ఓకే.
3: మా పాప ఇప్పుడు 14 సంవత్సరాలు ఉంటుంది ఒక ఆమె.
0: ఓకే.
3: నెక్స్ట్ గర్భం కోసం చూస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే 1 month లా 30 డేస్ ఒకసారి బయట అవుతుంది కదా మేడం.
0: మళ్ళీ
3: తర్వాత 15-21 రోజులకు మధ్యలో అవుతున్నది. ఇట్లా
0: మధ్యలో ఒకటి కనిపిస్తుందా?
3: అంటే 20-21 డేస్ అని అవుతుంది మళ్ళా.
0: అవునా? సో ఇది ఎందుకు అవుతుంది అనేది ఒకసారి మనం చూడాలి. అది హార్మోన్ లోపంతో అవుతుందా, అంటే హార్మోన్లో ఏమన్నా తేడాల వల్ల అవుతుందా, లేకపోతే గర్భసంచిలో ఏమన్నా చిన్న పాలిప్స్ అంటాం అట్లా ఏమన్నా వచ్చిందా, ఎక్కడుందా పాలిప్, ఇట్లా ఏమన్నా చిన్న చేంజెస్ వచ్చినా కూడా మనకి ఇట్లా మధ్య మధ్యలో కనిపించే అవకాశం ఉంటుంది. అది హార్మోనల్ అవ్వచ్చు, చిన్న పాలిపులు ఏదైనా చిన్న కణితులు అవ్వచ్చు. ఇవన్నీ చూసుకుని మనం ఏ రీజన్ తో వస్తుందో దాని ప్రకారంగా మనము చూసుకుంటే బెటర్ ట్రీట్మెంట్ అనేది. అదైతే కరెక్ట్ లేదు కాబట్టి మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించడం బెటర్.
3: అట్లా మేడం, అట్లా ఒకటి మళ్ళీ వీర్యంలో తేడా అవుతుంది మేడం.
0: ఏమా
3: అంటే ఇప్పుడు వీర్యం ఉంటాయి కదా.
0: ఓకే.
3: అంటే మేము అంటే అగ్రికల్చర్ పని చేస్తాము, వ్యవసాయం.
0: ఓకే.

0: అంటే మేము ఖచ్చితంగా నైట్ పూట డ్రింక్ చేస్తుంటాం కదా మేడం.
1: అవును.
0: అంటే బాగా నాకు శరీరంలో హీట్ ఉంటుంది మేడం నాకు ఎక్కువ.
1: ఓకే.
0: అప్పుడు అది వాటికి ఎండాకాలం ఉన్నారు అది నీరు లాగా వస్తుంది అంతే.
1: ఓకే. సో ఏంటి అని అంటే
0: వర్షాకాలంలో మేడం వర్షాకాలంలో ఏమవుతుంది గట్టిగా వస్తుంది.
1: ఓకే. సో అది ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వీర్యము పల్చగా రాకుండా గట్టిగా రావడము ఇలాంటివన్నీ ఉంటాయి, మార్పు ఉంటుంది. సో అది ఏంటి అనేది ఒకసారి సీమెన్ టెస్ట్ లో మనం కనుక చూస్తే పస్సెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని సెక్రిషన్స్ ప్రాపర్ గా రానప్పుడు కూడా ఇట్లా థిక్గా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఒకసారి ఎవరైనా ఆండ్రాలజిస్ట్ ని కలిస్తే మేబీ టెస్ట్ అన్ని చూస్తారు, చూసి మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాగా అట్లాంటివి ఏమైనా ఉంటే చూస్తారు. ఒక్కొక్కసారి ఏమీ కూడా రీజన్ ఉండకపోవచ్చు, అది ఒక్కొక్క పెద్దసారి పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు. ఆండ్రాలజిస్ట్ అని ఉంటారు, సో వాళ్ళని కలవచ్చు.
2: అంటే ఆండ్రాలజిస్ట్ ఎవరు?
1: ఆయన ప్రత్యేకంగా జెంట్స్ కి ఫర్టిలిటీ యాంగిల్ లో చూస్తారు.
2: ఓహో, ఆండ్రాలజిస్ట్ అంటే జెంట్స్ కి సంబంధించినటువంటి
1: స్పెషలిస్ట్
2: ఉంటారు. వారిని కలిస్తే సరిపోతుంది.
1: కరెక్ట్ అండి. హలో.
3: హలో మేడం.
1: చెప్పమ్మా.
3: ఇప్పుడు మా అబ్బాయికి ఇంకో పిల్లలు కాలేదండి.
1: ఓకే.
3: అయితే మొన్న దారి గుంటూ పోతుంటే సైడ్ చాలా దారి పడతాం కదా.
1: అవును.
3: పడ్డప్పుడు ఒక బీజం చిక్కి చిన్నగా అయింది.
1: ఓకే.
3: అయితే ఇప్పుడు దానికి ఏమైనా ట్రబుల్ అవుతుందా అని అడుగుతున్నా.
1: అవునమ్మా, మీరు అడిగింది కరెక్టే. ఒక్కటైతే ఏం కాదు, ఇంకొకటి ఉంది కాబట్టి మనకి అది ఒక్కటైనా సరిపోతుంది. కాకపోతే రెండోది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే ఒకసారి వీర్యం పరీక్ష, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని అవసరమైతే స్కాన్ చేయించుకుని మనం నిర్ధారించుకోవచ్చు అవతల బీజం పనిచేస్తుందా లేదా అనేది.
3: అయితే ఒకటి మేడం, చిన్నగా అయింది కదా.
1: అవును.
3: నరం ఉంటది కదా మనం నరం గురించి.
1: అయితే తప్పకుండా డాక్టర్ని కలవాలమ్మా. అక్కడ ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అయిందా, అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందా, రక్తం గడ్డగట్టిందా ఏంటి, అవన్నీ కూడా చూడాలి. దెబ్బ తగిలింది అంటున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి లోకల్గా ఎగ్జామినేషన్ చేయించుకోండి, అవసరమైతే స్కాన్ కూడా చేయించుకోవాలి.
3: ఇప్పుడు యశోద హాస్పిటల్ అని చెప్పింది, అక్కడ పోతే చెప్తారా మనకు?
1: మీరు మీ దగ్గరలో ఏ డాక్టర్ ఉన్నా చూపించుకోవచ్చు. హలో.
4: హలో.
1: యా చెప్పండి.
4: మేడం నమస్తే. మేడం
1: చెప్పండి.
4: మేడం నా ఏజ్ వచ్చేసి 28.
1: చెప్పండి.
4: అది నాకు ఏమైంది అంటే ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాం మేడం.
1: ఓకే.
4: నార్మల్ టెస్టిస్ అనేది బానే ఉంది, అంటే వర్క్ అయితే బానే అవుతుంది మేడం. కాకపోతే సైజ్ చిన్న అంటారా మేడం, దాని దగ్గర డిసడ్వాంటేజ్ అయ్యి నాకు నేనే కొంచెం కుంగిపోతున్నట్టు కొంచెం బాధపడాల్సి వస్తుంది మేడం.
1: అదేనా, అదే అన్నాను, అపోహలు వద్దు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్ గానే సైజ్ చూస్తారు, కరెక్ట్ ఉంది లేని చెప్తారు. అది కూడా కాదు అని అంటే ఇంకా వాళ్ళు అవసరమైతే స్కాన్ కూడా చేయిస్తారు, కానీ పరీక్షలోనే తేలిపోతుంది మనకి అది నిజంగా మీరు అనుకుంటున్నట్టు చిన్నగా ఉందా నార్మల్ గా ఉందని.
4: సో అసలు చెప్పుకోలేక ఎక్కడైనా హాస్పిటల్ పోయినా కూడా మళ్ళీ మెడిసిన్ ఏమని ఇస్తే మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా మేడం.
1: అవును. సో ఏం మెడిసిన్స్ ఇవ్వరు, అసలు నార్మల్ ఉందా లేదా అని పరీక్షలోనే మనకు తేలుతుంది. సో ఒక్కసారి
4: ఏంటంటే మళ్ళీ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మళ్ళీ అది ఒక బాధ అవుతుందని.
1: అవును.
4: ఏం చెప్పుకోలేక చేయలేక.
1: అవును, అర్థమైంది.
4: బాధపడాల్సి వస్తుంది అందుకనే
1: ఏమి ప్రాబ్లం లేదన్నా. మీరు సందేహం లేకుండా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర అయినా మీ అనుమానం చెప్తే వాళ్ళు చూసి మీకు చెప్తారు. టెస్ట్ చేస్తే మామూలుగా టెస్టింగ్ లోనే తెలిసిపోతుంది, అనుమానం ఉంటే అప్పుడు స్కాన్కి వెళ్ళచ్చు. సరే.
2: శ్రోతలు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని అనుకుంటున్నాను మేడం, ఎందుకంటే ఎక్కువ మంది మరి మగవారు ఫోన్ చేయడం

0: అంటే ఇంకా స్త్రీలలో ఈ విషయం మాట్లాడడానికి మొహమాటం ఉంది అని మనం గుర్తించగాలి. ఎందుకంటే ఒక రకమైనటువంటి సామాజిక ముద్ర కొన్ని తరాల నుండి అనుకోవాలి మనకి ఇది ఏర్పడింది కాబట్టి త్వరగా పోగొట్టడం అనేది కష్టతరం అయితే కాదు కానీ పోగొట్టుకోవాలి. స్త్రీలలో కూడా ఈ అనుమానాలు కానీ ఇటువంటి సామాజిక ముద్ర నుండి బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన వారిలో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మగవారు చక్కగా వాళ్ళు ఓపెన్ గా వాళ్ళ సమస్యని చెప్పగలిగారు, వాళ్ళు సొల్యూషన్ను మరి తీసుకోగలిగారు మీ నుండి. మరి చివరిగా మీరిచ్చేటువంటి సలహా ఏంటి మా శ్రోతలకు?
1: ఏదైనా ఫస్ట్ మనది మన
0: అంటే ఒక చిన్న బాబు ఇప్పుడు కూడా మదన పడుతున్నాడు మానసికంగా,
1: ఏ అనుమానాలు ఉన్నా డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుమానాలని నివృత్తి చేసుకోండి. మీలో మీరు కృంగిపోవడం అనేది కరెక్ట్
0: కరెక్ట్ కాదు. ఎందుకంటే మానసిక సమస్య కూడా దాని మీద ప్రభావం
1: చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువది.
0: రైట్.
1: అండ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ చిన్న చిన్న సలహాలతో కూడా మీకున్న సమస్యలను నివృత్తి చేయగలరు. మేజర్గా ఉన్నవి చాలా తక్కువ, చిన్న చిన్న మార్పులతో మనము ఈ సంతాన సాఫల్యం అనేది చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. సో అపోహలతోటి భయము వీటితోటి ఇంట్లో ఉండిపోకండి, వెళ్ళి సలహాలు తీసుకోండి. నేను ట్రీట్మెంట్ తీసుకోమని కూడా చెప్పట్లేదు, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పి సలహాలు తీసుకున్నా కూడా 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మనకి టైంకి ఆ పిల్లలు పుట్టడం అనేది ఈజీ అవుతుంది.
0: ఎస్ మ్యామ్. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు సమానమైనటువంటి ప్రతిదానికి అర్హులండి. కాబట్టి సంతానాలేమి కూడా ఇద్దరిది పాత్ర ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళండి, చక్కటి మరి సొల్యూషన్ తీసుకోండి, మీ యొక్క కుటుంబాలని అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ, నమస్తే.
2: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు దాటింది. ఇప్పుడు ముంబై నుంచి రిలే విందాం.
5: కిత్ని సబ్కి క్యా జిమ్మేదారి బంతి హై ఘర్ పరివార్ వాలో కి సమాజ్ కి ఔర్ దూసరా కి జబ్ ఆప్ ఇస్ నౌకా విహార్ కే లియే జాయే ఔర్ నావిక్ కా కామ్ మత్లబ్ మచ్వారో కా కామ్ కర్నే జాతే హై తో పెహలీ షర్త్ యే హై కి తైరనా ఆనా చాహియే కి బినా తైరే నదీ మే ఛలాంగ్ నా లగాయే కి హమ్
6: వైసే భీ జబ్ హమ్ కిసీ పర్యటన స్థల పర్ జాతే హై జహాన్ నదీ ఝీల్ ఝర్నే ఐసీ చీజే హోతీ హై ఔర్ వహాన్ పర్ జబ్ హమ్ నావ్ కి సైర్ కే లియే జాతే హై తో సురక్షా కే తౌర్ పర్ హమే ఏక్ జాకెట్ దియా జాతా హై పెహన్నే కే లియే కి అగర్ కభీ కుచ్ దుర్ఘటనా హో तो वहां आप सुरक्षित रहें. लेकिन उसके अलावा एक नाविक इस तरह का मौजूद हमेशा रहता है कि अगर कोई दुर्घटना हो तो अधिकतम लोगों को वो बचा कर ला सके. और बहुत ही उनकी कठिन जिंदगी होती है, उनके बारे में लोगों को उनकी सुरक्षा के लिए जागरूकता हो, इसीलिए इस तरह के खास दिन जो है वो हम मनाते हैं.
5: और कई बार क्या होता है कि जब नौका विहार के लिए लोग निकलते हैं तो बहुत सारे जो नाविक होते हैं वो नाव पर जहां पर ये सुरक्षा जैकेट नहीं देते हैं कम होते, 2-4 होते हैं और 15-20 लोगों को बिठा देते हैं तो ये बहुत खतरनाक होता है. जो लोग बैठते हैं कहीं पैसों की बचत के चलते, कहीं समय की बचत के चलते बैठ जाते हैं, उनको ख्याल रखना चाहिए कि आपकी जिंदगी ज्यादा कीमती है न कि आपके धन की धन. तो ये ध्यान रखें. अक्सर किसी जगह पर जब जहां पर कहीं भीड़ भाड़ इकट्ठी होती तो अमूमन ये घटनाएं सुनने को मिलती हैं कि फला जगह पर नौका डूब गई. तो ये ऐसी घटनाओं को कम करने के लिए बहुत जरूरी है. हालांकि इस तरह की आपदाएं अब कम हो रही हैं क्योंकि सरकार की ओर से भी मुहिम चलाई जा रही है कि एक तो सुरक्षा जैकेट बहुत जरूरी कर दिया है और जगह जगह पर उनकी टीम काम करती है, नदियों में जाती रहती है कि कहीं ऐसी दुर्घटना हो तो उन्हें बचाया जा सके.
6: तो इससे जुड़े कोई अगर अनुभव है हमारे सुनने वालों के तो वो हमें लिखकर अवश्य भेजें. इसके अलावा आज जिन विषयों पर बातचीत हम करने वाले हैं, हम बता दें कि अगर आपने घर में कुछ पौधे लगाने के आप शौकीन हैं

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇక ఇప్పటి నుంచైతే రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. అయితే శ్రోతలు, ఈల పొద్దుమట్టు 6:30 నుంచి ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా ఇంకా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అయితే క్రికెట్ మ్యాచ్ మాత్రం 100.2 FM పై, ఇక ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలని మాత్రం మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. ఇంకొంచెం సేపట్లో మీ మాటలు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక 5:30 కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి పరివర్తన కథ, ఇంకా మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి మంత్ర కంకణం ఈ కథల్ని వినొచ్చు. 5:45 లలిత సంగీతంలో డిఏ మిత్ర పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 FM మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి పాటైనుండ్రి. మీ మాటలు మీకోసం పాటలు శ్రోతలు, రోజు చెప్పే కార్యక్రమం పేరే అయినా కూడా కార్యక్రమంలోనే ఉంది కదా, మీరు చెప్పే మాటలు మీరు కోరుకునే పాటలతో సాగుతుంది ఈ కార్యక్రమం. మరి మీరు ఫోన్ చేసి చెప్పే మాటలు అట్లనే కోరుకునే పాటలు వినాలనుకుంటే మీరు చెప్పాల్సిన ఫోన్ నెంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081 ఇంకొక నంబర్ 2950081. ఇవాళ కార్యక్రమంలో ముందుగా విందాం ప్రేమకు వేళాయరయ సినిమా నుండి ఉన్నికృష్ణన్ చిత్ర గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. ఉత్తరం అనగానే గుర్తొస్తుంది ముందటి కాలంలో సుదూర ప్రాంతాలలో ఉండే ప్రజలందరూ ఒకరినొకరు క్షేమ సమాచారాలు అడగడానికి ఇలా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు ఉత్తరాలు రాసుకుని పంపేవారు. అయితే ప్రస్తుతమున్న ఆధునిక కాలంలో ఉత్తరాలు రాయడం, ఒకరినొకరాల ఉత్తరాలు పంపి క్షేమ సమాచారాలు అడగడం కూడా చాలా వరకు తగ్గిపోయింది. అయితే ప్రతిరోజు పొద్దుగల 8:40 సింగిడిలో పొజ్జమట ఐదుగుట్టంగుండే ఈ మాట చెప్పుండ్రీ పాట నుండిలో మాత్రం శ్రోతలు మీకు నచ్చిన పాటల్ని ఫోన్ ద్వారా అడగడమే కాకుండా ఉత్తరం ద్వారా కూడా కోరే అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మరి ఇవాళ కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలైతే మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట గ్రామం నుంచి ఆర్యవర్ధన్, మోనిష్, హనుమాన్లు, రామలక్ష్మి, నిత్య, వైభవి వీరు కలిసిందాంరా సినిమా నుండి మనసు మనసు అనే పాటను వినిపించగలరు అంటూ. మరి మీకు నచ్చిన పాటను కూడా ఉత్తరం ద్వారా అడగాలనుకుంటే ఆ పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే శ్రోతలు ఉత్తరాలు పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్కారం. శుభ సాయంత్రం.
0: నమస్కారం, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నేను రమేష్ మాట్లాడుతున్నాను. నేను నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ పాడికే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: రమేష్ గారు నిర్మల్ నుంచి. మసరు రోజులు అయింది అనుకుంటా, ఈ మధ్య చేసినట్టు అనిపించలే.
1: అవును మేడం, మీతో మాట్లాడడం నేను మొదటిసారి మేడం.
0: ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడిండ్రు? మరి
1: కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఉండాలి కదా మేడం.
0: అవును,
1: రైతులు కూడా చేసుకుండాలి కదా. మన ఆకాశవాణి ఆదిలాబాద్ మనసు నిండా 100.2 వచ్చే మనసు నిండా ఎప్పుడు కూడా అందరికి నిండనే నింపుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి.
0: అవును, అందరికి అవకాశం వస్తే ఇంకా అందరు ఇంకా సంతోషంగా అంటే మనసు నిండుగా అనిపిస్తుంది కదా మేము చేసినప్పుడు మాట్లాడినాం అన్నట్టు.
1: ఆల్మోస్ట్ మనము 3 పూటల ప్రసారాలు పెడుతున్నాం మేము. అది కూడా లైవ్ కార్యక్రమాలు.
0: అవును, అన్ని కార్యక్రమాలు
1: శుక్రవారం మంగళవారం లైవ్ కార్యక్రమం. అది కిసాన్ వాణి కార్యక్రమంలో రైతులకు కూడా ఎటువంటి సహకారాలు
0: మీరు వినడే కాకుండా అంటే ఇంకా మిగతా శ్రోతలకు కూడా చెప్పొచ్చు, వినిపించచ్చు కూడా. ముందంటే రేడియో ఉంటుండే, ఇప్పుడు యాప్ ద్వారా కూడా వినొచ్చు.
1: అవును, యాప్ ద్వారా. ఇంకొకటి మేడం, ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ లో కూడా సౌకర్యం కలిగించారు. అక్కడ కూడా ఒకవేళ వీలైన పరిస్థితిలో ఉంటే అక్కడ
0: వినొచ్చు. వినొచ్చు చెప్పండి. ఈ రోజు కార్యక్రమం లేపాట వింటారు మరి?
1: నాకు ఉపేంద్ర సినిమా నుంచి ఉప్పు లేని పప్పు ఆ పాట మేడం.
0: తప్పకుండా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది.
1: థాంక్యూ మేడం.

0: 昂他拿着。
1: 为了丢他，
0: 奈奴。
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలు కార్యక్రమానికి ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
4: హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
3: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎక్కడి నుంచి?
4: మేడం మొహమ్మద్ సమీరుద్దీన్, ఆదిలాబాద్.
3: సమీరుద్దీన్ గారు ఆదిలాబాద్ నుంచి, ఏం చేస్తుంటారు?
4: మేడం నేను ఏటీఓ, ఉట్నూర్ ఐటీఐలో పనిచేస్తాను.
3: ఉట్నూర్ ఐటీఐలో ఇన్స్ట్రక్టర్. హలో.
4: ఐటీఐలో మేడం అడ్మిషన్స్ నడుస్తున్నాయి మేడం.
3: సరే, అట్లే ఏమైతుంది అంటే ఇప్పుడు మీరు రేడియో పక్కనే ఉండి మాట్లాడుతున్నారు, అది నాది నాకే వినిపిస్తుంది మళ్ళీ రీసౌండ్. కొంచెం అంటే రేడియోకి పక్కకు వచ్చి మాట్లాడితే మీకు కూడా క్లారిటీగా వినిపిస్తుంది. చెప్పండి సార్.
4: మేడం 30 దాకా అడ్మిషన్స్ ఉంటాయి మేడం ఐటీఐలో.
3: ఐటీఐలో అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఓకే.
4: అడ్మిషన్స్ నడుస్తున్నాయి మేడం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని
3: అంటే ఈ నెల 30 వరకు?
4: అవును మేడం, జూన్ 30 వరకు.
3: అంటే ఇంటర్ పూర్తయిన వాళ్ళు ఈ ఐటీఐ కోర్సుకి అప్లై చేసుకోవచ్చా?
4: 10th తర్వాత నుంచి చేయొచ్చు మేడం.
3: 10th తర్వాత కూడా? అంటే ఎన్ని ఏళ్ళ కోర్సు ఉంటుంది సార్?
4: మేడం 1 ఇయర్ ట్రేడ్స్ ఉన్నాయి, 2 ఇయర్స్ ట్రేడ్స్ ఉన్నాయి.
3: అవునా? దానికి అర్హత అంటే 10వ తరగతి ఉత్తీర్ణత పాస్ అయి ఉంటే సరిపోతుందా?
4: అవును మేడం. ITI.telangana.gov.in మేడం
3: వెబ్సైట్. సరే, ఇంకోసారి చెప్పండి, అంటే వినే శ్రోతలకు కూడా తెలుస్తుంది కదా అడ్రస్. ITI
4: ITI.admission.gov.in.
3: gov.in. ఓకే, అంటే ఈ వెబ్సైట్ అడ్రస్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

0: కొనుగోలు చేసుకోవచ్చు ఈ నెల 30 వరకు.
1: 30 వరకు అయితే అడ్మిషన్?
0: తప్పకుండా సార్, చాలా ముఖ్యమైన సమాచారం అందించిండు. మరి ఈరోజు కార్యక్రమంలో ఎలాంటి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం ఖైదీ నంబర్ 786.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలు, ఈ పొద్దుమట్ట 6:30 నుంచి ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 2026 భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఈ మ్యాచ్ 100.2 ఎఫ్ఎం పై వినొచ్చు. ఇక ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలను మాత్రం న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై వినొచ్చు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంతటితో ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట వినుండ్రి కార్యక్రమం సమాప్తం. రేపు జమట్టు 5 గుట్టంగుండే మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినొచ్చు. ఇక ఇర రాత్రి 8 గుట్టంగుండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన జోరైన సినిమా పాటల్ని అడగవచ్చు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM, മനസ്സ് നിണ്ട കതിന്താം. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం ఎలా? అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి పరివర్తన కథ. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తున్నది టి శ్రవంతి. ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి మంత్రకంకణం కథ. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తున్నది ఎం వాణి. ముందుగా ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మన యాస, మన బస్సులో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా కతిందాం కార్యక్రమంలో ముందుగల విందాం ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి పరివర్తన కథ. ఈ కథ చెప్తున్నది టి శ్రవంతి.
2: లలిత, ఈరోజు నాన్న పుట్టినరోజు కదా, ఆయనకిష్టమైన జిలేబీ తెచ్చాను. కానీ ఈరోజు ఆఫీస్లో ఆడిట్ ఉంది, నువ్వు ఇచ్చేసి ఆఫీస్కెళ్ళు అన్నాడు టింకు నాన్న శ్రీధర్ భార్య లలితతో. గొంతులో కొంచెం అభ్యర్థన కూడా ఉన్నది. అబ్బో, ఇప్పుడా ఏడుపులు అవి నేను భరించలేను. ప్రొద్దున్నే 3 ఆఫ్ చేస్తారు, ఇప్పుడు కుదరకపోతే సాయంత్రం వెళ్ళు అంది ఆఫీస్కు తయారవుతున్న లలిత. సాయంత్రం వాళ్ళకి డిన్నర్ ఇప్పించి రైలు ఎక్కించే వరకు నాదే బాధ్యత, ఎప్పుడొస్తానో ఏమో, అందుకే అడుగుతున్నాను అన్నాడు చిరాగ్గా, కొంచెం నిరాశగా.

0: మురళీధర్. అలా అయితే రేపెళ్ళివ్వు, ఒక్కరోజులో ఏం మునిగిపోతుంది? అయినా ఇంత వయసు వచ్చినా ఇంకా పుట్టినరోజులేంటి, చెయ్యాలా? నాకైతే కుదరదు అంటూ రోజూ కంటే ముందే వెళ్ళిపోయింది లలిత. శ్రీధర్ కోపంగా నిలబడిపోయిండు. నాన్నా నాకివ్వండి, నా స్కూల్ అటేగా, ఇచ్చి వెళ్తాను అన్నాడు టింకు. జాగ్రత్తగా ఇస్తావుగా అడిగాడు శ్రీధర్. టింకు తలూపిండు. శ్రీధర్ కొంచెం తేరుకొని బాక్సు టింకుకిచ్చి వెళ్ళిపోయిండు. టింకు వెళ్లేసరికి తాతయ్య గేటు దగ్గరగా ఉన్న బెంచి మీదే కూర్చొనే ఉన్నాడు. టింకును చూసి తాతయ్య కళ్ళు మెరిసినై. కాని కొడుకు కోడలు రానందుకు కన్నీళ్లు తిరిగినై. కనీసం ఈరోజైనా వస్తారు, చాలా రోజులైంది, చూడొచ్చు అనుకున్నాడు. టింకుకు కూడా ఏడుపొచ్చింది. అసలు నానమ్మ ఉన్నప్పుడు తాతయ్య తమతోనే ఉండేటోడు. ఇంటి పని, తాత పని, తన పనులు అన్నీ నానమ్మనే చేసేడిది. తాతతో కథలు, షికార్లు ఎంతో బాగుండేవి. నానమ్మ చనిపోయినాక అమ్మ చెయ్యలేనని తాతని ఇక్కడ చేర్పించింది. ఏడవకు తాత నేను పెద్దయ్యాక అమ్మ వాళ్ళని కూడా ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళని చూడడానికి నేను కూడా రాను అన్నాడు టింకు కోపంగా. తాతయ్య ఉలిక్కిపడ్డాడు. తప్పు బాబు, అలా చెయ్యకూడదు. వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేస్తే మళ్ళీ నీ పిల్లలు అలాగే, దానికి అంతే లేదు. నువ్వు అమ్మా నాన్నని చక్కగా చూడాలి, సరేనా అన్నాడు తాతయ్య టింకుతోటి. సరే, నువ్వు ఎలా చెబితే అలాగేలే అన్నాడు టింకు తాతయ్య కన్నీళ్లు తుడుస్తూ. అడిట్ వాయిదా పడడంతో తండ్రిని చూద్దామని వచ్చిన శ్రీధర్కి ఇదంతా చూసి కళ్ళలో నీళ్లు తిరిగినై. శ్రీధర్ని తాత మనవడు చూడలేదు. తనంత నిర్దాక్షిణ్యంగా వదిలేసినా చెడు చెప్పకపోగా సద్దులు నేర్పుతున్నాడు తండ్రి. ఇంత మంచి తండ్రిన తను దూరం పెట్టింది. ఇలాంటి తండ్రి ఇంట్లో ఉంటే తన కొడుకు మంచి పౌరుడు కూడా అవుతాడు. లలిత ఏమన్నా తండ్రిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు శ్రీధర్.
1: అమ్మమాట తేనెమూట కథల సంపుటి నుండి పరివర్తన కథ విన్నారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్పింది టి శ్రవంతి. ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి. మంత్రకంకణం కథ, రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తున్నది ఎం వాణి.
2: పూర్వం అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నగర పొలిమేరల్లో శివయ్య అనే వ్యక్తి ఎంత తెలివైన వారినైనా పందెం కడితే మోసగించేవాడు. అందుకని అతనితో ఎవరూ కలిసేవారు కారు, కలిసినా ఎవ్వరూ పందెం కాసేవారు కారు. ఈ విషయం రాజుగారికి తెలియడంతో మారువేషం ధరించి తన పంచకళ్యాణి గుర్రంపై బయలుదేరాడు. నగరం వెలుపల కొంత దూరం ప్రయాణించాక అక్కడ పొలంలో కొందరు పనిచేస్తూ కనిపించారు. వారిలో ఒకరిని దగ్గరకు పిలిచాడు రాజుగారు. కుంటుకుంటూ వచ్చిన ఆ వ్యక్తిని చూసి, అయ్యా, ఇక్కడ పందేలు కాసే శివయ్య ఎక్కడ ఉంటాడు అన్నాడు. నేనే ఆ శివయ్యను, తమకు నాతో ఏం పని అన్నాడు ఆ శివయ్య. నీ గురించి అందరూ చెప్పుకుంటుంటే నిన్ను చూడాలని వచ్చాను. నువ్వు ఎంతటి వారినైనా పందెం కడితే మోసగిస్తావని తెలిసింది. అందుకే నువ్వు ఎలా మోసగిస్తావో తెలుసుకుందామని వచ్చాను. నేను పందెం కాస్తాను, నన్ను మోసగించగలవా అన్నారు రాజుగారు. ఉత్తమ జాతి పంచకళ్యాణి గుర్రంపై ఉన్నది తమ రాజుగారేనని గ్రహించాడు శివయ్య. అయ్యా బాటసారి, నన్ను అందరూ మోసకారి అంటారు. నేను ఎవ్వరి వద్దకు వెళ్ళి పందెం కాయండి అనను. దాన్ని నేను మోసమంటే ఒప్పుకోను, అవి నా తెలివితేటలు అంటాను. మంత్రకంకణం మహిమతో నేను ఇలా చేయగలుగుతున్నాను. దాన్ని ధరిస్తే ఎంతటి వారైనా నా ముందు ఓడిపోవలసిందే. నా మంత్రకంకణానికి ఓటమి లేదు అన్నాడు శివయ్య. ఆశ్చర్యపోయిన రాజు, ఏమిటి మంత్రకంకణమా, ఏదీ చూపించు అన్నాడు. బాటసారి, అంత విలువైన మంత్రకంకణం ధరించి ఇలా పొలంలో ఎవరైనా మట్టి పని చేస్తారా? దాన్ని నా ఇంటిలో భద్రపరిచాను. నువ్వు చూడాలి అని కుతూహలపడుతున్నావు కనుక నీ గుర్రాన్ని ఇవ్వు. 2 కోసల దూరంలోని నా ఇంటికి వెళ్ళి కంకణం తెచ్చి చూపిస్తాను అన్నాడు శివయ్య. కంకణం చూడాలి అనే ఆతృతలో తన గుర్రాన్ని శివయ్యకు అప్పగించారు రాజుగారు. బాటసారి నేను వచ్చేదాకా కొద్ది దూరంలో కనిపించే ఆ ధర్మసత్రంలో విశ్రాంతి తీసుకోండి. అది పేరుకే ధర్మసత్రం. అందులో అన్నింటికీ అందరి వద్ద ధనం వసూలు చేస్తుంటారు, జాగ్రత్త అని వేగంగా గుర్రంపై వెళ్ళిపోయాడు. ధర్మసత్రం చేరిన రాజుగారు అక్కడ జరుగుతున్న మోసాలను చూస్తూ ఉండిపోయాడు. రాత్రి కావడంతో మంత్రి మారువేషంలో గుర్రంపై ధర్మసత్రం వద్దకు వచ్చాడు. అతని వెంట తన పంచకళ్యాణిని చూసి ఆశ్చర్యపోయారు రాజుగారు. మహారాజా, శివయ్య అంతా చెప్పాడు. అందర్నీ పందెం కట్టి మోసగిస్తుంటే మిమ్మల్ని పందెం కట్టకుండానే మోసగించి మీ గుర్రాన్ని తీసుకువచ్చి నాకు అప్పగించి వెళ్ళాడు అన్నాడు మంత్రి. శివయ్య తెలివితేటలకు మెచ్చుకున్న రాజుగారు అతనికి సుఖంగా బతికేందుకు జీవనోపాధి కలిగించాడు.
1: బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి మంత్రకంకణం కథ విన్నారు. కథ చెప్పింది ఎం వాణి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రేపు జమటు 5:30 ప్రసారమయ్యే కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి అదే అసలు ప్రత్యేకత ఈ కథ. ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి 5 భాగాలు ఈ కథల్ని వినొచ్చు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే కార్యక్రమాలని మళ్లీ వినాలనుకున్నా కూడా ఆ మరుసటి రోజు నుండి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం డిఏ మిత్ర పాడిన లలిత గీతాలు.

DS രേഖാമൂർത്തി പാടിനാലത്തെ ഗീതം മതി. రేపు జమటో 5 గంటల 45 నిమిషాలకు శక్తి స్త్రీల కార్యక్రమంలో నేరడిగొండ మండలం గుత్పల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్య రజితతో జి జ్యోతి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वर्क फ्रॉम होम, हाई सैलरी, जस्ट ओके क्लिक लो। अरे वाह,
4: चिक्कुकुंदी,
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఇఆర్టీ రేపటి కార్యక్రమాలలో ముందుగల ఇయాల రాత్రి 11:30 ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 ఇచ్చోడ మండలం దుబారపేట గ్రామానికి చెందిన చాహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు మొదటి భాగం, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వినొచ్చు. ఈ పొద్దుమట్టు 6:30 నుంచి ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ 2026 భాగంగా మాంచెస్టర్లోని

0: ఒల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఎఫ్ఎం 100.2 మెగాహెర్ట్జ్ పై. ఇక ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలను న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై వినొచ్చు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇలా రాత్రి 7:30కి అందుబాటులో ఉన్న సోయా చిక్కుడు రకాలు, విత్తుకునేటప్పుడు జాగ్రత్తలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో పత్తి, సోయా, కంది పంట సాగు అనుభవాల గురించి బోరేజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు బండారి వినోద్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట వినొచ్చు. బాసరుచులు కార్యక్రమంలో ఇలా రాత్రి 9:30కి ప్రముఖ రచయిత కె లింగరాజు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు వింటారు. చదివినది ఎస్ రాజవర్ధన్. హిందీ సినిమా పాటని వినొచ్చు రాత్రి 9:40 ఫిల్మీగానే కార్యక్రమంలో. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఇళ రాత్రి 10:00 హెచ్ఆర్ నాగరాజ శాస్త్రి దిల్ రుబా వాదనం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హుషారులో జోరైన సినిమా పాటలు వినొచ్చు. రాత్రి 10:30 మధునిమలో హాయ్ అయిన పాటలుంటాయి. అమటల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల 7:00 తిండితో మనం అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, వాటిలో పోషకాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో పి అశోక్ పెట్టిన ముచ్చట, ఇంకా అగ్నిగుండాలు, సవార్ల సందడి, మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం, అట్లనే కైతా శీర్షికన పి పవన్ కుమార్ సీఎ కవితల్ని వినొచ్చు. ఇవి ఇవాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్దారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట అధ్యకుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించడానికి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఆసక్తి గల బ్యాంకులతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఇతర రాష్ట మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది రాష్ట కార్మిక శక్తికి ఆర్థిక భద్రతను నిర్దారించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నారు. కర్ణాటకలోని హోస్పేట్లో జరిగిన తుంగభద్ర ప్రాజెక్టు కార్యక్రమంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2024 ఆగస్టు వరదల్లో 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 51 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అంతరాష్ట జల వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో తాగునీటి సాగునీటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నషాముక్త సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనా మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలి, యువత అంతా కూడా దీని బారిన పడకూడదు, తద్వారా వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి కోలుకోలేని ప్రమాదాల్లో ఉంటారనే ఉద్దేశంగా, మనిషి మనిషిగా బ్రతకాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా

0: ఉండాలి.
1: డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు వనపర్తి జిల్లాలో 2K రన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రాన్ని, తర్వాత భారతదేశాన్ని మంచి పౌరులున్న దేశంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ,
1: వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మందుల లభ్యతను తనిఖీ చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సౌకర్యాలను సమీక్షించిన మంత్రి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరం ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కళలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈ ప్రాజెక్టును సమీక్షిస్తూ, ఈ ఏడాది క్యూర్ ఫ్రేమ్ వర్క్ కింద ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లతో ప్రారంభించి 1 లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ చొరవ కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు కూడా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఇది ఆ పార్టీల ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. నకిలీ లేదా చట్టవిరుద్దమైన ఓటర్ల నమోదును తొలగించడంలో అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను, పార్టీ ప్రతినిధులను కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేడు ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్ వివరాలను సేకరించి కొత్త ఫారాలను పంపిణీ చేస్తారు. ఇందుకోసం మ్యాపింగ్ కొరకు 2002 నాటి ఓటర్ల జాబితాతో పాటు పాట ఓటర్ల జాబితాను కూడా ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 అభ్యర్థులు హాజరవగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.29 బాలుల ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే బాలికలు 84.87 ఉత్తీర్ణ శాతంతో బాలులను అధిగమించారు. జయశంకర్, భూపాల్పల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100% ఉత్తీర్ణత సాధించగా వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 44.43 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDN ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి బంజారాహిల్స్లోని వెంకటేశ్వర కాలనీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్ల తొలగింపును నిర్ధారించడానికి బూత్ స్థాయి అధికారులు అందించిన ఓటర్ నమోదు పత్రాలను పౌరులు పూరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం జులై 24 వరకు కొనసాగుతుందని, ముసాయిదా జాబితా జులై 31 తేదీన విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పౌరుల బాధ్యతను తెలియజేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ డ్రైన్ల నుండి భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న ఫోటోలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంచుకున్నారు. పేరుకుపోయిన ఈ వ్యర్థాలు ప్రజల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోర్టు జంక్షన్, ట్రినిటీ కాలేజ్ వంటి రద్దీ ప్రాంతాల్లో పారవేసిన ప్లాస్టిక్ సీసాలు, కప్పులు దశాబ్దాలుగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా మూసివేశాయో ఆయన తెలియజెప్పారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యకుడు మోతా రోహిత్ అధ్యక్షతన నారాయణగూడలో జరిగిన చాత్రోస్కీ గూంజ్ విద్యార్థి ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక, విద్యా సాంకేతిక అభివృద్దిపై వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. యువత సృజనాత్మకతను మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసిస్తూ వారి ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, శాసనసభ్యుడు అరికపూడి గాంధీలతో కలిసి నానక్రామ్గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించారు. తెలంగాణ ఒక ప్రముఖ మెడికల్ హబ్గా ఆవిర్భించడంపై స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రతను వివరించారు. అధునాతన స్థానిక సౌకర్యాలు అంతర్జాతీయంగా ఈ నగరానికి చికిత్స నిమిత్తం వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ZBHS ఓజీఆర్ఎం పాఠశాల HHVR 2025-26 గాను జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, రాష్ట్ర

0: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్స్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు బాధ్యతతో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగ మండలంలో ఇందిరం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరం ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్దారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట అధ్యకుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇలా విందాం. ఇచ్చోడ మండలం దుబారుపేట గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు మొదటి భాగం. ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: గజ్జా బొబ్బలా
3: ఫైబాల్,
2: నడుగుల తామరా
3: ఫైబాల్,
2: బురద పుల్లా
3: ఫైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగా విందాం. ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చాకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు మొదటి భాగం.
7: సామాజిక పాటలు పాడుతున్న వారు గాయకులు గుంజాల రమేష్, గట్టు వెంకట్రావు, చాకటి రవి, మామిడిపల్లి రాజలింగు, ఎలుమల నరసమ్మ, శ్రీలత, దప్పు వాయిద్యం మాధురి రాజా, అందుకున్నవారు శ్రీలత, నరసమ్మ, రాజు, మురళి. ఆదిలాబాద్
8: జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మాతాశిశు సంరక్షణపై ఈ పాట. ప్రతి ఒక్కరు కూడా గర్భిణీ స్త్రీ పౌష్టికారం తీసుకోవాలని, రక్తహీనత ఉండద్దన్నదే ఈ పాట ఉద్దేశం. రచన గానం గట్టు వెంకట్రావు, ఆదిలాబాద్. తల్లి

జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పాట. రచన మామిడిపల్లి రాజలింగు, గానం నరసమ్మ, ఆదిలాబాద్.

0: పల్లె పదాలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబారుపేట గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు వింటున్నారు. ఇది మొదటి భాగం. అయితే శ్రోతలు, సమయం 6:30 కావస్తుంది. మరి కాసేపట్లో FM 100.2 MHz పై ICC మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఇండియా ఇంకా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలను మీరు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్పై వినొచ్చు.
1: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోడ్డుపై జరిగే మరణాలను అరికట్టడం కోసం ఈ పాట. రచన గానం గుంజాల రమేష్, ఆదిలాబాద్. నడిసేటి దారెంట పోతుంటే మనము ఎన్నెన్నో

0: జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో డిపిఆర్ఓ గారి సౌజన్యంతో ఈ పాట.
1: ఊరువాడ నవ్వాలి, పల్లె సల్లగుండాలి, ఊరువాడ నవ్వాలి, పల్లె సల్లగుండాలి.

ఇచ్చోడ మండలం దుబారపేట గ్రామానికి చెందిన చహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు మొదటి భాగం విన్నారు. పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

0: తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు.
1: లేగా గౌరుదేయి ఆకిట్ల పోయి పిండకాడి పెట్టిందట. అయితే గౌరుదేయి పిడికెని తినే పొయ్యిలోకి తీసుకున్నదట ఆమె గౌరమ్మ తల్లి.

0: సంతానం లేక ఆమె నాకు ఓళ్ళు లేలు, చిన్నరా పెద్ద ఓళ్ళు లేలు, నేనేం భిక్షం పెట్టాలా అని అంటది ముందు దేవుణ్ణి. జంగమయ్య అవతారం వేసుకొని వస్తాడు దేవుడు.
1: జంగమయ్య వచ్చి ఉయ్యాలో చూసే పాయ ఉయ్యా.

కలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు విన్నారు. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. రేపు జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం ధరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన భీమదేవుని పాటలు రెండవ భాగం, ఇంకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన డెంసా పాటలు రెండవ భాగం వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా విద్య ఉద్యోగ సమాచారం. బాసరా IIIT విద్యార్థులు తమ బకాయి ఫీజులను చెల్లించాలని యాజమాన్యం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. PUC 1 E1 నుంచి E4 తరగతులకు చెందిన EBC, EWS, SC, నాన్ స్కాలర్షిప్, గ్లోబల్ కేటగిరీ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సర ఫీజులను ఈ నెల 30 లోపల చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరొక సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదలైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐఎస్సి, డిప్లొమా ఇలాంటి పలు సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు.

బజార్ హత్నూర్ ఆదర్శ పాఠశాలలో పీజీటీ కామర్స్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ లెక్చరర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈడి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభమైంది. జూలై 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సీనియర్ లెక్చరర్ 23, లెక్చరర్ డైట్ కళాశాలలో 63 పోస్టులు ఉన్నాయని తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్యల వయసు ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పిహెచ్డి అభ్యర్థులకు 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అన్ రిజర్వ్ బీసీ అభ్యర్థులకు 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీలకు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in.

రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ నాన్ మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. జూలై 15వ తేదీ వరకు విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:05 గా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: அன்னி தானை
1: அன்னின்டா தானை. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన

0: సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత్ అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమాపేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమాపేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్కు

0: తీసుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్దతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్దతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier to support the global economy.
0: Venezuela lo sambhavinchina వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ప్రతిరోజు రాత్రి 7:00 కిసాన్ వాణి లేదా ఇల్లు వ్యవసాయం ఈ కార్యక్రమాలలో రైతన్నలకు కాలానికి అనుగుణంగా పంటలకు విత్తుకునే భూమికి అనుకూలంగా ఎలాంటి పంటలు వేయాలా, ఏ పంటలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనో, ఇలా ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో తగిన సూచనలు సలహాల రూపంలో ముచ్చట్లను అందించే రూపే కార్యక్రమం కిసాన్ వాణి. మరి ఇవాళ కూడా 2 ముచ్చట్లున్నాయి. అందులో అందుబాటులో ఉన్న సోయా చిక్కుడు రకాలు, విత్తుకునేటప్పుడు జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కే లెనిన్ పెట్టిన ముచ్చట. ఇంకా రైతు అంతరంగంలో పత్తి, సోయా, కంది పంటల సాగు అనుభవాల గురించి బోరేజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు బండారి వినోద్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట విందాం. ముందుగా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కూడా కురిసినాయి. ఇక గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి మామూలు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2.

0: ఇప్పుడు మనం చూసుకున్నట్లే ప్రస్తుత పరిస్థితుల్లో ఋతుపవనాలని కొద్ది ఆలస్యంగా రావడం కనుకకి వీలుంది. కాబట్టి రైతుల మనసులో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే ఉంది, ఎప్పుడు విత్తుకోవాలి, ఎప్పటి వరకు వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మనము జూన్ 2వ వారం నుండి జూలై 1వ వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రైతులు ఏమి తొందర పడకుండా మంచి వర్షాలు కురిసిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఈ సోయా పంట విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న రకాలు ఏమున్నాయి, మరి ఆ రకాల లక్షణాలు ఎట్లా ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
0: ఇప్పుడు మన సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా విత్తుకోవడం అనేది ఆలస్యంగా అవుతుంది కాబట్టి, అదే విధంగా తక్కువ వర్షపాతాలు కొద్దిగా కురుస్తాయని అంటున్నారు కాబట్టి, ఈ వాతావరణ పరిస్థితులకు బట్టి మనకు అందుబాటులో ఉన్న నీళ్లను, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వేడి వాతావరణ పరిస్థితికి ఎలాంటి రోగాలు వస్తాయి, చీడపీడలను తట్టుకునే రకాలను, మన దానితో పాటు అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలను ఎంచుకోవాలి. అంటే మన ప్రాంతానికి ఇప్పుడు ముందు సెలెక్ట్ చేసుకున్నట్టు ఏంటంటే మనకు మరీ స్వల్పకాలిక రకాలు కానీ దీర్ఘకాలిక రకాలు రైతులు వేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా రోగాలను తట్టుకొని మరి తొందరగా పంట చేతికి వచ్చేటువంటి రకాలను వేసుకోవాలి. మరీ దీర్ఘకాలిక రకాలు అంటే 100-10 రోజుల తర్వాత వచ్చేటువంటి ఎలాంటి రకాలను కూడా సాగు చేయకపోవడం మంచిది. ఇక రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు తొందరగా వచ్చేటువంటి JS 9305 వంటి రకము అందుబాటులో ఉంది. ఇది సుమారుగా 90 నుంచి 95 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఇది దిగుబడి విషయానికి వచ్చేటప్పటికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. దీనికి తోడు మనకు రైతులు ఎక్కువగా కల్టివేట్ చేసిన JS 335 రకం ఉంది. ఇది రైతులకు అందరికి తెలిసి ఏంటంటే ఇది మధ్యస్థ కాలిక రకము, ఒక 105 రోజుల వరకు కోతకు వస్తుంది. కాకపోతే మనకున్నటువంటి నీళ్ల స్వభావము మరి ఎక్కువ అధిక వర్షాల వలన ఏమవుతుందంటే ఇది సాధారణంగా కాయ కోతకు వస్తుంది, కానీ కట్టె అనేది ఎండిపోకపోవడం వల్ల, ఆకు రాలిపోకపోవడం వల్ల రైతులు ఏం చేస్తున్నారంటే ఇంకో 10 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సుమారు ఈ పంట కాలం అనేది 115 రోజుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇక వీటికి తోడు మనకు కొద్దిగా వర్షపాతం మనకు నీటి సౌకర్యం ఉండి అలాంటివి ఉండి మాకు ఏమీ కాదు, మేము దీర్ఘకాలిక రకాలు వేసుకున్న రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు బాసర వంటి దీర్ఘకాలిక రకం అందుబాటులో ఉంది. ఇది 105 నుంచి 110 రోజుల వరకు చేతికి రావడం జరుగుతుంది. సుమారుగా ఏంటంటే ఇది ఒకటి ఏంటంటే ఇది అధిక దిగుబడి మంచి ఖాత కలిగి ఉంటుంది. అదే విధంగా దీని గ్రోత్ కూడా బాగుంటుంది ఈ రకం యొక్క. అదే ఏం చేయాలంటే మనకు కావాల్సినంత ఎరువుల యాజ్యం అనేది మంచిగా చేపట్టాలి. రకాల విషయానికి వచ్చేటప్పటికి సుమారుగా 70 నుంచి 100 కాయలు ఉండడం జరుగుతుంది. సో ఆ కాయలకు సరిపోయేటటువంటి గింజ నిండిన తర్వాత దానికి సరిపోయిన పోషకాలు లేకపోవడం వల్ల గింజ సైజు తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మనకు ఎరువుల యాజమాన్యం అనేది ఈ రకాన్ని విషయానికి వచ్చేటప్పటికి సాధారణ రకాలతో పోలిస్తే కొద్దిగా మంచి చేయాల్సి వస్తుంది. వీటికి తోడు మనకు ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి MACS 1460 అనే రకం కూడా, 1460 అనే రకం కూడా అందుబాటులో ఉంది. ఇది వివిధ స్కీమ్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు సబ్సిడీల ద్వారా అందేయడం జరుగుతుంది కొన్ని స్కీమ్ల ద్వారా. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా కూడా అమ్మడం జరిగింది ఈ రకాన్ని. ఇది కూడా మంచి రకం, మధ్యకాలిక రకము, మంచిగా దిగుబడి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. వీటికి తోడు మనం ఇంకా స్వల్పకాలిక రకాలు అనుకున్నప్పుడు DSB 34, ఇది ధార్వాడ్ పరిశోధన స్థానం నుండి రిలీజ్ అయింది. ఈ DSB 34 వంటి రకాలు కూడా ఇది సుమారు 90 నుంచి 95 రోజుల కాలంలో పంట చేతికి వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే మనకు దిగుబడి అనేది 8 నుంచి 10 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ తుప్పు తెగులు అనే రోగాన్ని కొద్ది వరకు తట్టుకునేటువంటి రకం.
1: అయితే ఇప్పుడు ఈ రకాలు లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు విత్తుకోవడం గురించి మాట్లాడుకుందాం. ఈ సోయా చిక్కుడును విత్తేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే ఎప్పుడు విత్తుకుంటే బాగుంటుంది?
0: ఇప్పుడు సోయా చిక్కుడు విత్తుకునే ముందు మనం ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టు రకాలను సరైన ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత మనకు ఉన్నటువంటి మా నేల స్వభావాన్ని బట్టి మనకు సరైన మోతాదుల వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే విత్తుకోవాలి. తేమను చూసుకోవాలి భూమిలో, తేమతో పాటు నేల యొక్క ఉష్ణోగ్రత, అంటే వర్షం పడ్డా గానీ నేలలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత చల్లబడ అంటే వేడి అనేది తగ్గిందా లేదా అనేది మంచిగా పరిగణలకు తీసుకోవాలి. భూమి ఎప్పుడైతే చల్లబడుతుందో ఆ తర్వాత మాత్రమే విత్తుకోవాలి. ఎందుకంటే పైనుంచి వర్షపడి కొంత తేమ ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి వేడి వల్ల మనకు డ్రై రూట్ రావటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఒక సీడ్లింగ్స్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది మొలకెత్తిన తర్వాత. కాబట్టి భూమి తగినంత తేమ మరి ఉష్ణోగ్రత చల్లబడడం భూమిది. అదే విధంగా మనకు సుమారుగా 65 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత లేదా 2 నుంచి 3 రోజులు కంటిన్యూస్ గా వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే విత్తుకోవాలి. విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా మనము కట్ ఆఫ్ డేట్ కంటే ఏదైతే కట్ ఆఫ్ డేట్ చెప్పం దానికి ముందే విత్తుకోవాలి. అదే విధంగా లోతుగా విత్తుకోకుండా చూడాలి. 3 నుంచి 4 సెంటీమీటర్ లోతులో మాత్రం పడేటట్లు చూసుకోవాలి. మరి డీప్ గా పడ్డా ఏమవుతుందంటే తగినంత తేమ అందక లోపల పడ్డ మొలకలు

0: కూడా కొద్దిగా వెళ్ళడానికి కష్టమైపోయి చనిపోయేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మనకు మొక్కల యొక్క సాంద్రత కూడా తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. దీనితోడు విత్తేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకున్న తర్వాత మాత్రమే విత్తుకోవాలి.
1: సరే, మరి విత్తన శుద్ధి చేసుకోవాలంటున్నారు కదా, మరి అది ఎట్లా చేసుకోవాలి, విత్తన శుద్ధి గురించి కూడా చెప్తారా?
0: ఇప్పుడు చూసుకున్న వాతావరణం చూసుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో మనకు ఫోర్కాస్ట్ కూడా ఎట్లా ఉందంటే, ఫస్ట్ విత్తిన జూన్ చివరి వరకు గాని జూలై మొదటి వరకు గాని కూడా వేడిగా ఉంటుంది అని ఉంది. వర్షాలు పడ్డ తర్వాత కూడా వేడిగా ఉంటుంది. సో దానికి ఏంటంటే, దాని వల్ల మనకు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా డ్రైడ్ రూట్రాట్ అంటే మొక్కలు ఇట్లా డ్రైడ్ రూట్రాట్ రోగం వలన ఎండిపోయే అవకాశం ఉంటుంది సీడ్లింగ్ అనేది. సో వాటి నుంచి కాపాడుకోవడానికి మొదటగా మనం ఏంటంటే, మనకు విత్తన శుద్ధి శిలీంద్రనాశనంతో చేయాలి. దీనికి 3 గ్రాముల తైరం గాని లేదా 1 గ్రాము కార్బండిజిమ్ లేదా 3 గ్రాముల తైరం ప్లస్ కార్బాక్సిన్ అనే ఒక మిశ్రమం దొరుకుతుంది, దాంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్రోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. చేసుకున్నట్లు ఏమవుతుంది అంటే, మొదటి శిలీంద్రనాశనంతో తర్వాత కీటకనాశనం చేస్తాం కాబట్టి రసం పీల్చే పురుగులతో పాటు మనకు కాండం తోల్చే ఈగ మొదటి దశలో వచ్చే కాండం ఈగ గాని మరియు అదే విధంగా మనకు ఎండు తెగులు తట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అయితే విత్తుకునేటప్పుడు దూరం ఎంత ఉండాలి విత్తనానికి, అంటే మొక్కకు మొక్కకు మధ్య, అట్లాగే విత్తన మోతాదు ఎంత వాడాలి దాని గురించి చెప్తాను.
0: ఇప్పుడు ఏంటంటే, చాలా మంది ఒక విషయానికి ఏంటంటే చాలా మందికి 30 కిలోల పైన వేయడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే మొలక రాదేమో అనే ఒక అపోహతోని 30 నుంచి 35 కిలోలు కూడా వాడడం జరుగుతుంది. కాకపోతే మన సోయా చిక్కుడు సాధారణంగా ఏంటంటే 25 కిలోల నుంచి 28 కిలోల వరకు, 30 కిలోల వరకు మ్యాక్సిమం 30 కిలోల వరకు సిఫార్సు చేయడం జరుగుతుంది. అంతవరకే విత్తుకోవాలి. ఎందుకంటే ఎక్కువ విత్తుకున్నా కూడా మొక్కల సాంద్రత ఎక్కువై వాటికి కాంతి సరిగా అందకుండా, లైట్ అందకుండా మొక్కలు అనేది పెరగడం జరుగుతుంది. దానివల్ల కణుపుల మధ్య దూరం పెరగడం, ఖాత కాసిన గానీ ఒక్కొక్క దగ్గర 2-3 ఖాతలే కాయడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి కాబట్టి దిగుబడిపై ప్రభావం ఉంటుంది. అందుకే కావలసినంత మాత్రం విత్తన మోతాదు వాడుకోవాలి. అదే విధంగా తర్వాత విత్తుకునే దూరాన్ని విషయానికి వచ్చేటప్పటికి నల్ల రేగడు బలమైన నేలల్లో 45 సెంటీమీటర్లు ఇంటూ మన మొక్కకు మొక్క మధ్య 10 సెంటీమీటర్లు వేసుకుని విత్తుకోవాలి. అదే తేలిక పాటి నేలలు ఉన్నాయి, మనం ఎంపిక చేసుకునే రకాలు మంచిగా స్ప్రెడ్డింగ్ టైప్ అంటే పంగ చాపే రకాలు కాకుండా ఏ పొడుగా పెరిగే రకాలంటే ఏమైనా ఉన్నట్లయితే వాటిని 35 నుంచి 38.5 సెంటీమీటర్ల వ్యత్యాసంలో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు.
1: అయితే ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి. ఇప్పుడు మనం విత్తుకునే దూరము, విత్తన మోతాదు, విత్తన శుద్ధి ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇక విత్తుకున్న తర్వాత పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా ఎరువులు, కలుపు యాజమాన్యం, ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి.
0: ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చేటప్పటికి సాధారణంగా రైతులు ఒక అపోహ ఏంటంటే, సోయా చిక్కుడు వర్షం పడగానే సాధారణంగా పెరిగిపోతుంది అనే ఒక అపోహతో ఉంటారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే, మొదటి దశలలో వేసేటువంటి డిఏపి ఒక బ్యాగ్ డిఏపి వేస్తారు సాధారణంగా, రికమెండేషన్ లో ఉంటుంది కాబట్టి ఒక బ్యాగ్ డిఏపి వేసిన తర్వాత, ఆ తర్వాత మనకు 4 రోజుల తర్వాత సిఫార్సు ఉంది. యాక్చువల్ గా 4 రోజుల తర్వాత ఒక డోసు యూరియాగా మళ్ళా ఒక 10 కిలోల పొటాష్ వేయాలి సాధారణంగా. కాకపోతే రైతులు ఏంటంటే మొక్క బాగా పెరుగుతుంది, పెరగడం వల్ల మళ్ళా ఖాత కాసినాక పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పి మనకు రైతులు పైపాటుగా అనేది మళ్ళీ ఇంకో డోసు యూరియా వేయడం లేదు. సాధారణంగా ఏంటంటే యూరియా మనకు అవసరమైనటువంటి నత్రజనిలో సగం మాటు ఒక బ్యాగ్ ఉన్న యూరియా అవసరమైతే సగం అనేది అడుగులో వేసుకోవాలి చివరి దిక్కులో, మిగతా సగం 25 నుంచి 30 రోజుల పంట కాల దశలో తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ దశలో వేసుకున్నట్లయితే మన కాయ దశ నుంచి గింజ గట్టి పడేటప్పుడు పోషకాలు అంది మనకి ఏంటంటే మొక్క గట్టిపడదు. దీంతో పాటు మనకు పొటాషియం కూడా ఒక 10 కిలోలు యూరియాతో కలిపి వేసుకోవాలి.
1: మొదటి దశలో సోయా చిక్కు నాశించే చీడపీడలు ఏమున్నాయి, వీటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్తారు.
0: ఈ మొదటి దశ చీడపీడల విషయానికి వచ్చేటప్పటి కాండమిగ మొదటి 25 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం విత్తిన తర్వాత కూడా వేడి వాత పరిస్థితులు ఉన్నాయనుకోండి, తప్పనిసరిగా కాండమీగ యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకోవడం లేదా మనకు 25 నుంచి 30 రోజుల పంట కాలం వచ్చిన తర్వాత మనకు 1.25 మిల్లీలీటర్ల బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్రోపిడ్ మిశ్రమం దొరుకుతుంది మనకు. దీన్ని 1.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఆయన ఒకవేళ తెల్ల దోమ కనిపించింది అనుకోండి, ఆ స్థాయిలో ఈ బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ మనకు ఇమిడాక్రోపిడ్ మిశ్రమాన్ని కాకుండా మనకు 0.3 మిల్లీలీటర్ల క్లోరాంతరిన్ ప్రోని మనం పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా మనకు ఒకవేళ తెల్ల దోమ ఉధృతి కనిపించినట్లయితే 0.3 గ్రాముల మనకు ఇస్టామి ప్రైడ్ ని 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా ఎల్లో స్టిక్ కార్డ్స్ ని 1 ఎకరానికి 8 నుంచి 10 చొప్పున మనకు పంటకు ఒక సుమారు 1 అడుగు దూరం ఎత్తులో మనం పెట్టుకున్నట్లయితే మన తెల్ల దోమ ఉధృతిని కూడా అదుపు చేయవచ్చు.
1: చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా సోయా చిక్కుడులో అందుబాటులో ఉన్న రకాలు, అట్లాగే విత్తనం మోతాదు, విత్తుకునే

0: అనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొలి దశలో ఆశించే చీడపీడల నివారణ, వీటన్నింటి గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ సీజన్లో సోయా చిక్కుడు సాగు చేయాలనుకుంటున్నారో వారు సరైన రకాలను ఎంపిక చేసుకొని సరైన మోతాదులో విత్తుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మెరుగైన దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.
2: ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సోయా చిక్కుడు రకాలు, విత్తుకునేటప్పుడు జాగ్రత్తలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కే లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
4: परम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పుడు విందాం రైతు అంతరంగం. ప్రతి సోమ గురు శనివారాల్లో ఈ రైతు అంతరంగం శీర్షికన ఎందరో రైతన్నలు తాము సాగు చేసే పంటల గురించి, అందులో పాటించిన వ్యవసాయ పద్ధతులు గాని, యాజమాన్య పద్ధతులు గాని, మెలకువలు, జాగ్రత్తలు, అందులో పొందిన అనుభవాలు, అలాగే లాభ నష్టాలను వారి మాటల్లోనే ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో పంచుకుంటున్నారు. మరి ఇవాళ రైతు అంతరంగంలో పత్తి, సోయా, కంది పంటల సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు బండారి వినోద్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట విందాం.
0: బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన బండారి వినోద్ మనతో ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన రైతు పత్తి, సోయా, తొగరి ఈ పంటలు సాగు చేస్తా ఉన్నారు. మరి ఈ పంటల సాగుకు సంబంధించిన అనుభవాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వినోద్.
6: నమస్కారం అండి.
0: ఎన్నేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు?
6: నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను.
0: ఇప్పుడు ఈ 20 ఏళ్ల నుంచి ఇవే పంటలు వేస్తున్నారా, ఏమైనా పంటలు మారుస్తున్నారు?
6: 20 సంవత్సరాల నుంచి ఇదే ఉన్నది, కాకపోతే సోయాబీన్ కొద్దిగా మంచి ఎల్డింగ్ చుడుకు సోయా వైపు కొంచెం ఎక్కువ పోతున్నాం అనుకో. పత్తి వర్కౌట్ అయితే లేదు, ఈ లేబర్ షార్టేజ్ దాని విషయాన్ని కొంచెం సోయా కంది వైపు వెళ్తున్నాం.
0: పత్తితో పాటు సోయా కంది ఈ రెండు పంటలు వేస్తున్నారు. అయితే ఈ సోయా ఎప్పటి నుంచి సురి చేసారు మీరు? వేసుడు
6: సోయా ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంటే ఎక్కైంది అనుకో. అంతకు ముందు తక్కువ వస్తుంటే 2-3 ఎకరాలు, ఇప్పుడు 7-8-10 ఎకరాలు అట్లా పోస్తున్నాం. ఒక 10-15 ఎకరాలు పత్తి.
0: అయితే మీకు ఎంత ఉన్నది భూమి?
6: నాకు 10 ఎకరాల భూమి ఉన్నది, ఒక 20 ఎకరాలు కౌలు పడతాం.
0: అంటే మొత్తం 30 ఎకరాలలో సాగు చేస్తారు కదా. అయితే ఈ పత్తి ఎన్ని ఎకరాలలో వేస్తారు, సోయా ఎన్ని ఎకరాలలో వేస్తారు?
6: ఒక 10 ఎకరాలు సోయాబీన్, 20 ఎకరాలు పత్తి.
0: అంటే మొన్నటి ఆనాకాలం పత్తి, అట్లాగే యాసంగిలో ఏమేమి వేసిండ్రు, అవిటి దిగుబడులు ఎట్లా వచ్చినాయి, అవిటి అనుభవాలు చెప్పు.
6: సోయాబీన్ కంది బాగానే వచ్చింది, 7.5 క్వింటాలు సోయాబీన్ పడ్డది, 5 క్వింటాలు కందులు పడ్డాయి. పత్తి ఈ సంవత్సరం కొంచెం తక్కువెళ్ళింది, ప్రతి సంవత్సరం 12-13 అట్లా పడుతుండే, ఈ సంవత్సరం 9-10 మధ్యలో పడ్డది.
0: ఎందుకు మరి ఈ కొంచెం తక్కువ వచ్చింది దిగుబడి?
6: అది వర్షాలు బాగా పడ్డాయి, కాయకుళ్ళు వచ్చింది, ప్లస్ అది మురిగిపోయింది కొంచెం, జిబ్బు అయి పత్తి కొంచెం నల్లరేగలు మై కొంచెం ఏపుగా పెరిగి కింద డ్యామేజ్ అయింది కాయ, దాని విషయాన్ని ఎల్డింగ్ తగ్గిపోయింది. వర్షాలు బాగా పడ్డాయి కదా, దగ్గర దగ్గర 40-45 డేస్ అసలు మేము డౌరా కట్టలేని పరిస్థితి ఉండే, అంటే చేన్లకు ఓన్లే వాటి ఎడ్ల మేపుడు ఇంటికి వచ్చుడు అట్లా ఉండే అన్నట్టు. దాని విషయాన కొంచెం గడ్డి ప్రాబ్లం అయింది, అందుకు కొంచెం బిల్డింగ్ తగ్గిపోయింది వర్షభావం ఎక్కతో.
0: అయితే ఇప్పుడు గడ్డి సమస్య వచ్చినప్పుడు ఎట్లా కలుపు మనుషులు పెట్టి తీపిస్తారా, మందు వాడతారా?
6: మాక్సిమం చిన్నగా ఉన్నప్పుడు 3 డేజీలు అవి కొట్టేస్తున్నాం, బాగా ఎక్కైంది అనుకో కలుపుతోటే తీయాల్సి వస్తున్నది, అంటే లేబర్ తోటి 20 రూపాయలు 30 రూపాయలు అట్లా గుత్తకిచ్చి తీపించుకున్నాడు ఉన్నది.
0: అయితే ఇప్పుడు మీకు లేబర్లు దొరుకుతారా, షార్టేజ్ ఉన్నదా?
6: లేబర్ షార్టేజ్ ఎవరున్నారు అన్న, లేబర్ బయట నుంచి వస్తారు వాళ్ళు పత్తి ఎర్రతందుకు వస్తారు ఇప్పుడు మామూలుగా ఆదిలాబాద్.

0: మళ్ళీ ఆటోలతో పిలిపించుకోవాలి. ఆదిలాబాద్ వాళ్ళు అసలు బాగా ఆటోల కిరాయి లేబరు అట్లనే నడుస్తున్నది.
1: అది ఇప్పుడు మీకు బార్డర్ లో ఉన్నారు కదా, కొంత మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు కదా కూలీలు ఇట్లా దొరుకుతారు?
0: మహారాష్ట్ర నుంచి తక్కువ శాతం వస్తారు. మాకు మాక్సిమం పిపర్వాడ మా మాండగడ ఈ కామాయి ఏరియాలో ఆదిలాబాద్ వాళ్ళు, క్రాంతి నగర్ ఇటు సైడ్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు మస్తు వస్తారు లేబర్.
1: అయితే ఇప్పుడు మీరు వేసే పంటలకు ఇప్పుడు నీళ్ళ ఆధారం ఇట్లా వానలేనా, లేకపోతే ఇంకేమన్నా వనరులు ఉన్నాయా అందుబాటులో?
0: నీళ్ళ సౌలతులు ఏం లేవు సార్, వర్షభావం తోటే అంతే. వర్షం తోటే ఇప్పుడు చూడవు, నిన్న పెట్టినాం, యాక్చువల్ పెట్టద్ది ఇప్పుడు, కాకపోతే 19-18 అట్లున్నాయని చెప్పి డ్రై లో పెడితే ఎదుగుతుంది అని చెప్పి మషిన్లు తెచ్చినాం ఇప్పుడు కొత్తగా. అవి 6,000-6,500 ఒకటి ఉన్నది. మామూలుగా 4 ఎకరాలు పెట్టినా ఇప్పుడు నేను, ఇంకొక 15-16 అట్లా కొంచెం వెదర్ చూసి పెట్టే 7 చోర్లు ఉన్నాం ఇక.
1: అంటే ఎట్లా అయ్యోడు అంటే విత్తనాలు పెట్టదానికే మిషన్ తీసుకొచ్చిన?
0: విత్తనాలు పెడతానికే మిషన్ తెచ్చినాం. 300-400 అడుగుతున్నారు. మరా ప్రొద్దున 8 అట్లా వచ్చి 11-11:30 వెళ్ళిపోతాం అంటున్నారు. అందుకు ఈ మిషన్ తోటి కొంచెం మాకు మంచి అనిపిస్తుంది. నేను ఒక్కొన్నే 8 గంటలకు చాలు చేసినా మొన్న, 8 గంటలకు చాలు చేస్తే 12 గంటలకు అట్లా అయిపోయింది. అది 3 ఎకరాలు పెట్టేసిన నేను ఒక్కొన్నే.
1: 3 ఎకరాల 3 గంటలు పట్టింది. టైం ఎంత పట్టింది?
0: 8-12 అట్లా పట్టింది. 5 బ్యాగులు పెట్టేసినాం. అంటే దేడి పీట పట్టేది, అంటే మామూలుగా 1.25 పెడతాం మేము. కరెక్ట్ 5 బ్యాగులు పట్టినాయి.
1: ఇప్పుడు ఈ మిషన్ తోనే ఇస్తున్నారు కదా, అయితే దానికి సెట్టింగ్ ఎట్లా ఉంటది? ఇప్పుడు విత్తనం కిత్తనం మధ్య ఎంత దూరం ఉండాలా ఎట్లా అనే దాన్ని ఎట్లా సెట్ చేస్తారు?
0: అది మనం పెట్టుకున్నట్టు ఉంటది లోపల, అవి ఇవ్వేస్తాయి నట్లు. తీసేయాలి అవి, 2 తీసేస్తేనేమో అది మీకు ఇప్పుడు ఇట్లా అర్థం కాదు, మిషన్ చూస్తేనే తెలుస్తుంది. 2 తీసేస్తే దేడ్ అవుతుంది, 3 తీసేస్తే దో అవుతుంది, 1 తీసేస్తే 1 ఫీట్ అవుతుంది. అట్లా అంట డిస్టెన్స్ మనం చూసి సెట్ చేసుకోబడుతుంది.
1: అయితే ఇప్పుడు మొత్తం మిషన్ తోనే వేస్తున్నారా, లేకపోతే కొంచెం చేత్తోనే వేసి కొన్ని మిషన్ తోనే?
0: మాక్సిమం మిషన్ తోటి ట్రై చేస్తున్నాం. ఒకవేళ వర్షం అంతా పిసపిస పడేసి అయిపోతే, ప్లస్ లేబర్ కూడా అలానే కంటిన్యూ ఒక 7-8 మంది లేబరు మషిన్ అట్లా అడ్జస్ట్ చేసి చేసేయబడుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ మొన్నటి వానకే విత్తనాలు పెట్టుడు సూర్య చేసిందా?
0: లేదు, మొన్న వల్లే మాకు, నిన్న పడ్డది కొద్దిగా పడ్డది. అది విత్తనాలు ఏం మొలకెత్తే ప్రభావం లేదు వీటితోటి, కానీ కాకపోతే ఆశతోటే ఉన్నాం ఇప్పుడు. అట్లా మామూలుగా మర 20 ఎకరాలు కదా, ఒక్కసారి వర్షం పడితే అడ్జస్ట్ కాదని చెప్పి ఎట్లన్నా నయమే భగవంత అని చెప్పి ఒక 4-5 ఎకరాలు పెట్టేసినాం అనుకో.
1: అంటే ఇప్పుడు మొత్తం 30లో ఒక 4-5 ఎకరాలు పత్తి పెట్టిండు, మిగతా ఉన్నారు వానాల కోసం చూస్తున్నారు?
0: అవునవును, అంతే, వర్షాల కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు.
1: అయితే ఇప్పుడు ఆ మిగతా భూమిలో కూడా పత్తి వేస్తారా, ఇంకా వేరే పంట ఏమన్నా వేస్తారా?
0: లేదు, పత్తి ఉంటది, మర సోయాబీన్ తొగళ్ళు కందులు అది.
1: అంటే ఇప్పుడు ఈ సోయా తొగర్లు అంతర్ పంట వేస్తారా పత్తిలో, లేకపోతే అవి సపరేట్ వేస్తారా?
0: లేదు, సోయాబీన్ తొగరి ఒకటి ఉంటది, వట్టి కాటన్ ఒకటి ఉంటది, అట్లా దాంట్లో మిక్సింగ్ వేయము. అది మర ఈ కందులు పెట్టుడుకు ఇటు సైడ్ రెండు సార్లు ఖరాబ్ అవుతున్నాయి. అంటే కంది ఏపు కొంచెం పెరుగుతుంది కదా, దాంతో అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి అది కాస్తలేవు, కాసినా దాంతా ఇది అయితలేదు అది. అందుకని చెప్పి అంతర్ పంట కందులు వేస్తలేము ఇక పత్తిలో. 3-4 ఇయర్స్ అయ్యే ఈ మామూలుగా ఈ సోయాబీన్ లనే మంచిగా వస్తున్నది.
1: అంటే ఇప్పుడు పత్తిలా ఏ పంట వేస్తలేరు అంత ఉత్తగా, పత్తి పంట ఒకటి వేసి సోయాలో మాత్రం కంది వేస్తున్నాం
0: సోయాలో. 6 సార్లకు ఒకటి వేస్తాం, టక్కతోటి పోసేస్తే అది అమ్మాయి కందులు అచ్చేటి భూములు ఉన్నాయి, మంచిగానే వస్తాయి. మా ఇటు సైడ్ మంచిగానే ఉన్నాయి
1: మీ భూములు. ఈ కందులకు సోయాలకు అనుకూలమా?
0: కందులకు సోయాలకు పత్తికి కూడా అనుకూలమే, మా నల్ల రేగలు ఉన్నాయి మంచిగానే వస్తాయి. మాకైతే ఇల్లింగ్ టీకే ఉన్నది, కానీ మొత్తం ఇక వర్షం మీద డిపెండ్ సార్.
1: అదే మొత్తం వర్షము వాతావరణం మీదనే ఆధారపడి మీ సాగు నడుస్తున్నది?
0: అంతే అంతే, మా తాత తండ్రులు అట్లనే చేసినారు, మేము అట్లనే చేస్తున్నాం. మేము బోర్లు వేయించిన సార్ నాది ఇటు కామాయి విలేజ్ ఆడ ఉంటా, అంటే ఆశివారంలో ఉంటది. 10 ఎకరాలలో 7 బోర్లు వేసిన, 2 ఒక బొట్టు నీళ్ళు వాళ్ళే. అందుకు అది హైదరాబాద్కి వెళ్ళి జాలజిస్ట్ని పిలిపించి కూడా చూపించిన, కింద డెప్త్ వాటర్ లేవని చెప్పిండు. అందుకే ఆ బోర్ల మీద వదిలేసినాం ఇక.
1: అయితే ఇప్పుడు మీకు పక్క పంట పెనగంగ ఉన్నది కదా, అయినా కూడా భూగర్భ జలాలు లేవా, నీళ్లు లేవా?
0: ఆ భూగర్భ జలాలు లేవు, మొత్తం కళాయి ఉన్నది కింద. ఒక 15-20 ఫీట్స్ కిందికి పోయాయంటే మొత్తం కళాయి ఉన్నది, నీళ్లు పడే యోచన లేదు ఆ ఏరియాలోనే, లేవు నీళ్లు. అండర్ గ్రౌండ్ వేసుకుందామంటే గంగ నుంచి అండర్ గ్రౌండ్ పర్మిషన్ లేదంటున్నారు సార్. నేను చూపెట్టిన, 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటే పర్మిషన్ లేదని అంటున్నారు సార్. అండర్ గ్రౌండ్ ఇప్పుడు ఛాన్స్ ఇస్తలేదు గంగకు అని అన్నారు. అయితే సప్పుడుదాక్కున్నాం సార్.
1: ఇప్పుడు పత్తి సోయా కంది ఈ 3 పంటలు వేస్తున్నారు కదా, ఈ ఆట ఇవి వేస్తారా, ఇంకా వానాకాలం యాసంగిలా ఏమన్నా పంటలు మారుస్తా వేస్తారా?
0: ఇవేగా మామూలుగా, ఇక వాళ్ళన్న పక్కోళ్ళు బోరోళ్ళు బోయేరోళ్ళు ఏమన్నా నీళ్ళు వెళ్ళిస్తే అంటే ఇస్తారు ఒక్కోసారి. నేను లాస్ట్ ఇయర్

0: వేరే వాళ్ళని అడిగితే ఇచ్చిండ్రు. జొన్న వేసిన పత్తికెట్ట పత్తి వీక్ వేసినాం, పత్తికెట్ట వీక్ జొన్న పోసినాం అయితే 4 ఎకరాల 75 క్వింటల్ జొన్నలు అయినాయి. అంటే ఇక అడుగుడిగా మామూలుగా మించోళ్ళు అయితే అంటే ఇక దోస్తాన్లే అయ్యా ఇస్తే మట్టి కాయ లేకుండా మామూలుగా అయితే ఎక్కడికి 5,000 ఇస్తే వాటర్ ఇస్తున్నారు. ఆ సోర్సెస్ కూడా ఉన్నది అట్లా.
1: అట్లా ఒకవేళ నీళ్లు దొరికితే జొన్న ఇంకా వేరే పంటలు ఇస్తారు, లేదంటే సోయా కంది అయితే ఉంటుంది.
0: సోయా కంది అంటే బస్ ఫిబ్రవరి మార్చి అయినా ఇక మార్చి నుంచి ఖాళీ అయ్యా సార్.
1: ఎన్ని రోజులు ఖాళీ ఉంటుంది సార్?
0: ఇక మార్చి అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ దగ్గరగా 3 మంత్ ఖాళీ ఉంటుంది. మరి జూన్ నుంచి మామూలుగా నడుస్తుంది కదా ఋతు చక్రం ఇట్లా తిరిగేది అయ్యా.
1: అంటే ఇప్పుడు జూన్ వచ్చింది నెల కాబట్టి ఇప్పుడు షూర్ అవుతుంది, ఇప్పుడు నుంచి అయితే మళ్ళా మార్చి దాకా కంటిన్యూ పనులు ఉంటాయి వ్యవసాయం పనులు.
0: అంతే అదే అదే పని ఉంటుంది సార్.
1: అయితే ఇప్పుడు ఈ సోయాకు కందికి ఎట్లా ఉంటాయి ఎగుమతులు, ఈ పత్తికి ఎట్లా ఉంటది, ఎట్లా దేది ఎక్క కష్టం అనిపిస్తుంది, దేనికి ఎక్క పని ఉంటది?
0: మేబీ నాకు తెలిసైతే సార్ కంది సోయాబీన్ కరెక్ట్. ఎట్లా అంటే దానికి ఎక్క ఎక్స్పెండిచర్ పట్టది, పోసేస్తాము, కొట్టేటువంటి డౌరాలు కొడతాలు, కొందరు కొట్టాలు, మందు చల్లేసి ఈజీ. అంటే కందులు సోయాబీనే సార్. ఈ పత్తికి బాగా ఖర్చు అవుతున్నది, ఈ మందు పూతలు 1350 అట్లుండే లాస్ట్ ఇయర్, ఇప్పుడు 1600 1800 అట్లు బీజ్ బీజీరు దచ్చ బిచ్చే పీసేమో 2000 చిల్లర అయిపోయింది. ఇవి ఇవైతే యాపులు, అవి మనం మునాప చేయలు, మనం యాప్ అని అది పొద్దున యాప్ వస్తున్నది, మనం పోయి అన్ని ఓటీపీ చెప్పంటే ఆ మునాప పట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమి ఓటీపీ రే భయ అంటున్నారు. ఒక్క లపడా లేదు సార్ అట్లా అన్నట్టు. ఇంతకు ముందు సకారం తెచ్చుకుంటుంటే ముందే తెచ్చుకొని మందు పోతలు బిందు పోతలు అన్ని తీసుకుంటుంటే అదంతా తతంగా ముడిచిపోయింది. ఇప్పుడు పోతలకు పోదామన్నా లేవు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు మునాపుల వాళ్ళు అవుతున్నారు మామూలుగా. గిట్లనే వాళ్ళని కూడా తరాసి ఇచ్చినట్టు అవుతున్నాయి సార్. యూరియా కోసం మెయిన్ ప్రాబ్లం అయింది సార్.
1: అయితే ఇప్పుడు 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చింది కదా, ఎట్లా ఏమన్నా మార్పు గమనించిందా? ఏ సంవత్సరం అయినా ఎక్క తక్క ఇట్లా ఊడు అయిందా?
0: ఇంతకు ముందు అయింది, బట్ ఈ 7-8 సంవత్సరాల నుంచి అయితే ఆ ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు 20 ఏళ్ళు అనుకుంటా, 20 ఏళ్ళ అప్పుడు ఇది వచ్చింది పుచ్చు, అప్పుడు బాగా దెబ్బతిన్నాయి. మరి ఆటి నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అయితే ఆ ప్రాబ్లం లేదు, ఇక పుచ్చు వస్తలేదు. ఊళ్ళో అయితే వాటర్ బీటర్ పత్తికి వాటర్ నీళ్ళు ఇస్తారు చూడు, వాళ్ళ కొంచెం పుచ్చు వచ్చింది, పుచ్చు ప్రాబ్లం కొంచెం తక్కువ అనిపిస్తున్నది ఇప్పుడు అయితే.
1: మరి 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నావు, మరి ఎట్లా అనిపిస్తున్నది?
0: ఇప్పుడైతే మంచిగానే సార్, వేరేదే ఏం చేయరాదు. మా బాపాలు అదే చేసినారు, మనం అదే చేస్తున్నాం, ఉన్న భూమిని ఎట్టిపోతాం అని చెప్పి అదే పని చేయనే పడుతుంది. అది దప్పది కదా సార్ అట్లా అన్నట్టు.
1: ఎట్లా మరి రైతుకు ఫైదా కావాలంటే ఎట్లా ఉంటే మంచిగా ఉంటది?
0: ఫాయిదా ఏడుదేమన్నా చేసుకుంటా పోతున్నాం సార్. రేట్లు అది ఇప్పుడు మద్దతు రేటు పెంచినామంటున్నారు, మద్దతు రేటు ఇటు పెంచేసి పూత మీద 200-300 పెంచుతున్నాడు, 500 కాటన్కి పెంచి ఒక్క పూత మీద 200-300 పెంచితే అది ఏం వర్కౌట్ అవుతుంది సార్? ఒక డిఏపి పూత ఇప్పుడు మామూలుగా డిఏపి ఒకటే పెరగలేదు సార్. ఈ దచ్చ బిచ్చెప్స్ కాంప్లెక్స్ అన్ని పెరిగినాయి, ఎక్కడికొకటైతే పోస్తాం సార్. నీకు అది పడుతుంది 10 క్వింటాల్ అనుకో, నీకు 10 క్వింటాలకు 50,000 దీనికైతే, మేము పోసేది 300 దానికి అవుతున్నది. అంటే దానికి దీనికి బ్యాలెన్సింగ్ అసలు సంబంధమే లేదు. మద్దతు 9,000-9,500 దగ్గర ఉంటే ఈ పూతలకు మా ఖర్చుడుకు అది ఈక్వల్ అవుతుంది సార్. మద్దతు రేటు 8,500 ఉంచి నీ ఒక్కొక్క పూత మీద 2,000 అది ఎట్టు వర్కౌట్ అవుతుంది సార్? దానికి దీనికి అసలు వ్యత్యాసం లేనే లేదు.
1: చాలా సంతోషం వినోద్ గారు, మొత్తానికి అయితే మీ పత్తి సోయా కంది సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నారు. మొత్తం మీద రైతుకు పండించిన పంటకు కష్టము నష్టము భరించి ఏదో పంట దిగుబడులు తీస్తున్నాడు రైతు, ఆ వచ్చిన దిగుబడులకు మద్దతు ధర ఉంటే రైతుకు ఫాయిదా అవుతుంది అన్నది మీ అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: రైతు అంతరంగంలో ఇప్పటి వరకు పత్తి సోయా కంది పంటల సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు బండారి వినోద్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదెలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-1850-1551.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
3: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి 10 గంటల దాకా.
5: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
5: నిజంగా
4: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే

0: సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: ఇది ఇయాల్టి కిసాన్ వాణి. రేపు రాత్రి 8:00 ప్రసారమయ్యే ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట, ఇంకా వానాకాలం కంది సాగులో మెలకువల గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో జి గంగమణి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
2: ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనే ఏదైతే ప్రచార కార్యక్రమం ఉందో నెల రోజులది, ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాల గురించి చెప్తారా?
3: అయితే గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఎరువుల వినియోగం అనేది రాను రాను పెరుగుతా పోతుంది. సో ఈ వినియోగాన్ని కొంత తగ్గించి తప్పనిసరిగా మనం ఏంటంటే రైతు వాళ్ళందరూ పంట యాజమాన్యము, పంట యాజమాన్యానికి సంబంధించిన అంశాలన్నీ మనం తెలుసుకుంటున్నాము, దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేల ఆరోగ్యము, నేలల పరిరక్షణ, ఇది ముఖ్య ఉద్దేశం. సో ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా 1 జూన్ నాడు రాయసీన జిల్లా మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
2: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల కార్యాచరణ ఏదైతే ప్రచార ఉద్యమాన్ని ఏదైతే చేపట్టిందో ఈ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, అయితే ఇందులో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు, ఎవరెవరి భాగస్వామ్యం ఉంటుంది?
3: ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో అంటే ICAR వచ్చేసి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, తర్వాత ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మరియు దేశవ్యాప్తంగా ఉన్న 731 కేవీకేలు, అందరూ కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం పంచుకొని రైతు సోదరులందరికీ ఈ 1 నుండి 30 వరకు ఇప్పుడు చాలా ప్రదేశాలలో మన దేశవ్యాప్తంగా విత్తనాలు విత్తుకోవడం గాని, నేల తయారీ గాని, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భాగస్వాములుగా అందరూ రైతుల గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఈ ఖేత్ బచావ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు 1 నుండి 30 వరకు. దీంట్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ ద్వారా, మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయము, మరియు అటారీ అని మాకు ICAR సంబంధించిన సంస్థ సౌత్ జోన్ కి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందరి భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో 30 రోజులు అందరూ ప్రతి ఒక్క శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
2: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో ప్రధానమైన ప్రచారాంశాలు ఏమున్నాయి, వేటి మీద మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు?
3: అయితే దీన్ని అంటే ఈ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 అంశాలు ఇందులో. ఒకటి ఎరువుల వినియోగాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడము. రెండవది ఏంటంటే నేలల పరిరక్షణ, నేల ఆరోగ్యము కాపాడుకోవడం. ఈ 2 ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మొత్తం అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే, ఒక 10 అంశాలుగా చేసుకున్నట్టయితే, మొదలు ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఏంటంటే నేలల మట్టి పరీక్ష చేసుకోవాలి. మట్టి పరీక్ష చేసుకుని మట్టి పరీక్ష ఆధారంగానే ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. సో ఆ ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా మనకు దొరుకుతున్న పశువుల ఎరువు గాని, లేదంటే చెరువు మట్టి తోలుకోవడం గాని, ఇలాంటి కొన్ని అంశాలను రైతు క్షేత్ర స్థాయిలో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎరువుల వినియోగంపై పెట్టే ఖర్చు ఒకటి తగ్గుతుంది, రెండవది ఏంటంటే ఈ పర్యావరణాన్ని కూడా మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో రసాయన ఎరువుల వినియోగం వల్ల మనకి ఏవైతే భూగర్భ జలాలు గాని ఇవన్నీ కలుషితం కావడం అనేది ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ జిల్లాలో ఏంటంటే వినియోగము అత్యధిక స్థాయిలో ఉంది. సో వాటి ఎక్కువ మోతాదులో, అంటే విపరీతం ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. అలాంటి జిల్లాల్లో ఉధృతంగా చేస్తున్నారు. మిగతా జిల్లాలో కూడా అంటే
2: ముందు జాగ్రత్త.
3: ఈ 100 జిల్లాలే కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలైందంటే మనం మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని గాని పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి

0: దానికన్నా ముందు రైస్ సోదరులు చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతా ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమైతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేసే సూక్ష్మజీవులు చనిపోవడం గానీ లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకుని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ గాని అంటే వాటికి కావలసిన ట్రాక్టర్ తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి గనక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిమాణాలు అనేది మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు మన జిల్లాలో గనక చూసుకుంటే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్ట సంబంధించిన పంటలు వేసుకోవాలి. జనుము, జీలుగా ఇలాంటి పంటలు తప్పనిసరిగా అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే మార్గాలని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ రెండు అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలని మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏదైనా గానీ మనం ఒక పంట ముందు పంట యొక్క వ్యర్థాలు గనక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా కలియదున్నుకోవడము కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంట కాలం గనక ఉన్న పంటలను గనక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకోండి అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో ముగ్గురు రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పల్సీకే గ్రామంలో. అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తునే గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు, దాంతో పాటు మనకున్న నీటి వినియోగం అదూర్ణంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు. మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య గాని మిత్ర పురుగుల సంఖ్య గాని చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు గానీ లేదంటే బయోపస్టిసైడ్స్ గానీ లింగాకర్షక బుట్టలు గానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 తగ్గించుకున్న వాళ్ళం మొత్తం. 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మన పైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఏవైతే పొలం గట్లు ఉంటాయో పొలం గట్ల పైన మునగ లాంటి పంటలు అంటే పొలం గట్ల పైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హాని చేయదు కాబట్టి పంటల మీద పడదు కాబట్టి దాంతో పాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా గానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం, దాదాపు ఒక 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం గానీ దాని లెక్కలు రాసుకోవడం గానీ చేయట్లేదు. సో రైతులు తప్పనిసరిగా ఇది గనక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు, ఒకవేళ రసాయన ఎరువులు ఈ క్రిమి సంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమి సంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళు అమ్ముతాం. సో ఒకటి మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు గానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలా మంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు అంటే ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా, మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
0: తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి

0: సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు విత్తనం గాని ఎరువులు గాని క్రిమిసంహారక మందులు గాని ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకునే దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్ లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండవది ఏంటంటే మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏంటంటే ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకుని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి, సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో, ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజా చిత్రం నుండి మను చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నంబర్లు 2300081 ఇంకొక నంబర్ 2950081 ఆదిలాబాద్ కోడ్ 087732. శ్రోతలు ఫోన్ చేసి వట్టికని పాట కూరడం కాకుండా మీకు తెలిసిన సరదా ముచ్చట్లు, వింతలు, విశేషాలు, మీ దోస్తు గురించి గాని, మీరు చదివిన పుస్తకం గురించి గాని, చూసిన కొత్త సినిమా గురించి గాని ఇలా ఏవైనా మాతో పంచుకోవచ్చు. ఇలాంటి హుషారు కార్యక్రమాన్ని చురు చేసేద్దాం ముందుగల్లా పెద్ది సినిమా నుండి ఏఆర్ రెహమాన్ గారు పాడిన ఈ పాటతో.

ఇది మన యాస మన బసలు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు, ఇది జోరైన సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. మరి కార్యక్రమం 8:45 వరకు ఉంటుంది. కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి సరదాగా ముచ్చటబెట్టి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732.

ఆదివాసి గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడా లేక బోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. మొట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జరిగిన సినిమా పాటలు. ఇప్పుడైతే కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు.
1: హలో,
0: నమస్తే, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడ నుంచి? పాటల నుంచి. హలో
1: హలో,
0: చెప్పండి, మీ పేరు చెప్పండి. పాటల నుంచి ఎవరు?
1: నేను పూజాని, పాటల నుంచి మాట్లాడుతున్నాను.
0: పాటల నుంచి పూజ, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంకా మరి అయిందా, భోజనం అయిందా?
1: ఇంకా అవ్వలేదు, వంట అయింది. మోరం నడుస్తుంది, మోరం సవాళ్ళు చూసేస్తాము.
0: చూసేసిండ్రా? అంటే దాంట్లో కూడా అంటే 3 రోజులు 5 రోజులు అని ఉంటాయి కదా, మీకు ఏమైనా తెలుసా మరి ఆ వివరాలు? మీరు ఎప్పుడు జరుపుకుంటారు?
1: 4 రోజులు అయితే ఉంటాయి. అట్లా ఇంటికి వస్తారు సవారి, కాళ్ళు మొక్కి ఇంకా కొంచెం అవి వేసి పూలు దండ వేసి మొక్కి కొంచెం ఇంటికి వచ్చి కొంచెం ఎగిరి పోతాయి. తర్వాత మేము కూడా చూడడానికి పోతాము. ఇక అన్ని సవర్లు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది.
0: అవును, అందరూ అంటే తేడా ఏం లేకుండా అందరూ కలిసి జరుపుకుంటారు కదా ఈ పండుగ.
1: అవునవును, అందరూ ఇక్కడనే జరుపుకుంటాం.
0: సరే మరి చెప్పండి పూజ గారు, ఏ పాట వింటారు ఇలా హుషారు కార్యక్రమంలో?
1: ఆరు సినిమాలకెళ్ళి సాంగ్.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట వస్తుంది, విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇది మన యాస మన బసలు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే. శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేసిండ్రు, వచ్చారు కార్యక్రమానికి?
1: పుల్పాటి వెంకటేష్ మహబూబ్నగర్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాను మేడం. బాగున్నారా మమతా గారు?
0: బాగున్నాం బాగున్నాం. మీరు?
1: నేను చాలా ఆనందంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. కాలు కలిసినందుకు మా మమతా గారికి కూడా ఏమంటారు, మంచిగా షో చేస్తున్నారు, మా శ్రోతలు ఆనందింపజేస్తున్నారు, మంచి మంచి పాటలు వేస్తున్నారు, మాకు సంతోషపరుస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా కూడా మాకు దూరం చేస్తున్నారు ఈ పాటలకి వెళ్ళి.
0: చాలా సంతోషం.
1: మేడం శ్రోతలు కూడా మంచి. ఆదిలాబాద్ ఏక నెంబర్ మేడం. మన తెలంగాణ అసలు మాట్లాడాలంటే మీరే. మీ ఆదిలాబాద్ కి నేను ఒక ప్రత్యేకత ఇస్తున్నా మేడం.
0: అవునా? ప్రత్యేక అంటే ఏమో, అంటే అభిమానులు కూడా ఎక్కువ ఉన్నారు మరి ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి.
1: అభినందనలు తెలియజేస్తున్నాను.
0: తప్పకుండా
1: పలకరింపులు ఉండాలి మేడం. ఆదిలాబాద్ అది షో, అది మన తెలంగాణ అసలు మాడడం మన ప్రత్యేకత మేడం. అది కూడా మీ కేంద్రానికే వర్తిస్తుంది మేడం, వేరేలో చేయరు.
0: అంటే మన ఆదిలాబాద్ యాస అది. అంటే మీరు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారని కొత్తగా మాట్లాడడం అట్లా ఇట్లా ఏముండదు. ఇక మనకు అలవాటైన ఎట్లా మాట్లాడతామో అంతే. అంతే మరి, మనసులో ఏం లేకుండా ఆత్మీయులతో పలకరింపిస్తేనే అంతే, ఎంత సంతోషంగా ఉంటది కదా.

0: నిర్మలంగా మాట్లాడారు మేడం, ఏ
1: అవును.
0: శబ్దం లేకుండా. అయితే నేను ఒక పాట పాడతా మేడం,
1: పాడండి.
0: ఇల్లరేటి పాట ఇల్లరేగి నాలు మధుమాసమల్లి ఇలమావి తోట పలకింది నాలు పలకించుకోవి మదిలోన్న కోవిలై నీ పలుకున్నాడు.
1: చాలా బాగా వాడిండ్రు.
0: తొలి పూట నీవే వన దేవతల్లి పున్నాగ పూలు కన్నాయి పాడే నీళ్ళు తేంటే ఇదే మీది సిరిమల్లి రావు.
1: సిరిమల్లి నీవి పంతులమ్మ సినిమా నుండి. మరి మీరు పాట పాడి వినిపించిండ్రు హుషారు కార్యక్రమంలో శ్రోతలకే పాట వినిపిద్దాం. మరి ఇదే పాట వినిపిద్దామా? అవునవును. చాలా బాగా వాడిండ్రు. సంతోషము, మీరు ఫోన్ చేసినందుకు కూడా చాలా సంతోషం. ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది, విందాం మరి.
0: థ్యాంక్ యూ మేడం.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. మనలో చాలామంది రోజులో ఒక్కసారైనా వాకింగ్ చేయాలి, నిద్రపోయే ముందు పుస్తకం చదువుకోవాలి, ప్రశాంతంగా వంట చేయాలి, కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండాలి అనడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అలవాట్లు. ఇవన్నీ మన జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. అయితే షురూ చేసినప్పుడేమో కొన్ని కొన్ని రోజులు తొందరపడి చేస్తూ ఉంటాం, ఆ తర్వాత మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తాం. ఒకటి రెండు రోజులు చేసి కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఇలా దాదాపు సగానికి పైగా అందరూ ఇదే చేస్తూ ఉంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం అనుకున్నది సరైన పద్ధతిలో సరైన సమయానికి పూర్తి చేయాలంటే ఏం చేయాలి అంటే, కొన్ని అటామిక్ అలవాట్లు. అంటే పరమాణువులు లేదా చిన్న చిన్న అణువుల్లాగా ఎంత చిన్నగా ఉంటాయో మనం ప్రయత్నించే ఏ అలవాటైనా కూడా చిన్నగా ఉండాలనేది దీని ఉద్దేశం. ఉదాహరణకు ప్రతిరోజు మనము నడవాలి, కాస్త దూరం నడవాలి అనేది లక్ష్యమైతే ముందుగా చురు చేసినప్పుడు 10 నుంచి 15 నిమిషాల పాటు కనీసం 1 వారం 10 రోజులు నడుస్తూ ఉండాలి. ఎక్కువసేపు కాకుండా ఇలా కొన్ని రోజులే లక్ష్యం పెట్టుకుంటే ఆ తర్వాత అదే ఒక అలవాటుగా మారి నడక అనేది మన జీవితంలో భాగమవుతుంది. అట్లనే పుస్తకం చదువుకోవాలనుకుంటే ఒకటే రోజు ఒకే పుస్తకం ఎక్కువసేపు చదవడం ఎవరి వల్ల కాదేమో. మరి అలా అయితే కనీసం 1 లేదా 2 పేజీలను చదవడం లక్ష్యంగా పెట్టుకుంటే, ఇలా ప్రతిదీ చిన్న చిన్నగా మొదలు పెడితే క్రమేణా పెద్ద పెద్ద మార్పులు, మంచి అలవాట్లు మన జీవితంలో భాగమవుతాయి.

0: హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, శుభ సాయంత్రం. ఎవరు, ఇక్కడ నుంచి?
1: నా పేరు అల్ముల మోహన్ మేడం. మాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: వరంగల్ జిల్లా సంగం మండలం నుంచి. చెప్పండి మోహన్ గారు, ఏం చేస్తున్నారు, ఏం పనులు నడుస్తున్నాయి? అంటే ముందే పెట్టేసిన, మరి వర్షం పడక ముందే పత్తి?
1: వర్షం పడముంటే దుబ్బల్లో పెడతాం.
0: మరి అంటే పెట్టి నుంచి పడ్డది ఒకసారనా?
1: అది ఎదిగాకుండా చిన్న పడిపోయింది, నాన్ చేసి ఎండిపోయింది.
0: అంటే మరి చేనులో నీళ్ళు ఇచ్చే అవకాశం ఏం లేదా?
1: నీళ్ళు అన్ని కాకులు దుప్పులు అవి పార్కలు పెడతాం.
0: అవును, ఎన్ని నీళ్ళు ఇచ్చినా వర్షానికి సరిపోదు కదా. ఒక వాన పడితే ఎన్నో నీళ్ళు ఇచ్చినట్టు రావాలా మరి. ఇప్పుడు ఇంకా ఈ రెండు మూడు రోజులలో పడతాయి, కానీ ఇటు కూడా ఆదిలాబాద్ సైడ్ కూడా మొన్నటి నుంచే స్టార్ట్ అయినాయి, అంతకుముందు పడలేదు. తర్వాత లేదు, ఇక తొందరగానే మంచిగా అంటే అన్ని పంటలకు అనుగుణంగా వర్షాలు కురవాలని నాశిద్దాం. చెప్పండి మరి, ఇలా హుషారులో ఏ పాట వింటారు? తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే.

0: ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.
1: ఇవి ఇయాల్టి హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. రేపు రాత్రి 8 గంటల ముందే హుషారు కార్యక్రమంలో మరిన్ని జోరైన సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియోనిస్తాం. ఇంకా ఇవాళ రాత్రి 10:30కి మధురిమలో హాయ్ అయిన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 గా వస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి.

ఒక ఖండిక. ఈ కథలో హైదరాబాదు వాతావరణం ఉంది, తెలంగాణ పదాలు దొరికాయి, భాష సరళంగా ఉంది. రచయిత ఖమ్మం జిల్లావాడు, చాలా కథలు రాసిండు, కానీ ఇతని గురించి ఎక్కువగా పరిచయం లేదు. తిల్లాన కథానిక నుంచి ఒక ఖండిక. సికింద్రాబాద్ స్టేషన్, రాణిగంజ్, మింట్, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, కింగ్ కోటి, మూసి, చార్మినార్, ఒకటి తర్వాత ఒకటి వెనక్కు వెళ్ళాయి. దిగాను. గతించిన సంవత్సరాల మరుపు నెమరేస్తూనే ఆ గల్లీలో ఇళ్ళు వెతుక్కుంటున్న వానకు తడిసిన రోడ్లు నిగూఢ చిత్రకారుల్లా లాల్చీ మీద రంగులు వేసేస్తున్నాయి. నడుస్తున్న ఈ మరుపురాని ఇళ్లలోని తెరలు తీయనిస్తే ఇంట్లో స్తంభాల్ని మనుషుల్ని లెక్కపెట్టి బుగ్గల్లో నిద్రపోయి ఉందును, కానీ రానియరు. ఎగిరే లాల్చీ తోమిన బిందెల్లో తడిసిన కభరీభరపు పువ్వుల్లో అద్దకాల చోళీల్లో అందం చూసుకుంటానంటోంది. దాదా ఎవరో పిలుస్తున్నారు. ఉలిక్కిపడ్డా. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడికి రానేలేదు. ఎవరు పిలుస్తారు? ఆలోచన. గుర్తుకు రాని మరుపుతో ఎవరివైపు చూస్తే ఎవరేమనుకుంటారో అన్న సిగ్గు భయం వల్లెవాటు వేసింది. జాంగీర్ దాదా మళ్ళీ అదే స్వరం, వీణమెట్ల ఆరోహణ. నెరిసిన గడ్డంలో పడ్డ చినుకులు, చెంపలోడిన ముత్తైదువ, సిగలోని పువ్వుల్లా నిన్నెవరు వరిస్తారు అంటున్నాయి. యవ్వనంలో కౌగిలించుకున్న వెచ్చదనం తోకచుక్కయింది. విరిగిన జాల కర్రల్లోంచి ఓనీ వేసుకున్న నడుం నవ్వుతోంది. కళ్ళు పిలుస్తున్నాయి. కాటుకల్లోంచి గడ్డం మీద రత్నాల్ని ఎర్రగళ్ల రుమాల్లో తుడుచుకునే చార్మినార్, మెలామాలో అద్దం చూసుకునే అటు అడుగులు వేశాను. జ్ఞాపకం. నెమ్మదిగా పైనున్న మబ్బుల్లాగే 10 ఏళ్ళు. ఈ ఇల్లు, పరిసరాలు తెలిసి ఉన్న వ్యక్తులు స్ఫురించటం లేదు. వ్యక్తావ్యక్తంలో ఆ అమ్మాయిని చూసినట్లే ఉంది, మాట్లాడినట్టే తడుతోంది. అయినా జ్ఞాపకం లేకేం అన్న. అమ్మా నానా కులాసాగా ఉన్నారా? వయస్సులోని అనుభవం సమయోచితంగానే కుశల ప్రశ్న వేయించింది. కళ్ళలోకి చూస్తున్న అమ్మాయి కనుపొట్టలు నవ్వుతున్నాయి. చిల్లి చెంబుతో కాళ్ళు కడుక్కున్నా. ఎంతగా ఆలోచించినా ఇంత బీదరికంలో ఉన్న స్నేహితులు ఎవరూ లేరే అని మనస్సు ఎత్తి పొడుస్తోంది. మాసిన తువాలు ఇచ్చింది. దాదా, చిన్నప్పుడు నన్నేమని పిలిచేవాడివో జ్ఞాపకముందా? సబ్బు బుడగ పేలిపోయింది. ముసలివాణ్ణి అయ్యేనా? ఏం జ్ఞాపకం? నాన్న నన్ను రమా అని పిలిస్తే నువ్వు కోప్పడేవాడివి. ఆఖరుకు నాన్న మోతీ అని పిలిచే వరకు వదిలేవాడివి కాదు. ఇంకా చెప్తూనే ఉంది. మోతీ ఎవరు? శివరాజ్ కూతురా. అప్పుడు ఆ చదువుకునే రోజుల్లో రోజూ దగ్గరకు వచ్చి జేబులన్నీ తడిమి తనకు పెప్పర్మెంట్లు తెచ్చానో లేదో అని వెతికే ఇన్స్పెక్టరా? కల కాదుగదా. ఎంత త్వరగా గడిచిపోయాయి. ఈలోపుగా పెళ్లి వద్దన్న వాడిని పెళ్లి చేసుకోవడం, ప్రసవించలేక ఒకరిని నాకిచ్చి అల్లా దగ్గరికి బేగం వెళ్ళడం, ఈ విదుర జీవితంలోని ఏకాకిత్వం అన్నీను. శివ్ మళ్లీ కనిపించనే లేదు. అప్పుడు శివ్ ఉన్న ఇల్లు ఇప్పుడు తాళం వేసి అర్థం కాని చార్మినార్ నిగూఢాల్లాగే ఉండడంతో దిగవారే నడిచి, కానీ ఇప్పుడు తలుపు మీద తువాలు వేస్తూనే మోతీ పిప్పర్మెంట్లున్నాయేమో జేబులు వెతుకు అన్న. పొట్టవిడిన పువ్వులా నవ్వింది. బుగ్గల్లోని సొట్టలు చిత్రకారుని కుంచెల్ని జ్ఞాపకం తెస్తోంది. సౌందర్య పిపాస చావలేక అందాల్ని ఆరాధిస్తూ లోపలికి అడుగులు వేసే వయస్సులోని జనానాలు ఈర్ష్యతో కువకువమున్నాయి. నాన్న పాదుషా వచ్చాడు. నాన్న ఎవరు? పాద్షా జహంగీర్. ఆశ్చర్యంలో ప్రతిధ్వని చౌలూడిన ఇటికల మధ్య ఊగింది. అవునా అన్న. అమ్మాయి నా వైపు తిరిగింది. గదిలో ఉన్న శివ్ నమ్మలేకుండా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు దాటినా కంఠంలోని మార్ధవాన్ని మార్చుకోనేలేదు. నరికిన చెట్టు చిగురిస్తున్నట్లే ఇరువురి జీవితాలు నెమరుకు వస్తోంది. ఆనాటి అల్లర్లు, చిలిపిచేష్టలు, రౌడీతనం అన్నీను. అవి జరిగిపోయాయి. శివ్ దగ్గరగా వెళ్లే నులక మంచం మీద పడుకుని సాలీళ్లని, గదిమూలల చీకట్లని, చిమ్మెట్లని, బొద్దెంకల్ని అడుక్కు తొయ్యడానికి సహాయం అడుగుతున్నట్లే చూస్తున్నాడు. ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు. ఎవడెలా పోతే నాకేం, నా బతుకు నేను బతుకుతున్నాను. చాలే చాలని జీతం రాళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. కేంద్రంలో పార్టీలు మారినా, మంత్రి మండలిలో మార్పులొచ్చినా, IMF నుండి అప్పు తెచ్చినా నాకనవసరం.
నేను నా

0: ఉద్యోగం, నా సంపాదన, నా ఖర్చు, నా పెళ్ళాం, నా పిల్లలే తప్ప ఈ ప్రపంచంలో మరి దేన్నీ పట్టించుకోను. హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అని జపించడం తప్ప. హరారే సమావేశాలు, అలీన దేశాల శిఖరాగ్ర సభలు, సార్క్ మీటింగులు, ఆయుధ పోటీ, ప్రపంచ శాంతి, వీటిని గురించి నేనేనాడూ ఆలోచించలేదు. ఆలోచిస్తేనే అశాంతి, తర్కిస్తే ఆవేదన. పశువు నుండి మనిషిని విడదీసేది ఆలోచనని తెలిసి కూడా మృగంలా బతుకుతున్నాను. సంవత్సరానికి ఒకసారి తద్దినం, 5 సంవత్సరాలకోసారి ఓటు అన్న నియమాన్ని నిష్ఠతో నిర్వర్తిస్తున్నాను. ఉగ్రవాదమే అగ్రవాదమై సమగ్రవాదమై ఈ ప్రపంచాన్ని కౌగిలించుకుంటున్న తరుణంలో వలస విధానం, రంగుభేదం విలయ తాండవం చేస్తున్న ఈ 21వ శతాబ్దిలో కుల మత భాషా విద్వేషాలతో అట్టుడికిపోతున్న ఈ శుభ సందర్భంలో నేను మౌనంగా బజారుకు వెడతాను, కూరలు కొంటాను, చచ్చో చెడో కొడుక్కి స్కూల్ ఫీజు కడతాను. వెల్ ప్రాస్ట్ వీధుల్లో, మధ్య అమెరికా అడవుల్లో, ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో తుపాకులు నిర్విరామంగా మోగుతూనే ఉన్నా, అంగోలా ప్రభుత్వం గుండెల్లో అమెరికా చిచ్చు పెడుతూనే ఉన్నా, ఎల్ సాల్వడార్ నికరాగువాలో గెరిల్లాల పోరు కన్నా నా పెళ్ళాం చీర కోసమని పెట్టే పోరుకే నేను ఎక్కువ విలువిస్తాను. బోనస్ వస్తే బట్టలు కొంటాను, ఇంక్రిమెంట్ ఇస్తే అప్పు తీరుస్తాను, ఎరియర్స్ దొరికితే హ్యాపీగా సినిమా చూస్తాను. నా ఫెస్టివల్ అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు, నా పిఎఫ్ లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది అన్న విషయాలు తప్పిస్తే మరి దేనిమీద నేను తర్కించను, ఆలోచించను కూడా. లెబనాన్లో సియా ముస్లింలు, పాలస్తీనియన్లు, క్రైస్తవులు, ఇజ్రాయిల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందో, సూడాన్లో 3 ఏళ్లుగా పోరు ఎందుకు సాగుతుందో, ఈక్విడార్లో మితవాద ప్రభుత్వంపై అతివాద వర్గాలు దాడి ఎందుకు చేస్తున్నాయో, ఉత్తర ఐర్లాండ్లో కేథలిక్ ప్రొటెస్టెంట్ గెరిల్లాల మధ్య తుముల సంగ్రామం అగ్నివీణ ఎవరు సారించారో, యుద్ధభేరి ఎవరు మోగించారో తెలుసుకునే అవసరం నాకు లేదు. నేను దినపత్రిక చూస్తే దినఫలాలు చదువుతాను, వారపత్రిక తిరిగేస్తే వారఫలాలు చదువుతాను. రూపాయి విలువ ఎంత పెరిగిందో తరిగిందో, దారిద్ర్య రేఖకు దిగువన పడి మూలుగుతున్న దీనులెంతమందో, స్టాక్ మార్కెట్లో షేర్ ధర ఎంతుందో, గత వార్షిక బడ్జెట్లో లోటెంతన్న చింత నాకు లేదు. గాంధీనామాన్ని జపిస్తూ బ్రాందీమత్తులో హసీస్, మరుజువానా, హెరాయిన్, ఎలెడ్డి, పెథిడిన్ మత్తులో యువత చిత్తుగా ఊగని తూగని, ఊగి తూగి నక్షత్ర లోకాలకేసి సాగని, వాగ్దానాల వరద భూగోళాన్ని ముంచెత్తని, ఆరోగ్య పథకాలు అనారోగ్యంతో బాధపడని, పాలసీసాలన్నీ పేపర్ల మీదే ప్రసవించని, కంప్యూటర్లొచ్చి కూలీల కడుపు కొట్టని, దేశం తగలబడిపోని, కాలి మసైపోని, బంగాళాఖాతంలో కలిసిపోని, నాకు అవసరం లేదు. ఓ ఇల్లు ఎలా కట్టుకోవాలి, 4 డబ్బులు ఎలా కూడబెట్టుకోవాలి, ఓ స్కూటర్ ఎలా కొనుక్కోవాలి, రాబోయే ఎండా వాన చలికాలాల్లో కొత్త చెప్పులు, గట్టి దుస్తులు, ఓ మంచి గొడుగు ఎలా సమకూర్చుకోవాలి అన్నదే నా ముందున్న సమస్య.
1: ప్రముఖ రచయిత కె లింగరాజు వచనారచన నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం తిరిగి రేపు ఉదయం 8:30 పునఃప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగంలో మల్లికార్జున్ మన్సూర్ గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

ശ്രീ. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం 1997లో వచ్చిన తమిళ చిత్రం లవ్ టుడేకి రీమేక్గా 2002లో క్యా యహి ప్యార్ హే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించగా జాకీ ష్రాఫ్, ఆఫ్తాజ్ శివదాసాని, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకి సంగీతాన్ని అందించింది సాజిద్ వాజిద్. ఇప్పుడు ఈ సినిమా నుండి ఆల్కా యాగ్నిక్, బాబుల్ సుప్రియో పాడిన ఈ పాట విందాం.

ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఫిల్మీ గానేలో ఇప్పుడు విందాం జీనా సిర్ఫ్ మేరే లియే. ఈ సినిమా నుండి బాబుల్ సుప్రియో, అల్కా యాగ్నిక్, కవితా కృష్ణమూర్తి పాడిన ఈ పాట. ఈ సినిమాలో కరీనా కపూర్, తుషార్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2001లో తెలుగులో విడుదలైన మనసంతా నువ్వే సినిమాకి రీమేక్గా తీశారు. చిన్నప్పుడే విడిపోయిన చిన్ననాటి స్నేహితుల గురించి ఈ సినిమా అంతా జరుగుతుంది.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఫిల్మీగానే కార్యక్రమంలో చివరగా విందాం కసూర్ సినిమా నుండి ఆల్కాయాగ్నిక్ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట.

ఫిల్మీ గానీలో హిందీ సినిమా పాటలవి. రేపు రాత్రి 9:45 గీతోంకి బహార్. పాత హిందీ చిత్రాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం హెచ్ఆర్ నాగరాజ శాస్త్రి దిల్రుబా వాదనం. దిల్రుబా వాదనం హిందుస్థానీ సంగీతంలో చాలా కొద్ది మంది మాత్రమే వాయిస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది శ్రీమతి అన్నపూర్ణాదేవి. ఈవిడ ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ సాహెబ్ కూతురు, ప్రముఖ సితార్ వాదకుడు పండిత్ రవిశంకర్ భార్య. అసలు దిల్రుబా వాద్యం సిక్కు సంప్రదాయంలో ఖల్సా అనగా సైనికుల కవాతులో ఈ వాయిద్యాన్ని వాయిస్తారు. దిల్రుబా వాయిద్యాన్ని కనుగొన్నవారు సిక్కు మత గురువు గురు గోవింద్ సింగ్. ఇప్పుడు గురుబాణిలో కూడా ఈ వాయిద్యాన్ని వాడుతున్నారు. ఇవాళ్టి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో విందాం మరి హెచ్ఆర్ నాగరాజ శాస్త్రి వాయించిన దిల్రుబా వాదనం.

ఇప్పటి వరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో హెచ్ఆర్ నాగరాజ శాస్త్రి దిల్లుబా వాదనం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒక కథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్.

വന്ന പോയിന്റ് 2 FM മനസ്സ് നിന്ദ മധുരിമ ഹായന മനസ്സുകു നച്ചే മധുര ഗീതാലను వినిపించే కార్యక్రమం తెలుగు పాటల పుదోటలోని సుమధుర గీతాలు ఇయాల్టి మధురిమలో మీకోసం. ముందుగల్లా తొలిముద్దు సినిమా నుండి ఈ పాట విందాం.

ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు హాయైన మనసుకు నచ్చే పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు విందాం అజిత్ దేవయాని కలిసి నటించిన సినిమా ప్రేమలేఖ. ఈ సినిమా నుండి భువనచంద్రం గారి కలం నుండి జాలవారిన పదాలు అద్భుతం. ఇక దేవాగారి సంగీతం అమోఘం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. సి అశ్విని దత్ గారు నిర్మాతగా జయంత్ సి పారంజి గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా రాబోయి చందమామ. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు ఆలపించిన ఈ మధురానుభూతిని కలిగించే పాటకి అక్షరబ్రహ్మ పాటల తోటమాలి వేటూరి గారు సాహిత్యం అందించగా మణిశర్మ గారు మధురమైన సంగీతం స్వరపరిచారు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హాయైన మనసుకు నచ్చే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమ. మనిషికి అందం అనేది దేవుడిచ్చిన వరం. అయితే అందంతో పాటు మంచి మనసు కూడా ఉంటే ఆ మనిషిలో అందం ఇంకా గొప్పగా కనిపిస్తుంది. మధురిమలో ఇప్పుడు విందాం ఒకరికి ఒకరు సినిమా నుండి శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

ఇది మన యాస, మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. విశ్వనాథ్ గారి దర్శకత్వం, కిరవాణి గారి సంగీతం, సిరివెన్నెల గారి సాహిత్యం అన్నీ కలగలిసి బాలుగారు చిత్రగారు ఆలపించిన ఈ గీతం ఆపద్ బాంధవుడు సినిమా నుండి. చిరంజీవి గారు, మీనాక్షి గారు కలిసి నటించిన ఈ అద్భుతమైన పాట ఎంతో గొప్పగా అనిపిస్తుంది.

ఇవి ఇయాల్టి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 మరిన్ని మధుర గీతాలను వినిపిస్తారు మా రేడియో నేస్తం రేపటి మధురిమలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురిచినాయి. ఇక రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దుగల 5:50 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:00 తిండితో మనం, అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, వాటిలో పోషకాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో పి అశోక్ పెట్టిన ముచ్చట, ఇంకా అగ్నిగుండాలు సవార్ల సందడి, మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం, ఇంకా కవితా శీర్షికన పి పవన్ కుమార్ సీఏ కవితల్ని వినొచ్చు. కతిందాం కార్యక్రమంలో రేపు జమట్టు 5:30 అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అదే అసలు ప్రత్యేకత ఈ కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి 5 భాగాలు కథల్ని వినొచ్చు. శక్తి స్త్రీల కార్యక్రమంలో రేపు జమట్టు 5:45 నేరడిగుండ మండలం గుత్పల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్య రజితతో జి జ్యోతి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది.

ఇల్లు యోసం యోసం దారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:30కి పశువులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట అట్లనే. వానాకాలం కంది సాగులో మెలకువల గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో జి గంగమణి పెట్టిన ముచ్చట వినొచ్చు. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30కి సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 7వ భాగంలో మల్లికార్జున్ మన్సూర్ గురించి విశేషాలను వినొచ్చు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:02 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాల సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా ఎఫ్ఎం 100.2 మెగాహెర్ట్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలు చూరు అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

రెండు మెగాహెడ్స్పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు చూరు అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.